0: We now bring you a special recording from a divine discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this, Swami elucidates the method and benefits of Jyoti meditation.
1: Jyoti meditation. పవిత్రాత్మస్వరూపుడైన
2: పవిత్రాత్మస్వరూప
1: అనగా మనస్సులకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకేమాత్రం ఉండకుండా పోతుంది.
2: వెన్ వీ గివ్ ఎ వర్క్ విచ్ కీప్స్ ది మైండ్ ఎవర్ బిజీ దెన్ ది మైండ్ డజన్ ట్రబుల్ అస్.
1: కొంతమంది మీరు చూచి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతికి ఎప్పుడు కూడా ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దానికి స్వభావం.
2: Sometimes people catch hold of monkeys and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
1: ఊరికి ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోత చేష్టలు అంటారు చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
2: If we keep the monkey at one place, it goes on performing monkey tricks.
1: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం చేరుతుంటది.
2: Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh, Timmanna, oh, monkey, go up the stick and go down the stick."
1: Adhe vidhamgane ee oka mind oka mind oka mad monkey.
2: In the same manner, the mind is a mad monkey.
1: Ee monkey ni kontha varaku kontha pani teevramaina pani daniki andinchali.
2: Therefore, this monkey must be entrusted with an absorbing work.
1: మొట్టమొదటినే మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
2: ఇఫ్ వి సిట్ ఇన్ ధ్యాన యాజ్ ది ఫస్ట్ స్టెప్, దెన్ ది మంకీ విల్ నాట్ బి విత్ ఇన్ అవర్ కంట్రోల్.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
2: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
1: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీనిని పోయేటువంటిది వచ్చేటువంటిది వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికి ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
2: ఇఫ్ వీ ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్, the breath that goes in is so and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
1: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
2: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
1: Leka oka jyotini ni eduruga pettuko,
2: or have a flame in front of you.
1: Aa jyotini ni kannulu terchi chakkaga choodu.
2: Look at that flame with your eyes wide open.
1: Ye yokka jyotini nivu bahirmukhamainatundi jagatlo nivu chustivo danini kramakramina kannulu mooskoni aa jyotini lo praveshinchinattiga image cheyi.
2: Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes, you imagine that flame is kindled within you.
1: Kelamu akkadukudanu manasunuku oka teevramaina pani pettali.
2: There also the mind must be given a busy activity.
1: Hey mind, aa jyotini teeskoni vachi neevu naa hrudayamlo teeskoni ra ani aa manastho aa jyotini hrudayamleki teeskoni povali.
2: We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart.
1: Akkada hruday kamalam lopala jyoti velugutunnattuga chintinchali.
2: in the lotus of the heart, we must imagine that this flame is ablaze.
1: Akkadi nunchi aa jyotini sarvangamulona prayanam cheyali, ee chetilo cheyali, ee chetilo cheyali, kaduplo cheyali, kaalallo cheyali, kannullo cheyali, notuto cheyali, chevulu anta dehamlo unnatundi sarvangamulaku kudanu ee jyotini prayanam salaputu raavali.
2: Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes, and through every portion of the human body.
1: Ee deham anta sancharam chesina tarvata aa deham nunchi tirigi bayataki teppinchali.
2: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
1: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga neevu bhavinchali.
2: You must imagine that that flame is burning bright in all the members of your family.
1: Akkadi nunchi nee prakkinti varu, nee bazaarlo varu, nee mitrulu, ee andaru endu kudanu ee jyoti undinattuga bhavinchali.
2: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
1: అంతే కాదు, తదుపరి నీ శత్రువుల పైన కూడా ఈ జ్యోతి ఉంటుందని నిరూపించాలి.
2: ఎట్ ఎ లేటర్ స్టేజ్ యూ మస్ట్ ప్రూవ్ దట్ యు ఆర్ ఏబుల్ టు రియలైజ్ దట్ దిస్ ఫ్లేమ్ ఈస్ బర్నింగ్ బ్రైట్ ఈవెన్ ఇన్ యువర్ ఎనిమీస్.
1: అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం,
2: దెన్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ ఎన్వెలప్డ్ బై ఈశ్వర.
1: కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నులలో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమా జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటారో అక్కడ చీకటి ఉండదు.
2: బికాస్ ది ఫ్లేమ్ ఈజ్ బర్నింగ్ బ్రైట్ ఇన్ ది ఐస్, దేర్ షుడ్ బి నో డార్క్నెస్.
1: కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమో అవకాశం అందించవు.
2: దేర్ ఫోర్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ బ్యాడ్ ఆబ్జెక్ట్.
1: నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీల్లేదు.
2: Because the flame has joined your ears, you should not hear anything that is bad.
1: ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు.
2: Because the flame is burning bright on your tongue, there is no scope to utter
1: నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు.
2: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
1: నీ చేతుల్లో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రం ముందంజ వేయవు చేతు.
2: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
1: కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది.
2: సో దిస్ వన్ ఫ్లేమ్ ట్రావెల్స్ టు సెవెరల్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్ ఎనేబుల్స్ అస్ టు రియలైజ్ దట్ ది సేమ్ రియాలిటీ ఈజ్ ఆల్ ఫర్ వేడింగ్.
1: మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్తో మనం అంటిస్తూ వస్తుంటాం.
2: ఆన్ ది దీపావళి డే,
1: దివాళి, ఉత్తరప్రదేశ్ దివాళి,
2: ఆన్ ది దివాళి డే విచ్ వీ కాల్ దీపావళి, రో ఆఫ్ ల్యాంప్స్, వీ కీప్ ఏ రో ఆఫ్ క్రిసెట్స్, అర్ధన్ క్రిసెట్స్, అండ్ విత్ వన్ ఫ్లేమ్ వీ కిండిల్ ఆల్ ద ఫ్లేమ్.
1: కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం.
2: With one flame we are able to kindle myriad flames.
1: Antinchina jyoti parabrahma jyoti, antimpabadina jyotulu jeevana jyotulu.
2: The jyoti which kindles is the parabrahma jyoti, the eternal flame, and the others which are kindled by that flame, they are the jeevana jyoti.
1: Kattagalapatiki antinchina jyoti antimpabadina jyoti rendu kudanu okati gane kanipistuntayi.
2: At last the flame that kindles and the flame that is kindled, they are identical.
1: Kanukani ee parabrahma jyoti jeevana jyoti rendu kudunu ekam kavatam chetane brahma vit brahmaiva bhavati, adi idi rendu okate, brahma tattvanni telusukunnattu vadu brahma gane roopondutadu.
2: Because these two flames become identical, one and the same, it is said that one who knows brahma, brahma vit, he will ultimately become brahma himself.
1: Kaduka jyoti meditation chala uttamainatundi.
2: So meditating upon the flame is the highest type of
1: కారణం ఏమనగా దేహమే ఉన్నది అనుకో ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
2: బికాస్ దిస్ బాడీ, టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్, ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
2: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్ గో చేంజ్.
1: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
2: ఏ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాము.
2: యూ కీప్ ఏ టబ్ ఆఫ్ వాటర్,
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
2: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్, ఎట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తెచ్చి పోసాము.
2: ఎట్ వన్ ప్లేస్ వీ హ్యావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టెడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది.
2: ఇఫ్ ఈచ్ వన్ క్యారీస్ అవే ఏ బాస్కెట్ ఫుల్ ఆఫ్ శాండ్, ఆల్ ది శాండ్ వుడ్ బి ఎగ్జాస్టెడ్.
1: కానీ ఒక్కటి ఒక జ్యోతి ఎక్కడైనా మంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోదు.
2: బట్ అవుట్ ఆఫ్ వన్ ఫ్లేమ్ వన్ మే కిండిల్ మిలియన్ ఫ్లేమ్స్, బట్ దిస్ ప్రైమార్డియల్ ఒరిజినల్ ఫ్లేమ్ రిమైన్స్.
1: కనుకని ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు.
2: సో దేర్ ఇస్ నో ఫేజ్ ఆఫ్ డిమినూషన్ ఆర్ డిస్ట్రక్షన్ ఫర్ దిస్ గ్రేట్ ఫ్లేమ్.
1: కనుక జ్యోతిని నీవు మెడిటేషన్ లో ఉంచుకుని తదుపరి నీకేమైనా ఆరాధన రూపం నీకు ఒక ఇష్టం ఉంటే ఆ జ్యోతి లోపలి నీ ఆరాధన రూపాన్ని కూడా నీవు స్థాపించుకో, లేక నిలబెట్టుకో.
2: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: Kanuka na aaradhana devamu ee yokka jyoti lone unnadu, parabrahma jyoti nunchine anni jyotulu kuda vachinayi aneetundi yokka ekatva bhavanni manam abhivruddhi parchukotam. Idi chaala saarthakamainatundi yokka meditation.
2: It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all.
1: Kani ee naadu aneka rakamulainatundi meditation lu chaala viriviga perigipothu vachinayi,
2: and today there are various types of meditation that are propagated.
1: Kani cheptu unnaru kani dani anubhavinchina vaaru ekkada kanipinchatam ledu.
2: There are people who talk about it, but we do not come across people even who are
1: doing kevalam artificial meditations ani cheppavachu.
2: These are all artificial meditations.
1: Inta sulabhanga okka turi kuchuni tattrame transcendental paiki potadu potadu potadu ekkada pothunnado em chestunnado evariki artham kaadu. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
2: ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ టు ట్రాన్సెండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ?
1: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి, తన్మయత్నంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు, ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
2: దే సే దట్ వితిన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్ గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
1: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
2: Simply because body consciousness is lost, we cannot describe that state as meditation.
1: Baaga rendu bottle taagesesthe adi kuda body consciousness.
2: If one drinks two bottles of wine, then also he loses body consciousness.
1: Idi kuda oka meditation era?
2: Is it a type of meditation?
1: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
2: So meditation must first of all make us forget the body consciousness, and it must also enable us to experience the super consciousness.
1: ee western country vallu ee material life lopala vaadantha kaalani dip oka depression kavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayog pettukuntu pracharam chestu vacharu.
2: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
1: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kaadu endukanaga manam dhyanam ante kontha mandi concentration antunnaru.
2: But according to Indian tradition, this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
1: This is concentration ante ippudu nenu oka paper pattukunnanu.
2: I am holding a paper in my hand.
1: Ikkada nenu oka paper lo vishayam unnatundi chadutunnanu.
2: I am reading what is there on the paper.
1: District Sevadhal conference ani pettukunnamu.
2: There I find the words District Sevadhal conference.
1: ఈ సేవాదల్ కాన్ఫరెన్స్ అనేది చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
2: ఇన్ ఆర్డర్ టు రీడ్ వాట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్ మై ఐస్ మస్ట్ బి ఫోకస్డ్ అట్ ది లెటర్.
1: ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి.
2: అండ్ ఐ మస్ట్ హోల్డ్ ది పేపర్ ఇన్ మై హ్యాండ్.
1: మనసు యోచించాలి.
2: అండ్ ఐ మస్ట్ థింక్ విత్ మై మైండ్.
1: బుద్ధి విచారించాలి.
2: అండ్ ది ఇంటెలిజెన్స్ మస్ట్ ఎంక్వైర్.
1: బుద్ధి మనసు చేయి కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది.
2: ఇంటెలిజెన్స్ మైండ్ హ్యాండ్ అండ్ ది ఐస్ దే మస్ట్ ఆల్ వర్క్ ఇన్ కంజంక్షన్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్.
1: అనగా బిలో సెన్స్ ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది.
2: సో only with the coordination of all the senses it is possible for us to read.
1: Kabatti ee reading kanta kudano oka concentration undali.
2: Therefore concentration is necessary for reading.
1: Writing ku oka concentration undali.
2: Another type of concentration is necessary for writing.
1: Walking ku concentration undali.
2: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ani ee concentration lekapothe tinadaniki veelu kaadu.
2: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet.
1: Oka driving cheyalanante chakkaga concentration undali.
2: To drive a motor car concentration is essential.
1: Kanuka ee concentration anetundidi below sense daily life lo idi natural idiga untundali.
2: This concentration becomes a routine. It is a daily habit.
1: Ee concentration manu develop chesukune nimittamai pedda dhyanam enduku manaku cheyali.
2: In order to get this concentration it is not necessary to undertake dhyana.
1: Kanuka concentration anetundidi dhyanam kaadu.
2: Therefore concentration cannot be equated to dhyana.
1: Concentration below sense.
2: Concentration is below sense.
1: Meditation beyond sense.
2: Meditation is beyond sense.
1: ee beyond sense ku manamu ee oka below sense nunchi manam prayanam cheyali.
2: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
1: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation nunni oka border ostundi.
2: So when we set out from what is below sense through concentration we reach the stage of contemplation.
1: ఈ కాంటెంప్లేషన్ అనే క్లాస్ ను మనం దాటిని ఆ హద్దును దాటినప్పటికీ మెడిటేషన్ వస్తుంది.
2: అండ్ వెన్ వీ క్రాస్ ది లిమిట్స్ ఆఫ్ కాంటెంప్లేషన్ వీ రీచ్ ది ఏరియా.
1: కనుక కాన్సన్ట్రేషన్ కాంటెంప్లేషన్ మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్ట ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
2: So there are three stages: concentration, contemplation and meditation. Concentration may be compared to the one you think you are.
1: The one others think you are contemplation.
2: Contemplation is the one others think you are.
1: Inka meditation is the one you really are.
2: And meditation enables us to recognize the one you really are.
0: We now offer you a song by MS Subbalakshmi entitled Hari Tum Ho.

0: వసుదయందు నిత్య సత్యము బ్రహ్మముందు వాక్కున కలవి కాదు.
1: బ్రాహ్మన్ ఈజ్ నాట్ దిస్, బ్రాహ్మన్ ఈజ్ నాట్ దట్, సమ్వన్ కెన్ సే ఇన్ సచ్ నెగటివ్ టర్మ్స్, బట్ ద బ్రాహ్మన్ ఈజ్ దిస్, నో వన్ కెన్ సే. పర్మనెంట్ ట్రూత్ విజ్డమ్ కాన్స్టిట్యూట్ బ్రాహ్మన్. బ్రాహ్మన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ వర్డ్స్, విచ్ ఇస్ ఇండిస్క్రైబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ దిస్ ఎర్త్.
0: ప్రేమ స్వరూపులారా, అగ్ని నుండి విష్ణులింగములు భిన్నములు కాని అభిన్నములు కాని ఏ రీతిగా కావో అదే విధముగానే జీవుడు బ్రహ్మ నుండి భిన్నుడు కాని అభిన్నుడు కాని కానేరడు.
1: జస్ట్ యాజ్ ది విష్ణులింగస్ ఆర్ నైదర్ డిఫరెంట్ నార్ ది సేమ్ యాజ్ విష్ణు హింసెల్ఫ్, సో ఆల్సో ది జీవ ఈజ్ నైదర్ ది సేమ్ యాజ్ బ్రహ్మన్ నార్ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మన్.
0: జననములనే నిజగరుడని జన్మించిన వారందరూ, జననములనే నిజజనులై జన్మించిన వారందరూ,
1: లైక్ ట్రూ హ్యూమన్ బీయింగ్స్, ఆల్ ది పీపుల్ ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్,
0: జన్మించిన తర్వాత మనుషులైన వారందరూ,
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ లైక్ దట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అటైన్డ్ ది ఎండ్.
0: ధర్మ కర్మ మర్మ మెరిగి జీవించిన వారందరూ,
1: హౌ మెనీ ఆఫ్ దెమ్ హ్యావ్ అండర్స్టూడ్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ధర్మ, ఆఫ్ ది వర్డ్ కర్మ అండ్ ది సీక్రెట్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ హ్యావ్ లెడ్ దేర్ లైఫ్.
0: జన్మమునని నరుడైతే వారు వానరుడన మరి ఎవ్వరు, జన్మమునని నరుడైతే వానరుడన మరి ఎవ్వరు.
1: ఇఫ్ బై బర్త్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్, హౌ హూ ఆర్ ది పీపుల్ హూ ఆర్ కాల్డ్ వానరాస్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆకారము చేతనే నిరూపించేటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: హియర్ ఇట్ బికమ్స్ నెససరీ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ విల్ నాట్ బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ మియర్లీ బై ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: బూరగకాయను చూచి మామిడి అని భ్రమసినట్టు,
1: జస్ట్ యాజ్ వన్ గెట్స్ ది ఇల్యూషన్ that a booraga fruit is a mango fruit by appearance,
0: cherry cheraku ruchini chuchi tarakanita namalinattu,
1: just as by such an illusion one mistakes a substitute for a sugar cane as a real sugar cane and
0: bigarai roopu chuchi kalakandani chuchinattu,
1: looking at the white clear stone thinking that it is sweet sugar cane.
0: రూపు చూచి మోసపోకు,
1: డూ నాట్ బి డిసీవ్డ్ బై ది అపియరెన్స్.
0: రూపు కాదు మానవత్వము,
1: ఇట్ ఇస్ నాట్ ది ఫార్మ్ దట్ ఇస్ హ్యూమన్.
0: దివ్యమైనటువంటి భావతత్వమే మనుష్యత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: ఇట్ ఈస్ ది డివైన్ ఆస్పెక్ట్ దట్ ఈస్ రియల్లీ ది హ్యూమన్ నేచర్ ఇస్ బి రికగ్నైజ్డ్ ఎస్ ఎ ట్రూత్.
0: జీవుడు దేహమందు,
1: ది జీవ రిసైడ్స్ ఇన్ ది బాడీ.
0: హృదయమందు దేవుడుండు,
1: ఇన్ ది హార్ట్ రిసైడ్స్ గాడ్.
0: రెండు కూడి ఆటలాడి ఒకరినొకరు వీడుతుండ్రు,
1: ది టూ టుగెదర్ ప్లే ది గేమ్ అండ్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ డ్యూ కోర్స్.
0: బొమ్మలాటలు ఆడించే సూత్రధారి ఒకడు కలడు,
1: బట్ దేర్ ఈస్ వన్ ది మెయిన్ రీజన్ హూ మేక్స్ దీస్ పీపుల్ ప్లే ది డ్రామా.
0: మంచి చెడ్డ బొమ్మలుండు, ఒకటిలోనే రెండు ఉండు.
1: There will be good and bad as forms in one and the same.
0: Ide jeeva brahmamulu yokka sambandha bandhavyam.
1: This is the describes the connection and the relationship between the jeeva and the brahman.
0: Jeeva brahmamulu yokka sambandhamu idi ekatvamu kaaneradu.
1: The connection relation between the jeeva and the brahman cannot become the identity.
0: Moksha paryantamu koodanu idi bhinnamugane roopondutu untuntadi.
1: Till one gets liberated, this will appear as if it's a duality.
0: సముద్రము చేరునంత వరకు నది నదిగానే రూపనామమును ధరించి ఉంటుంటాది.
1: The river till it merges into the ocean will remain with the name and form of the river.
0: సముద్రమును చేరిన తరువాత రూప నామ రుచులను కోల్పోయి ఏకత్వము చెందుతుంది.
1: Once it merges into the ocean, it will lose its name and form and it will become identical with the ocean.
0: అదే విధముగానే జీవతత్వము దేహ మనస్సు ఇంద్రియ అంతఃకరణములతో కూడినంత వరకు కూడాను దైవత్వమునకు ఏమాత్రము కూడాను సంబంధము లేక భిన్నంగా రూపొందుతూ ఉంటుంటాది.
1: సో ఆల్సో ది ఆస్పెక్ట్ ఆఫ్ జీవ, సో లాంగ్ అస్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ది బాడీ, ది మైండ్, ది ఆర్గన్స్ అండ్ ది ఇన్నర్ సెన్సెస్, ఇట్ విల్ రిమైన్ డిస్టింక్ట్ అండ్ సెపరేట్ ఫ్రమ్ డివినిటీ.
0: ఆత్మతత్వము నిరంతరము కూడాను తనకై తాను ఉంటుంటాది.
1: On the other hand, the aspect of Atma at all times exists for itself and its own sake.
0: Padartha sambandhamainatundi yokka prapanchamu parula nimittamai untundali.
1: On the other hand, the world which is material exists for others' sake.
0: Itti padartha swaroopamainatundi yokka prapanchamunandu anekattamulu dharinchi అనేకత్వములో ఏకత్వం అనేటువంటి యొక్క సత్యత్వాన్ని ఇమర్చుకొని తద్వారా దివ్యత్వమును ప్రకటిస్తూ వస్తుంటాయి.
1: ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది మెటీరియల్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్ అండ్ ది రికగ్నిషన్ ఆఫ్ ది యూనిటీ ఇన్ దట్ డైవర్సిటీ, దిస్ ఈస్ ది ట్రూత్. దిస్ ట్రూత్ విల్ బి కంటిన్యూలీ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్ టు అస్.
0: ఈ ఏకత్వం యొక్క తత్వాన్ని ప్రతి మానవులకును గుర్తించటము అత్యవసరమైనటువంటి ఒక సత్యాన్ని కూడా తెలుసుకోవాలి.
1: దట్ ది రికగ్నిషన్ ఆఫ్ దిస్ యూనిటీ ఇన్ దిస్ డైవర్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ఆల్సో ఎ నెసెసిటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఎ ట్రూత్ విచ్ దే షుడ్ రికగ్నైజ్.
0: జగతిని జీవించేవాడు మనుజుడు కావాలే మొదట.
1: వన్ హూ లివ్స్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫస్ట్ బికమ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: దళితుల దుష్కృతమేనెల్లా పొగడుచుండు వాడే చవత.
1: వన్ హూ ఆల్వేస్ ప్రైజెస్ బ్యాడ్ పీపుల్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్రైజ్, హీఈస్ ది ఫూలిష్ ఫెలో.
0: బ్రహ్మ విద్య నేర్చి ఇచట ఆధ్యాత్మను కనుగొంటారు.
1: టు లర్న్ ది విజ్డమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు అండర్స్టాండ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: రాజయోగమునకు బాట ఇదియే శృతులు చెప్పు మాట.
1: ది పాత్ ఆఫ్ రాజయోగ, ది రాయల్ పాత్ టు రాజయోగ ఈజ్ దిస్ వర్డ్ ఆఫ్ ట్రూత్.
0: నిజముగా ఆత్మతత్వము వస్తువులను ప్రకాశింపచేసేటువంటిదే కాని మరొక చైతన్యము చేత తాను ప్రకాశింపబడేటువంటిది కాదు.
1: ట్రూలీ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇస్ వన్ విచ్ ఎనేబుల్స్ థింగ్స్ టు షైన్, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షైన్ బై అదర్స్ బ్రిలియన్స్.
0: ఇది సమస్తమునకు ద్రష్ట స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ది ఫార్మ్ ఫర్ ఆల్ క్రియేషన్ యాజ్ ది వెరీ బేసిక్ మెటీరియల్.
0: వస్తు స్వరూపము చూసినటువంటి సమయమునందు సమస్త జగత్తంతా కూడా దృశ్యంగా రూపొందుతుంది.
1: వన్ హూ లుక్స్ ఎట్ మ్యాటర్, టు హిమ్ ది ఎంటైర్ క్రియేషన్ విల్ అపియర్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ విజన్.
0: చూసినప్పుడు జగత్తంతా కూడా దృశ్యము కన్ను ద్రష్ట.
1: వెన్ వీ లుక్ ఎట్ దిస్ ఆల్ ది వరల్డ్ ఈజ్ వాట్ ఈస్ బీయింగ్ సీన్, ది ఐస్ ఆర్ దోస్ దట్ సీ.
0: ఏదైనా విచారం చేస్తున్నటువంటి సమయమునందు కన్ను కూడాను దృశ్యమై మనస్సు ద్రష్టగా ఏర్పడుతుంది.
1: వెన్ వీఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ థాట్ దెన్ ది ఐస్ ఆల్సో బికమ్ దోస్ దట్ ఆర్ సీన్.
0: కన్ను ఉండి కూడాను ఆలోచన నిమగ్నుడు కావటం చేత ఎవరు ఎదురు ఉన్నారో ఏమి చెప్తున్నారో వినటమునకు కాని చూడటానికి కాని ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: Although one has his eyes, because he is deeply immersed in thought, the eyes will not be able to see who there is, where he is.
0: కారణం ఏమనగా కన్ను కూడాను ఒక దృశ్యమే.
1: The reason for this is, in that context, the eyes also become something which is seen.
0: ఈ సమస్త ప్రపంచమునందున్నటువంటి యొక్క పదార్థములయందు కన్ను కూడాను ఒక పదార్థమే.
1: We conclude that amongst all the things that exist in this world, the eyes are also an item.
0: మరొక స్థితి యందు మనస్సు కూడాను దృశ్యంగా రూపొందుతుంది.
1: Here the mind is the seer, but in another instance the mind also will become what is being seen.
0: మనస్సు కూడాను ఒక విధమైనటువంటి దృశ్యమే.
1: The mind is also something which is being seen.
0: ఈ మనస్సు సంకల్ప వికల్పముల యొక్క తేరికని.
1: This mind is merely a conglomeration of thoughts and the removal of thoughts.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అని శృతులు బోధిస్తూ వచ్చాయి.
1: The mind has been defined as the conglomeration in the Shrutis of the thoughts and the
0: actions. సారముల యొక్క చేరిక వస్త్రం ఏ రీతిగా ఉన్నదో సంకల్పముల యొక్క చేరికని మనస్సు యొక్క స్వరూపము ధరిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ ఇస్ ఓన్లీ ఎ కన్గ్లామరేషన్ ఆఫ్ ది పీసెస్ ఆఫ్ థ్రెడ్, సో ఆల్సో ది మైండ్ ఇస్ ద కన్గ్లామరేషన్ ఆఫ్ అవర్ థాట్స్.
0: కనుక బుద్ధి కూడాను ఈ మనస్సును అనుసరించి ఉండేటువంటిది.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫాలోయింగ్ దిస్ మైండ్.
0: దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరుణ, ఏతావాత దేహ ఇంద్రియములన్నీ కూడాను ఆత్మ యొక్క ఉపాధులే.
1: ది బాడీ, ది మైండ్, ది ఇంటెలిజెన్స్, ది అవేర్నెస్ అండ్ ది ఇన్నర్ ఆర్గన్స్, దీస్ ఆర్ ఆల్ మియర్లీ ది ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఆత్మ.
0: ఆత్మతత్వమునకు వ్యక్తి మార్పును కూడాను ఉంటుండవు, అది శుద్ధ చైతన్యము.
1: There are no changes whatsoever for the aspect of atma. That is,
0: దేహమునకు పుట్టు చావులు.
1: It's only for the body we have birth and
0: పరిణామ క్షీణములు.
1: The growth and the decay are for the body.
0: అభివృద్ధి, అసంతృప్తులు,
1: satisfaction and dissatisfaction are for the body.
0: ఆత్మకు ఇట్టి విధములైనటువంటి పరిణామములు కాని, క్షీణ దశలు కాని, తారు పుట్టుకులు కాని ఏమాత్రము కూడాను ఉంటుండవు.
1: Neither all these aspects, nor birth and death, nor growth and decay can be attributed
0: కలుకనే to God. సావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: That is why he has been described as the permanent one which has neither
0: ఆది మధ్యంతరహితుడు, అనాదివాడు,
1: that which has no end, no beginning and no middle.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He does not die, he is not born, he is not killed.
0: అన్నిటను సర్వసాక్షి అయి ఆత్మ వెలుగు అని.
1: ఆత్మ విల్ షైన్ యాజ్ ది విట్నెస్ ఇన్ ఎవ్రీథింగ్ బ్రిలియంట్లీ.
0: కనుక సర్వమునకు దశ అయినటువంటి యొక్క బ్రహ్మతత్వాన్ని ఏ వ్యక్తి గుర్తించడానికి ప్రయత్నించినో అతని యొక్క జన్మమే నిజమైన మానవత్వము.
1: సో ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్ which is the seer of everything for man who is wanting to recognize and have a vision of this originator of everything else, his life is fulfilled.
0: Kani yinati manavattamanandu oka visishtamainatuvanti yokka parivartana kani leka pravartana anukondi leka visishtata anukondi inke vidhamainatuvanti yokka yukti anukovachu.
1: In the life, human life of today, you may look for a transformation or a distinctiveness or a feature which is unlike anything else.
0: ఇవన్నీ కూడాను అజ్ఞానం యొక్క చిహ్నములే.
1: All these are symptoms of ignorance.
0: ఆది శంకరులు మూడు విధములైనటువంటి ప్రార్థనలను తలుపుతూ వచ్చాడు.
1: ఆదిశంకర was engaging himself in three types of prayers.
0: ఈశ్వర తలంపులకు అతీతుడమని తెలిసి కూడాను నిన్ను ధ్యానించుటకు పూనుకున్నాను.
1: ది ఫస్ట్ ఈజ్ ఈశ్వర, నోయింగ్ వెరీ వెల్ దట్ యు కెనాట్ బి గ్రాస్ప్డ్ బై వన్స్ ఓన్ మైండ్, ఐ హావ్ అండర్టేకెన్ టు ప్రే అండ్ మెడిటేట్ ఆన్ యూ.
0: ఇంకా వాక్కులకు అతీతుడమని కూడాను నేను గుర్తించకూడను నిన్ను వర్ణించుటకు ప్రయత్నిస్తున్నాను.
1: ది సెకండ్, even realizing that we are beyond words, I am trying to describe you in words.
0: సర్వవ్యాపకుడవని ప్రచారం సల్పతూ కూడాను యాత్రార్థినై నేను కాశీకి వచ్చాను.
1: Third, even after teaching that you are omnipresent and could be seen everywhere, I have come all the way on pilgrimage to Banaras.
0: నేను చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: Here my statement is one thing and my action is a different thing.
0: కనుకనే మానవత్వములో తలచుట ఒకటి, అనుభవించుట మరొకటి జరుగుతూ ఉన్నది.
1: దట్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ వాంటింగ్ టు డూ సంథింగ్ ఈజ్ వన్ థింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ అ డిఫరెంట్ థింగ్.
0: జీవిత సైకతలపై మానవుడు నిర్మించుకునేటువంటి భ్రాంతి అనేటువంటి పిచ్చిక గూళ్లను నిర్దాక్షిణ్యముగా నేలగూల్చేటువంటి కనిభూతములు ఎక్కడి నుండియో వస్తున్నవి.
1: ఆన్ ది స్టెప్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ది మ్యాన్షన్స్ అండ్ ది అంబిషన్స్ విచ్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ది డెమన్స్ కమ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ ది డిస్ట్రాయ్ ఆల్ ది మ్యాన్షన్స్.
0: రేఖలను విప్పిన లేత బొగ్గలను నేల కూల్పేటువంటి యొక్క పెనుగాల్గును వీచుతున్నది.
1: The buds and flowers which open out their petals in the very beginning, huge winds and storms come.
0: ఈ పెనుభూతముల యొక్క తత్వమును ఈ పెనుగాత్ముల యొక్క తత్వమును మానవుడు అర్థము చేసుకునలేక తన యొక్క వాంఛనయందు మాత్రమే తాను నిమగ్నుడై అజ్ఞానములో మునిగిపోతున్నాడు.
1: Man not understanding the purpose of such destructive elements by ignorance, he simply creates for himself. The demons come from somewhere and they destroy all the mansions.
0: రేఖలను విప్పిన లేత మొగ్గలను

0: ఫలమునకు ఫలించేటువంటి ఫలితమునకు భిన్నముగా ఉన్నది.
1: దట్ ఇస్ ది రీజన్ వై వాట్ యు వాంట్ టు అచీవ్ బీయింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ది యాక్చువల్ ఫ్రూట్ ఈస్ ది సిచ్యువేషన్.
0: ఫలించినది తాను అనుభవించినప్పుడు లేక ఆచరించినప్పుడే ఫలము కూడాను దానికి సరైన రీతిగా దక్కుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వన్ హీ ఎక్స్పీరియన్సెస్ ఆర్ వెన్ హీ పుట్స్ ఇన్ టు యాక్షన్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ దెన్ ది ఫ్రూట్ ఇస్ ది రైట్ వన్.
0: కనుకనే శృతి యథో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా, మనస్సునకు కాని వాక్కునకు కాని అతీతమైనటువంటి దైవత్వం అనేటువంటి సత్యాన్ని ప్రచారం చలుపుతూ వచ్చినది.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది శృతి హ్యాస్ బీన్ టీచింగ్ దట్ ది డివినిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అబౌవ్ యువర్ మైండ్, ది డివినిటీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ యువర్ వర్డ్స్.
0: ఇక్కడ వేదమునందు రెండు విధములైన యొక్క ప్రధాన పదములను ఉచ్చరించినది.
1: ఇన్ ది వేద ఇన్ దిస్ కాంటెక్స్ట్ టూ ఇంపార్టెంట్ వర్డ్స్ హావ్ బీన్
0: అట్టర్డ్. నిత్యము ఒక్కటి,
1: ది ఫస్ట్ వన్ ఇస్ పర్మనెన్సీ,
0: స్వగత అనే రెండవది.
1: ది సెకండ్ వన్ ఇస్ స్వగత,
0: స్వగత
1: స్వగత.
0: నిత్యము అనగా భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు కూడాను మార్పు చెందక ఉండేటువంటి యొక్క స్థితికే నిత్యత్వము అని చెప్పబడుతుంది.
1: నిత్యము పర్మనెన్సీ విల్ బి కరెక్ట్లీ డిస్క్రైబ్ ఇఫ్ ది థింగ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ది పాస్ట్ ఇన్ ది ప్రజెంట్ అండ్ ఇన్ ది ఫ్యూచర్.
0: స్వగత అనగా ఒక్క ప్రదేశమునందు ఉంటూ ఉండి తన యొక్క జ్ఞాన ప్రకాశమును సర్వత్ర కూడాను వ్యాపింపచేయటమైనటువంటి పరిస్థితికే స్వగత అని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ స్వగత, ది సెకండ్ వర్డ్ ఈజ్ దట్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్ టు బి ఏబుల్ టు డిస్పర్స్ ది బ్రిలియన్స్ అండ్ ది షైనింగ్ టు ఆల్ అదర్ ప్లేసెస్, దిస్ ఈస్ ది కెపాసిటీ డిస్క్రైబ్ బై ది వర్డ్ స్వగత.
0: ఒక్క సూర్యుడు ఒక్క స్థానమునందుకున్నాడు.
1: As an example, one sun is present in one place.
0: Tanu unnadi okkade okke sthanam unnadi.
1: What exists is one sun and where he exists
0: tani prakasham sarvatra kudanu vyapimpa chestunnadu.
1: But his brilliance is being spread all over.
0: Deepamu okkate okka pradesham unnadi.
1: The light is present only one and in one place.
0: Dani yokka prakasham ఇల్లంతా కూడాను ప్రసరిస్తూ వస్తుంటారు.
1: బట్ ది బ్రిలియన్స్ ఆఫ్ దిస్ లైట్ ఈ స్ప్రెడ్ ఇన్ ది ఎంటైర్ హోమ్.
0: అదే విధముగా ఆత్మ ఒక్కటే అయినప్పటికీ తన యొక్క జ్ఞాన ప్రసాదం అనేటువంటి యొక్క ప్రకాశమును సర్వత్రా కూడాను ప్రసరిస్తూ వస్తుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ ది బ్రిలియన్స్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ ఈజ్ బీయింగ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్.
0: సూర్యునకు రెండు గుణములు.
1: ది సన్ హ్యాస్ టూ క్వాలిటీస్,
0: ప్రకాశము వేడి.
1: వన్ ఇస్ టు షైన్ ది అదర్ ఇస్ టు హీట్.
0: అదే విధముగా ఆత్మతత్వమునకు ప్రకాశము ప్రతీప్తము అనేటువంటి రెండు శక్తులు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ హ్యాస్ గాట్ టూ పవర్స్. వన్ ఇస్
0: దీనినే స్వభావము స్వరూపము అని కూడాను శృతులు నిరూపిస్తూ వచ్చినాయి.
1: దీస్ టూ క్వాలిటీస్ వన్ ఇస్ టు షైన్ అండ్ ది అదర్ ఇస్ టు మేక్ అదర్ థింగ్స్ షైన్, దీస్ హ్యావ్ బీన్ డిస్క్రైబ్ బై ది శృతీస్ యాజ్ ది స్వభావ అండ్ స్వరూప.
0: స్వరూపమునకు ధర్మీభూత జ్ఞానము అని చెప్తూ వచ్చింది.
1: ఫర్ స్వరూప దట్ ఈస్ ది ఒరిజినల్ ఫామ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్ ది విజ్డమ్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ ఇట్స్ న్యాచురల్ ఫామ్.
0: ధర్మీభూత
1: it has been described by the word dharmi bhuta.
0: Dharmi ga dharmi bhuta,
1: dharmi bhuta
0: swabhavamunaku dharma bhuta jnanamu annindi.
1: Swabhava will be described by the word dharma bhuta.
0: Swarupamunaku dharmi bhuta jnanamani swabhavamunaku dharma bhuta jnanamani rendu vidhamulaga vibhajistu vachindi.
1: For these two qualities, Swabhava and Swarupa, the equivalent words are Dharma Bhuta, Dharmi Bhuta.
0: Dharmi Bhuta anaga anuttamuto koodinatvantidi. Dharmi anaga roopamu.
1: Dharmi Bhuta, something connected with the form. Dharmi means form.
0: Idi anuswarupamulo untunnatvantidi.
1: This form is in a miniature form. It is like the small particles, anus.
0: Idi paramanuvuto untuntundadi.
1: These are very, very in

0: ఇన్ఫినిట్లీ స్మాల్ పార్టికల్స్. ఇంకా ధర్మభూత జ్ఞానం అనగా ఇది ప్రకాశవంతమైనటువంటిది. ధర్మభూత జ్ఞాన మీన్స్ దిస్ ఇస్ సంథింగ్ విచ్
1: దీనిని విభూ అని పలుకుతూ వచ్చింది.
0: దిస్ ఆల్సో హ్యాస్ బిన్ కాల్డ్ విభూ.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుతూ
0: బికమింగ్ ది సటిలెస్ట్ పార్టికల్ అమంగ్స్ ది సటిల్ థింగ్స్.
1: నేటి వస్తువు నందున నేటి ఎగుచూ
0: ఇన్ ది బిగ్ థింగ్స్ బికమింగ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ దోస్.
1: అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి
0: బికమింగ్ ఎ విట్నెస్ ఎవ్రీవేర్ అండ్ ఎట్ ఆల్ టైమ్.
1: ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ ఎగును.
0: ఆత్మ ఈజ్ బ్రహ్మ, బ్రహ్మ ఈజ్ ఆత్మ.
1: ఈ అనుస్వరూపం అనేటువంటి యొక్క తత్వమును చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: This subtle form of the smallest particle should be understood.
1: అదే స్వరూపము.
0: That is the form.
1: ఆ స్వరూపము నుంచే ఈ స్వభావము అనేటువంటిది జగత్తంతా వ్యాపించి ఉంటుండాలి.
0: From this form, this స్వభావ, what we see in the creation, in the world, is sprouting.
1: అణువు సర్వ పదార్థముల యందు కూడాను చేరిపోతుంటుండాలి.
0: This అణువు, the smallest particle, is present in all matter.
1: ఈ అణువునందు మరొక్కటి ఇంకోటి చేరడానికి వీలు లేదు.
0: ఇన్ దిస్ స్మాల్ పార్టికల్ నథింగ్ ఎల్స్ కెన్ కమ్ అండ్ జాయిన్.
1: ఇదే ఇందులో ఉండినటువంటి మర్మము.
0: దిస్ ఈస్ ది సీక్రెట్ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ దిస్.
1: ఆత్మతత్వం అనేటువంటిది కానీ బ్రహ్మత్వం అనేటువంటిది కానీ సర్వ పదార్థముల యందు కూడా చేరుతున్నది కానీ తన యందు ఎట్టి పదార్థం కూడా చేరడానికి వీలు కాదు.
0: Either the aspect of Atma or the aspect of Brahman enters and is present in everything else, but nothing else can enter either the Atma or the Brahman.
1: Aite ye anuvanandu ee yokka dharmi bhuta gnanamu cheri untundado aa padarthamu ee aatmaku swaroopakanga nirupistu vachindi.
0: But in the matter where this dharmi bhuta gnana enters as the smallest infinite form, that gets also the shining.
1: Yetavata sarva padarthamulu endukudanu ee anusakti vyapinchatam cheta sarva padarthamulu kudanu aatma yokka swaroopam aneetundide manaku swastham avutu vachindi.
0: Be that as it may, since this strength, the dharmi bhuta, the particle nature of this aatma is present in all matter,
1: karanam emanaga ee anusakti lenatundi yokka padarthamu jagattunandu kaanaradu.
0: Because in this we do not see anything in the world in which this anusakti, the strength of the anu, is not present.
1: Kanuka prati padarthamunandu kudanu ee dharmi bhuta gnanam aneetundi yokka anu swaroopamu cheritam chetane idi gana swaroopakanga roopanni dharistu vastundali.
0: Because in all basic matter, since this dharmi bhuta gnana is present as an anusakti, that becomes bigger and material substance in larger measure.
1: Ee swaroopamu dharma bhuta gnanamu.
0: This swaroopa is the gnana which we have called the dharma bhuta gnana.
1: Ee dharmi bhuta gnanam aneetundi darini dharma bhuta gnanam kinda mana dehamga marchukunnam.
0: This subtle dharmi bhuta, through the process of becoming dharma bhuta, we have changed
1: into kanuka mana dehamunandu ee dharmi bhutam aneetundi yokka anusakti సర్వత్రా వ్యాపించి ఉండటం చేత ఆత్మ స్వరూపమే మన యొక్క మానవత్వం అనేటువంటి సత్యాన్ని మనము గుర్తించుకోవాలి.
0: సిన్స్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ దిస్ సటిల్ పార్టికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ధర్మీభూత ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, వీ షుడ్ రికగ్నైజ్ దట్ అవర్ హ్యూమన్ బాడీ ఈ డిరైవ్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది స్ట్రెంగ్త్.
1: పదార్థములు ఎన్ని మారినప్పటికీ ఇందులో ఉండినటువంటి యొక్క అణుశక్తి మారడానికి వీలు లేదు.
0: Whatever changes may come to the external matter, but the interior strength called the anusakti cannot change.
1: Idi oka vendi tumbler.
0: This is a silver tumbler.
1: Idi dharma bhuta gnanam.
0: This can be described as dharma bhuta gnana.
1: Idi karya swarupam.
0: This is the form of the result of the
1: world. Deeniki karanamu vendi.
0: The reason for this is silver.
1: కారణము లేకుండా కార్యము కావటానికి వీలు లేదు.
0: Without a cause, there can be no effect.
1: స్వరూప స్వభావములు కారణ కార్య సంబంధమైనటువంటివి.
0: స్వరూప అండ్ స్వభావ have a relation which a cause and effect have between them.
1: ee swaroopamulu nee enni vidhamuluga maarchinappatikini indulo undinatvanti venna oka vendini maatramu maarchadaniki veeludedu.
0: Whatever changes you may bring about in the swaroopa, in the form of this tumbler, you cannot change the nature of the silver which is the base of this tumbler.
1: Adhe vidhamugane ye padarthamaina teeskondi meeru ippudu idu oka padarthanga undi ఇందులో కూడాను అనుస్వరూపమైనటువంటి యొక్క ధర్మీభూత జ్ఞానం ఉంటుండాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ యూ టేక్ ఎనీ మెటీరియల్, టేక్ దిస్ మెటీరియల్ విచ్ ఐఎమ్ హోల్డింగ్ ఇన్ మై హ్యాండ్, ఇన్ దిస్ ఈస్ ది అనుశక్తి, ది ధర్మీభూత జ్ఞాన విచ్ ఇస్ ప్రజెంట్ ఎస్ ది బేస్.
1: ఇది రూపమును మనము మార్చినప్పటికీ, ఇది కాల్చి భస్మము చేసినప్పటికీ ఇందులో భస్మం అనేటువంటి అనుస్వరూపమే ఉంటుంటాది.
0: Even if we change this form, even if we set fire to it and convert it into ashes, in that remnant
1: roopamulu marinave kaani ee aatma tattvam anetundi anustattvam yenaatiki kudanu maareetundi kaadu.
0: Only the form can change, but this aspect of dharmibhuta, the aatma aspect can never
1: change. Kanukane deeniki nityamu satyamu ani parukutu vachindi vedam.
0: That is why the Veda has described this as permanent and permanent truth.
1: ఈ దేశం అనేటువంటిది కూడాను అనేక విధములైనటువంటి యొక్క పదార్థములతో కూడి ఉంటుండాలి.
0: దిస్ బాడీ టూ ఈజ్ కంపోజ్డ్
1: ప్రతి ఒక్కరి దేహము కూడాను అనేక విధములైన పదార్థములతో చేరి ఉంటుండాలి.
0: ది ఇండివిజువల్ బాడీ ఆఫ్ ఎవ్రీ వన్ కన్సిస్ట్ ఆఫ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్.
1: ఎన్ని పదార్థములతో చేరి ఎన్ని విధములైనటువంటి యొక్క అంగములతో కూడినప్పటికీ దీన్ని ఒక విధములైనటువంటి మట్టితో చేర్చినప్పటికో లేక అగ్నిలో వేసినప్పటికో ఇది భస్మంగా రూపొంది, ఆ భస్మంలో కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
0: ఆల్దో ది బాడీ కన్సిస్ట్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మ్యాటర్, వెన్ ఇట్ ఈస్ బరీడ్ అండ్ మిక్స్ విత్
1: రూపనామములు మారినవే కాని అనుతత్వం అనేటువంటి యొక్క ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది మారలేదు.
0: ది నేమ్ అండ్ ది ఫామ్ విల్ చేంజ్, బట్ ది ఇంటీరియర్ ధర్మీభూత జ్ఞాన దట్ విల్ నాట్ చేంజ్.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను బాల్యము యవ్వనము వార్ధక్యం అనేటువంటి యొక్క రూపనామములు మారుతున్నది కానీ దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వము ధర్మీభూత జ్ఞాన స్వరూపాన్ని ధరించి బ్రహ్మతత్వముతో సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూనే ఉంటుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ ఎనీ ఇండివిజువల్ ది చైల్డ్హుడ్ ది యూత్ అండ్ ది ఓల్డ్ ఏజ్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్ ఆర్ చేంజింగ్ బట్ ది డివైన్ ఆస్పెక్ట్ ది ఆత్మ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ హిమ్.
1: ప్రేమ స్వరూపులారా, పదార్థము ప్రధానము కాదు, ప్రతి పదార్థమును కూడాను పరార్థముగా మార్చుకునేటువంటి యథార్థాన్ని మనం గుర్తించడమే మానవత్వం యొక్క విశిష్టత విలక్షణం కూడా.
0: ప్రేమ స్వరూపస్ మెటీరియల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ టు బి ఏబుల్ టు చేంజ్ ది మెటీరియల్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ఆస్పెక్ట్ దాట్ ఈస్ ది డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: బంగారు ఒక్కటిగా ఉండవచ్చు,
0: ది గోల్డ్ మే బి ది సేమ్ థింగ్.
1: నగలు అనేక రూపములు ధరిస్తూ ఉంటాది,
0: ది ఆర్నమెంట్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: నగల రూపనామములు వేరువేరుగా ఉండొచ్చు కానీ కరిగించినప్పుడు బంగారం ఒక్కటే కదా.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ మే బి డిఫరెంట్ బట్ వెన్ దే ఆర్ మెల్టెడ్ ది గోల్డ్ ఇస్ ది సేమ్.
1: అదే విధముగా మానవ స్వరూప స్వభావములు భిన్న భిన్నములుగా ఉండవచ్చును కానీ అన్నింటి ఎందు ఉండేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆత్మతత్వం అనేటువంటి బ్రహ్మత్వం ఒక్కటనేటువంటి సత్యం మనకు గోచరమవుతుంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది ఫార్మ్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ మే బి వెరీ డిఫరెంట్ బట్ వెన్ వీ అండర్స్టాండ్ ది వన్నెస్ ది ఆత్మ దట్ ఇస్
1: అందరూ కూడా సమానులే,
0: ఆల్ ఆర్ ఈక్వల్.
1: మధ్య కాలమునందు మాత్రమే ఈ తారతమ్యము ఏర్పడుతున్నావు కానీ పుట్టుక మరణము ఇద్దరికి కూడాను దేహాలకు కూడాను సమానమే.
0: It's only in the times in between that differences arise, but the birth and death is the same for all humans.
1: ye chakravarti modalu chandarudu varaku kodanu putte samayalo inta battaina pattukoni raadu.
0: From the king downwards to the poor paraya, no one will carry even a piece of cloth when he is born.
1: ye samayamlo pala kinchittaina address aina cheppi podu.
0: When he goes, he will not give even his address to a small extent.
1: ee rendinti yendu సర్వుడి యొక్క తత్వము దేహము యొక్క సమానత్వమే ఈ రకంగా ఉంటున్నప్పుడు ఆత్మతత్వము సమానత్వం అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఉండదు.
0: ఇన్ దీస్ టూ ట్రివియల్ మ్యాటర్స్ వెన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ది సేమ్, ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఆత్మ హౌ కెన్ దేర్ బి ఎనీ డౌట్.
1: ఎవరికి ఎవరు,
0: హూ ఈస్ ఫర్ హూమ్,
1: ఎంతకాలం ఈ సంబంధ బాంధవ్యము,
0: హౌ లాంగ్ విల్ దీస్ రిలేషన్
1: అయితే ఉన్నంత వరకు మన కర్తవ్య కర్మలను నిర్వర్తించటము మన యొక్క మానవత్వం యొక్క ప్రధాన ధర్మం
0: బట్ సో లాంగ్ అస్ వి రిమైన్ హియర్ టు ఫుల్ఫిల్ అవర్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈస్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్
1: ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కర్తవ్యం అనేటువంటి నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ కర్తవ్యం సక్రమంగా మనం పాటించాలి
0: When each individual decides that so and so is his duty, he should perform that duty well.
1: Ihamuna sukhimpa hevataraka vidya, paramuna sukhimpa brahma vidya.
0: In order to live well and comfortably in this world, you have to have worldly education. In order to live well and comfortably in the spiritual world, you should have spiritual
1: Nijamuga, lokamulo sarvamu brahmam nundine puttutunnadu kani, prapanchamanta kudano brahmam paine aadharapadi undinappatiki ఈ ప్రపంచం కూడాను బ్రహ్మముతోనే ఉండినప్పటికీ బ్రహ్మమును కించిట్టేనా కూడా బాధించదు
0: ట్రూలీ ఆల్దో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఒరిజినేటింగ్ ఇన్ బ్రహ్మన్ ఈజ్ బీన్ క్రియేటెడ్ ఫ్రమ్ బ్రహ్మన్ వాట్ ఎవర్ ఎగ్జిస్ట్ హియర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి అటాచ్డ్ టు ట్రబుల్ బ్రహ్మన్ వాట్ సో ఎవర్
1: పాము నోటి యందే విషం ఉంటుండాలి
0: దర్ ఇస్ పాయిజన్ ఇన్ ది మౌత్ ఆఫ్ ఎ స్నేక్
1: ఆ దంతముల చేతనే అనేక పదార్థములు తింటుండాలి
0: విత్ ది సేమ్ టీత్ The snake is eating many things.
1: Kani, tana vishamu tanunu badinchutunnada?
0: But is the poison of the snake troubling the snake?
1: Tenu, tana yokka tokayande vishamunu dharinchi untundadi.
0: The scorpion has poison in its tail.
1: Aite, tana yokka vishamu tanunu badinchutunnada?
0: But is that poison giving any trouble to the scorpion?
1: Daivattamanandu, prakurti, tana yokka swaroopamainappatikini, ఈ ప్రకృతి యొక్క బాధలు దైవత్వమునకు ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఉంటుంటాయి
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్దో ది ఎంటైర్ క్రియేషన్ ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ డివినిటీ గెట్ ఆల్ ది ట్రబుల్
1: విషయ వాసనలు కలిగి భ్రాంతితో నిండి ఈ సంబంధ బాంధవ్యములతో కట్టుబడినటువంటి యొక్క మానవులకే ఈ బాధలు కాని ఎట్టి సంబంధము లేక సర్వము తానే అనేటువంటి యొక్క ఏకత్వంతో ఉండేటువంటి యొక్క భగవంతునకు ఈ బాధలు ఎందుకు ఉంటాయి
0: Man, who is immersed in material thought and the illusions of the world, all the troubles of the world are to the man. But for divinity, who is not in any way...
1: Unara gadichistu nooru addamulu pettukunte, nooru addamulu yendu kudano mana patibimbame kanipistuntali.
0: When we have 100 mirrors around us in our room, in all the 100 mirrors we see our own reflection.
1: Ee nooru patibimbamulu kuda chuchi, neevemaina bhayabhrantulaku guri avutava?
0: Looking at these 100 reflections, are you afraid? You will feel and happy that all the
1: people ఈ దేహములు అన్ని కూడాను భగవంతునికి తాను ధరించిన అద్దముల వంటివి
0: In the same manner, to God, all these human bodies are simply...
1: ఈ దేహములు యందు ఉన్నటువంటి యొక్క ప్రతిబింబము తాను ఒక్కడే
0: The reflection that is present in all these bodies is...
1: దీని వల్ల ఎట్టి మార్పును కూడాను ఉంటుండదు
0: There will be no change of any kind at any time.
1: Dehatma, Jeevatma, Paramatma ani moodu vibhagamulu chestu vacharu ee srutulu.
0: The srutis have been dividing this into three types. Dehatma, Jeevatma and Paramatma.
1: Ee moodinti yokka sambandham emiti?
0: What is the connection between these three?
1: Samudram untunnadi.
0: There is the ocean.
1: Deenine kootastudu ani kodalo pilustu vacharu rishulu.
0: Rishis have also been calling this the Kutastha.
1: Jalamunti alalu bayalu cherutunnayi.
0: From water come waves.
1: Ee alalu nunchi nurugu vastundali.
0: From the waves come foam.
1: Alalu vadali nurugu undatam ledu.
0: Without the waves you do not have the foam.
1: Jalamunu vadali alalu undatam ledu.
0: Without water you don't have waves.
1: Ee moodu okadaniki okati sannigi sambandhame.
0: The water, the waves and the foam are...
1: Aithe nurugunu alalu ani pilivaru.
0: But we don't call the foam.
1: Alalanu samudramu ani pilavu.
0: We don't call the waves the water of the ocean.
1: Adhe vidhamugane ee dehaatma anetundi oka nurugu vantidi.
0: In the same manner, what we call dehaatma is like the foam.
1: Ee panchya bhautikamainatundi oka kayamu budaga vantidi.
0: This body, which is made up of the five basic materials, is like a bubble.
1: పాంచ్య భౌతికమైన దుర్బలమైన కాయంబు ఎప్పుడూ విడచేది ఎరుక లేదు అన్నాడు వేమన
0: దిస్ వీక్ హ్యూమన్ బాడీ విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ది ఫైవ్ మెటీరియల్ ఎలిమెంట్స్ వీ డూ నాట్ నో వెన్ ఇట్ విల్ డ్రా
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున
0: దే హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ ఎ లిమిట్ ఆఫ్ 100 ఇయర్స్ ఫర్
1: బాల్యమందు
0: believe this limit of 100 years. Maybe in your childhood, maybe in your youth.
1: ఊరలో అడవిలో ఉదక మధ్యమును.
0: Maybe in a village, maybe under water.
1: ఎక్కడ ఏ సమయములో ఏ ఒక్క ప్రదేశమునందు ఏ విధమైన స్థితిలో ఈ దేహము ఓడిపోతుందో ఇది నీటి బుడగ వంటివి.
0: When and where and under what circumstances will this body drop and disappear? No one can say.
1: కనుకనే దీనికి ఈ దేహమునందు కూడాను అనుస్వరూపాన్ని ధరించి ఉండటం చేతనే దీనికి దేహాత్మ అన్నారు. దేహమునందు కూడా ఆత్మ ఉన్నది కనుకనే దేహాత్మ అని పిలుస్తూ వచ్చారు.
0: వైల్ ఇన్ దిస్ దేహ ది బాడీ దర్ ఇస్ ఆల్సో ది ధర్మీభూత ది అనుస్వరూప ఇట్ హెస్ బిన్ కాల్డ్ ది దేహాత్మ.
1: జీవాత్మ అనగా ఇది కేవలము ఒక కార్యస్వరూపాన్ని ధరించినటువంటి ఒక చైతన్యం కనుక ఈ చైతన్య తత్వము కార్యములకు ఒక ప్రధానమైనటువంటి స్వరూపం.
0: What we call Jivatma, since it is also the divine strength which has taken a form for the purpose of action, this is called Jivatma.
1: Sarva chaitanyamunu kudanu samasta padarthamunu kudanu kalilimpa chestundi kani atma tattavu daggariki vachetappudike anegi marigi untuntadi.
0: This particular divine force is capable of moving everything else, but when it comes to the atma, it cannot have any such influence.
1: ఈ ఆత్మ చైతన్యములకు విషయము కాదు.
0: దిస్ ఆత్మ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ సబ్సర్వియంట్ టు ది డివైన్
1: అయితే ఈ చైతన్యములను కూడాను ఈ ఆత్మ అనేటువంటి ఈ అనుస్వరూపము ధరించి ఉంటుండాలి.
0: బట్ ఆత్మ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ జీవాత్మ యాజ్ వెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ అనుస్వరూప్.
1: ఈ ధర్మీభూత జ్ఞానం అనేటువంటిది వ్యాపించి ఉంటుండాలి.
0: This dharmibhuta jnana is present in this
1: kalukane akkada kudanu jeeva atma ani kudanu atmana akkada kudanu chestunnaru.
0: That is why not calling it simply jeeva, we are calling it jeevaatma. Atma is present there as well.
1: Inka paramaatma,
0: the third stage paramaatma.
1: Ikka meeru chinna vishayanga meeru yochinchukondi.
0: Here you should give a little thought to
1: dekamu jeevudu paramu. ఈ మూడు కూడా భిన్నంగా మనకు రూపొందుతున్నాయి.
0: వీ హావ్ త్రీ డిస్టింక్టివ్ నేమ్స్ దేహ జీవ అండ్
1: జీవ ఆత్మ. రైట్
0: యు రైట్ జీవ ఆత్మ
1: దేహ ఆత్మ
0: దేహ ఆత్మ
1: పర ఆత్మ
0: పరం ఆత్మ
1: జీవ దేహ పరం మూడు వేరు వేరుగా ఉన్నాయి. ఆత్మ ఆత్మ ఆత్మ ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఆన్ ద లెఫ్ట్ సైడ్ దేర్ ఇస్ డిస్టింక్టివ్ త్రీ డిఫరెంట్ థింగ్స్ దేహ జీవ పరమ. ఆన్ ద రైట్ సైడ్ ఇట్ ఇస్ కామన్ ఆత్మ ఆత్మ
1: ప్రేమ స్వరూపులారా. ఇంతవరకు మీకు పోనక్కర్లేదు. చిన్న చిన్న విషయాల లోపల కూడాను మనం విచారణ చేస్తే దీర్ఘంగా సత్యమనేటువంటిది మనకు సులభంగా అర్థమవుతూ వస్తుంది.
0: You do not have to go very deep. If only you can give some thought to what is truth, truth will become easily
1: understood. Anika mandi naa daggariki vastuntaru swami I want peace antuntaru.
0: Many people come to me and say swami I want peace.
1: Naaku kavali shanti antuntaru. Naaku kavali shanti.
0: Naaku kavali shanti. I want peace.
1: Ikkada enni padamulu
0: how many words are
1: I want peace.
0: There are three words. I want peace.
1: I want peace. మూడు పదములు ఉంటున్నాయి.
0: There are three words. I want peace.
1: చక్కగా విచారణ చేసుకుంటే I ego.
0: If you give good thought to this, I is ego.
1: తీసేసేయి.
0: Remove it.
1: Want bigger. దాన్ని తీసేసేయి.
0: Want signifies desire.
1: ఇది ఏది తీసే ఉంటుంది.
0: What remains is peace.
1: Meeku ego figure ee rendu pakkane pettukoni peace peace peace ante peace ante avutundi adi peace kaadu.
0: Having ego and desire alongside your peace, if you want peace, how can you get peace?
1: Kanuka manamu sulabhanga kudanu aadhyatmika vishayamlo manamu sariyainatundi reetiga manamu lokalaku digi ఈ ఏకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంతో అద్వైత భావంతో మనం విచారణ చేస్తే ఎంత సులభమైనటువంటిదో ఎంత సున్నితమైనటువంటిదో ఎంత పవిత్రమైనటువంటిదో ఎంత మధురమైనటువంటిదో సులభంగా అర్థమవుతుంది.
0: If only you can go in depth in a simple manner to understand the meaning of spirituality with the view that Atma
1: is ఈ ప్రపంచంలో కలిగినటువంటి యొక్క ప్రవృత్తి భావములు కలిగినటువంటి మానవులకు ఈ నివృత్తి తత్వంలో అర్థము కావు.
0: But for man who is totally immersed in material and worldly affairs,
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There's one simple example for this.
1: పలములోని మధుర రసం తరుము తాను ఎరుగునా?
0: The sweet juice that is contained in the fruit, does the tree know anything about it?
1: పువ్వులోని పరిమళము తీగలు అనుభవించునా?
0: The fragrance that is contained in a flower, will the twig on which the flower
1: కాయాలోని మధుర రసము గ్రంథము అనుభవించునా? చెట్టు నిండుకు కాయలు కాస్తున్నాయి.
0: There are fruits all round the tree.
1: కానీ ఆ ఫలము యొక్క మధుర రసము చెట్టుకు ఏమాత్రము తెలియదు.
0: But the sweet juice of the fruit is not known by the tree.
1: పుష్పములో ఉండినటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరిమళము ఆ యొక్క తీగకు ఏమాత్రము తెలియదు.
0: The fragrance that is contained in the flower is not experienced by the tree.
1: అదే విధముగానే దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము ప్రతి మానవుని యందు కూడాను తనకు వెంట దంట ఇంట కంట ఉంటుండినప్పటికీ తన యొక్క మానవత్వంలో మనస్సు యొక్క తత్వానికి అర్థం కావటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వైల్ ది డివైన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ సైడ్ విత్ హిమ్ అండ్ అరౌండ్ హిమ్ మ్యాన్ డస్ నాట్ అండర్స్టాండ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ.
1: కనుక మనం ఆత్మతత్వ నిమిత్తమై అన్య ప్రదేశములకు పోనక్కరలేదు, అన్యులను ఆశ్రయించనక్కరలేదు. అయితే ఈ యొక్క విషయాన్ని గుర్తించే నిమిత్తమై తెలుసుకునే నిమిత్తమై తెలిసినటువంటి మహనీయుల దగ్గరికి వెళ్లి కొంతవరకు నువ్వు తెలుసుకోవటానికి ప్రయత్నించి తద్వారా నీకు నీవే సాధన తెలుసుకోవాలి, విచారణ చేయాలి.
0: సో ఫర్ అండర్స్టాండింగ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ వీ డు నాట్ హ్యావ్ టు గో ఎల్స్వేర్, వీ డు నాట్ సీక్ ది అసిస్టెన్స్ ఆఫ్ అదర్ పీపుల్, బట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ షుడ్ రీచ్ పర్సన్స్ హూ నో అండ్ హూ అండర్స్టాండ్ దిస్.
1: గురువు అయినప్పటికీ తాను చెప్పగలడే కానీ చేయవలసిన నీవే.
0: Even a guru can tell you what to do, but you have to do what has to be done.
1: Biddu ante talli ki pranam.
0: A child is life to its mother.
1: Kaani biddaku maatalu nerpinchalante talli maatadi tarvata biddato palakinchadaniki prayatnistunde kaani talli nodu biddano tro petti palakadaniki veelu kaadu.
0: If the mother wants to teach the child to talk, the mother will first speak and then make the child speak, but the mother's mouth cannot be put into the baby's mouth.
1: Mana granthamulu kodanu veda shastra purana itihasamulu kodanu ee brahma sutramulu kodanu pavitramaina vishayamulanu prabodhistu vachayi kaani granthamulu bodhinchinanta maatramana manaku ee maatram kodanu prayojanam ledu avadani aacharanalo pettali.
0: Our texts like the Vedas, the Puranas and the Brahma Sutras have been teaching us great things, but reading the books is not the necessary
1: mottamota mana indriyamayaka udregatanu manam sampali.
0: The first thing is to remove and destroy the excitement of our organs.
1: Aneka mandi indriya udregatanu sampey nimittamai kontha varasulu aaharanni control chestuntaru.
0: Many people with a view to control the excitement of their senses,
1: idi kevalam vedritaram,
0: they control their food.
1: Idi ajnanam yokka lakshanam.
0: This is the symptom of ignorance.
1: Idi kaadu pradhanam.
0: This is not important.
1: సత్యాన్ని గుర్తించుకుంటే తమకు తామే నిలిచిపోతుంటాయి.
0: ఇఫ్ వి రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దర్ ఓన్ అకౌంట్ ది సెన్సెస్ విల్ కమ్ అండర్ కంట్రోల్.
1: పుట్టపైన మర్తించిన పాము మరణ ముందున
0: ఇఫ్ యూ టేక్ యువర్ స్టిక్ అండ్ బీట్ ఆన్ ది యాంటిల్ విల్ ది స్నేక్ ఇన్ సైడ్.
1: తనువును తా దండించిన విషయభోగములు అనుగున
0: ఇఫ్ యూ పనిష్ యువర్ సెల్ఫ్ యువర్ డిజైర్ ఫర్ మెటీరియల్.
1: ఆకలి తప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగునా.
0: If you give up your hunger and thirst, will you...
1: Tanevaro teliyakunna tattvajnanam etukuturunu.
0: If he does not know who he is, how can he understand spiritual aspects?
1: Motta motta tanevaro telchukotaniki prayatnam cheyakunda anya vichayamana paina manamu savalu chestunte idi kevalamu ajnanam kante ajnanam ani cheppavachu.
0: Without attempting to know firstly who you are, if you want to know everything else other than yourself, this is the primary step in ignorance.
1: Prema swarupulara, మానవత్వము అజ్ఞాన తీవ్రాంతకారంలో ఉనగటం చేత ఒక బిందుత్వంగా ఉంటుండాలి. నీకు బిందువు వలె ఉంటుండాలి.
0: ప్రేమస్వరూప,
2: Since human nature is immersed in the drop of ignorance, it is like a drop of ignorance, it takes the form.
1: తను యొక్క ప్రేమ కూడాను కేవలము స్వార్థమై సంకుచితమై కేవలము అనుప్రమాణంగా ఉంటుండాలి.
2: His love too becomes selfish, becomes narrow and appears like a small child.
1: తాను తనవారు తప్ప అన్నిలను ప్రేమించేటువంటి యొక్క ఇది తమలో ఏమాత్రము ఉండదు.
2: There is no strength in one to look beyond himself and his people and love others.
1: కాని దైవము యొక్క ప్రేమ విశాలమైన సముద్రం వంటిది.
2: But God's love is like a broad ocean.
1: ఈ సముద్రము దగ్గరికి వెళ్లి అణుబిందు అయినటువంటి యొక్క నీటి బిందువు సముద్రానికి పోల్చుకోవటానికి కాని సముద్రాన్ని అర్థం చేసుకోవటానికి కాని ప్రయత్నించడం ఏమాత్రమైనా సాధ్యమవుతుందా?
2: బట్ టు గో నియర్ సచ్ ఎ బ్రాడ్ ఓషన్ వన్ బీయింగ్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ టు బి వాంటింగ్ టు అండర్స్టాండ్.
1: ఈ ప్రయత్నము కేవలము చీమ సముద్రము లోతును వెతకడానికి పోయినట్టుగా ఉంటుంది.
2: దిస్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ఓషన్ ఆఫ్ డివినిటీ ఈజ్ లైక్ అన్ యాంట్ గోయింగ్ టు స్విమ్.
1: దీనివల్ల నీవు ఏమాత్రము కూడా నువ్వు సత్యత్వాన్ని పొందలేవు.
2: త్రూ దిస్ ప్రాసెస్ యూ కెన్ నెవర్
1: అండర్స్టాండ్. అయితే నీవు సముద్రము యొక్క పోలికను పొందాలనుకుంటే మరొక మార్గాన్ని అనుసరించు.
2: బట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ది షేప్ ఆఫ్ ది ఓషన్
1: నీవు ఉన్నది బిందు స్వరూపం అయినప్పటికీ ఆ బిందువును సముద్రంలో చేర్చు. బ్రహ్మవిత్వమైవ భవతి రెండు సముద్రమైపోతాయి.
2: Although you are of the form of a small drop, make the drop merge into the ocean, then you will become the ocean.
1: బిందువును వేరుగా ఉంచుకొని సముద్రమును వేరుగా ఉంచుకొని సముద్రమును వర్ణించడానికి ప్రయత్నం చేస్తే బిందువుకు ఏమాత్రమూ సాధ్యం కాదు. భగవంతుని తెలుసుకోవటానికి ఎవరికి తరము కాదు.
2: If you keep yourself as a drop and separate from the ocean, you will never be able to understand the ocean so long as you are different. It's not possible for anyone, any human being, to understand God.
1: నీ యొక్క తత్వం భగవంతుని యందు ఐక్యంగా ఉంచు, అప్పుడు రెండు కూడా ఏకత్వం అయిపోతాయి.
2: మెర్జ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు గాడ్, దెన్ ది టూ విల్ బికమ్ వన్.
1: ఈ విధమైనటువంటి ఐక్యతకు తగినటువంటి ప్రయత్నము చేయటంలో మానవత్వం సార్థకమవుతుంది. కానీ నేను నేనే నీవు నీవే అనుకుంటుంటే ఇది ఏనాటికి కూడాను సమత్వం అనేటువంటిది కానీ ఆనందం అనేటువంటిది కానీ మనకు లభించటం కల్లా కల్లా కల్లా.
2: విత్ దిస్ idea of oneness you can achieve something, but if you feel yourself always separate and God is separate, for you to understand it is impossible, it will never happen.
1: Aithe ee atma tattvanni telusukovataniki maroka atma kavala ani kontha varaku sandehanga undochu.
2: But in order to understand this aspect of atma, is there a necessity for another atma?
1: Idi kudanu oka ajnanami.
2: You may get a doubt, but that too is ignorance.
1: దీపం ఎక్కడుందో చూడటానికి ఇంకొక దీపం తీసుకోవాలా?
2: టు ఫైండ్ అవుట్ వేర్ ఎ ల్యాంప్ ఇస్ హావ్ యు టు టేక్ అనదర్ ల్యాంప్.
1: దీపమే వెలుగుతుంటే దాన్ని చూడటానికి ఇంకొక దీపం ఎందుకు కావాలి?
2: వెన్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ల్యాంప్ డు యూ నీడ్ అనదర్ ల్యాంప్ టు ఫైండ్ దట్?
1: అదే విధముగానే ఆత్మతత్వము ప్రకాశంగా స్వప్రకాశమై వెలుగుతూ ఉంటుండాలి.
2: ఇన్ ది సేమ్ మేనర్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఇస్ సెల్ఫ్
1: లూ. ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని చూడాలనుకుంటే ఒక టార్చ్ లైట్, పెట్రోల్ ప్లేట్, అరికెన్ ప్లాంట్ ను తీసుకుని పోవటము ఇది ఎంత వెర్రితనం.
2: విత్ ఎ వ్యూ టు సీ ది మూన్ హూ ఇస్ షైనింగ్, టేకింగ్ ఎన్ అరికెన్ ల్యాంట్ అండ్ ఆర్ ఎ టార్చ్ లైట్ ఫర్ దట్ పర్పస్, హౌ ఫూలిష్.
1: చంద్రుని యొక్క వెలుతురు ఆధారంతోనే చంద్రుని చూడాలి.
2: With the help of the brightness of the moon, we should be able to see the moon.
1: కనుక ప్రేమ స్వరూపుడు ప్రకాశిస్తూ ఉంటున్నాడు.
2: The form of prema is shining.
1: ఆ ప్రకాశం యొక్క ఆధారం చేతనే ఆ యొక్క ప్రకాశాన్ని ప్రేమ స్వరూపుణ్ణి పొందాలి.
2: విత్ ది హెల్ప్ ఆఫ్ ది బ్రైట్నెస్ ఆఫ్ దట్ ప్రేమ యూ షుడ్ బి ఏబుల్ టు సీ ది ప్రేమ.
1: వేరు మార్గమును మనం అనుసరిస్తున్నా ఈ యొక్క స్థానం కానీ ఈ యొక్క స్వరూపములు కానీ మనం అందుకొనలేము.
2: ఇఫ్ యూ ఫాలో అనదర్ పాత్ వీ కెన్ నెవర్ రీచ్ ఐదర్ దిస్ పొజిషన్ ఆర్ దిస్ ఫార్మ్.
1: కనుక ఆత్మ అనేటువంటిది అనుస్వరూపమై తాను సర్వ పదార్థములు ఎందుకు చేరటం చేత సర్వ పదార్థములు కూడా ఆత్మకు స్వరూపంగా రూపొందుతూ వస్తున్నాయి.
2: సిన్స్ ఆత్మ ఈజ్ అనుస్వరూప అండ్ ఇన్ దట్ ఫార్మ్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఆల్ మ్యాటర్ కంటైన్స్ ది ఫార్మ్ ఆఫ్.
1: కనుకనే వేదమునందు ఈ స్థిర సర్వభూతానాం
2: this has been described in the Veda
1: by Gita vasyam idam sarvam.
2: Ishvara is present in all the bhutas and Ishvara is enveloping all the bhutas.
1: Sarvatra kudanu daivatvame untundadane satyanni gurtinchukunnam kani
3: ఇది గుర్తించుకొని వాక్యములతో చెప్పినంత మాత్రం ప్రయోజనము లేదు. గురువు చెప్పినటువంటి మంత్రము ఉచ్చరించినంత మాత్రం ప్రయోజనం లేదు. దానిని అనుభవించడానికి ఆచరించడానికి తగిన కృషి చెయ్యాలి.
2: We have recognized the truth of the omnipresence of this divinity, but mere recognition or uttering it in words is not sufficient. Whatever you have recognized, you should be able to put it into practice.
3: Tadatma bhavayana pondipovali.
2: You should attain the state where you are.
3: Edo oka guru vachi oka shishyuniki tivoham tivoham tivoham tivoham tivoham aneetunti oka mantraanni upadeshinchadata.
2: A guru taught a disciple the mantra Sivoham Sivoham.
3: Tari atari eppudu chusina Sivoham Sivoham Sivoham Sivoham Sivoham antuntu vachadu.
2: This disciple at every time has been saying Sivoham Sivoham.
3: Atana daggariki oka mitrudu vachi emitayya eppudu chusina Sivoham Sivoham antundavu deeni artham emiti ani adigaadu.
2: A friend came to him and asked him, whenever I see you, you always say Sivoham Sivoham. What is the meaning of this?
3: Sivoham Sivoham ante nene Shivudu nene Shivudu nene Shivudu ani cheppan cheppadata.
2: Sivoham means I am Shiva, I am Shiva.
3: Sare cheppadu ee vishwasam dudanga undali kada.
2: So he said, but this faith must be firm in him.
3: నేనే శివుడు అన్నప్పుడు ఆ ఇంకొక వచ్చినటువంటి మిత్రుడు అన్నాడట, పార్వతీదేవి మీకేం కావాలి అన్నాడట.
2: ది ఫ్రెండ్ హూ కేమ్ ఆస్క్ ది క్వశ్చన్, వెన్ యూ సే యు ఆర్ శివ, వాట్ ఈస్ పార్వతీ టు యూ?
3: అపరాధం అపరాధం అపరాధం అన్నాడట.
2: హీ సెడ్, నో నో, దట్ ఈస్ అ ఫాల్ట్, ప్లీజ్ ఐ వుడ్ నాట్ కమిట్ దట్ మిస్టేక్.
3: నిజంగా తాను శివుడైతే పార్వతి కూడా ఉంటాను, అర్థానికి కావాలంటే ఇక్కడికి ఎందుకు ధైర్యంగా చెప్పకూడదు.
2: Truly, if he is identical with Shiva, why should he not have...
3: Padamana matram uttarinchi, arthamana matram telupukuntu, danini, tadatma bhavamulo pondakunda undinappudu, tanu shivatvanni abhyarinchi prayojanam emi.
2: Here, he is uttering the word, he knows the meaning.
3: Ee vidhanga anekulanu, mana bharatiyulu, kevalamu, oka moodacharanga poyi, కొన్ని విధములైతే ఆశాస్పదములకు ఆలవాలమైపోతున్నారు.
2: ఇన్ దిస్ మేనర్ సిటిజన్స్ ఆఫ్ భారత్ ఆర్ అడాప్టింగ్ సచ్ సమ్ మీనింగ్లెస్ రిచువల్స్ అండ్ ఆర్ లూజింగ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ రిచువల్స్.
3: కనుక మనము ఆ విధమైనటువంటి విశ్వాసాన్ని మనం దృఢపరచుకోవాలి. విశ్వాసమే లేకపోతే మనం ఏమాత్రం కూడా ముందుకు పోలేము.
2: వీ షుడ్ దేర్ఫోర్ స్ట్రెంగ్తన్ సచ్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ వన్ స్టెప్.
3: మన జన్మకు మూల కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్ మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ బర్త్?
3: కర్మనే మూల కారణం.
2: వాట్ ఈస్ ద మెయిన్ రీజన్?
3: కర్మకు మూల కారణం ఏమిటి? రాగద్వేషమే మూల కారణము.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ యాక్షన్?
3: రాగద్వేషములకు మూల కారణం ఏమిటి?
2: యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. వాట్ ఈస్ ద రీజన్?
3: పరిస్థితుల యొక్క ప్రభావమే మూల కారణం.
2: స్ట్రెంగ్త్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లైక్ అండ్ డిస్లైక్.
3: ఈ ప్రభావములకు మూల కారణం ఏమిటి?
2: And what is the main reason for
3: bhranti? Ye moola karanam.
2: Your illusion is
3: ee bhranti ki moola dharan emiti?
2: What's the reason for your
3: dvaitame?
2: The duality in your mind.
3: Dvaitamunaku moola dharan emiti?
2: What's the reason for duality?
3: Ajnanami. Ajnanam.
2: Ignorance is the reason for this dual behavior.
3: Ee ajnanam chetane manaku dukham praptistundadi.
2: Out of
3: ee ajnanam chetane జన్మం మనకు లభిస్తుంటుందా?
2: అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ కమ్స్ అవర్
3: సాఫ్. ఈ అజ్ఞానం నిర్మూలన కావాలంటే జ్ఞానాదేవత కైవల్యం. మనము కొన్ని విధములైనటువంటి యొక్క జ్ఞానతత్వాన్ని మనం పొందాలి.
2: ఇఫ్ యూ వాంట్ డిస్ట్రాయ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ షుడ్ బికమ్ వైజ్, యూ విల్ హ్యావ్ టు అక్వైర్ సమ్ విజ్డమ్.
3: ప్రేమ స్వరూపులారా, అమితంగా కాలము తీసుకుని మీకు ఎక్కువ గమనిస్తున్నాను. విన్న విషయాలు, మీరు తెలుసుకున్న విషయాలను కొన్నింటి నేను కూడాను మీరు ఆచరణ ఎందు ఉంచి తద్వారా మీరు ఆదర్శప్రాయులై భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతిని తిరిగి ప్రచార ప్రబోధములు చేసి ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధములు కలిపి తద్వారా భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: By talking too long, I am giving you some trouble. I will therefore cut short the discourse, hoping that what you have listened and what you have understood, to some extent at least, you will put it into practice in your daily life and become ideals and will be able to resuscitate the culture and the traditions of Bharat, and that you will see that these are done in practice. I will bring this discourse to a close.
3: దైవమునకు జన్మదినం అనేటువంటిది ఒక్కటి ప్రత్యేకంగా లేదు కనుక ఏనాడు మీ హృదయాల్లో పవిత్రమైన భావములు అభివృద్ధి పరుచుకుందరు, ఏ నిర్మలమైన ప్రేమను మీరు ప్రతిష్ఠ చేసుకుందరు, ఆనాడే భగవంతుడు మీలో పుట్టిన దినంగా మీరు భావించుకొని ఆనాటి నుంచి కూడాను జన్మదినంగా మీరు చేసుకోవటానికి ప్రయత్నించండి.
2: Since there is no particular day which is a birthday for God, the day on which you will be able to establish firmly your faith in God, that day you should regard as the birthday of God.

मूरदास प्रभु हे गिरिधारी मीरा के प्रभु उदय विहार।

சுப்பிரமணியம் சுப்பிரமணியம்.

是个好的好的是个美女，好的是个这个是个美女。就像他们的爸爸是个美女，就像他们的爸爸是个美女。

0: దివ్యాత్మ స్వరూపులారా, మన భారతీయ సంస్కృతి యందు మానవత్వమును ధన్యము చేసుకునే నిమిత్తమై జన్మ సార్థకమనియు లేక జన్మము యొక్క విమోచన అనియు మనము భావించి అందులోకు తగినటువంటి అనేక రకములైనటువంటి సాధనలు మనకు సలపటం, మన జన్మము యొక్క నివృత్తిని కొంతవరకును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయటము భారతీయ సాంప్రదాయమైన ఉన్నటువంటి విషయము మీకందరికీ తెలిసినటువంటిదే.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ ది కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ దట్ ది వెరీ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సంథింగ్ సేక్రెడ్. ఫాలోయింగ్ దట్ వీ మేక్ ఎన్ అటెంప్ట్ టు గెట్ రీడ్ ఆఫ్ ఎ రిపీటెడ్ బర్త్ టు గెట్ ఓవర్ by sadhana and be free from being born again, to get into nirvrutti. This is a kind of trial which we all make in regard to our birth. This is something which is known to all of you.
0: Sadhukulainatvanti prati bharatiyudu kudanu janma rahitya manetvanti danini koratam idi rahityam anna emito thanu arthamunu gurtinchi korutunnado leka రాహిత్యమనేటువంటి దానికి వేరే అర్థం ఏమైనా తాను భావించి తాను కోరుతున్నాడో నాకు అర్థం కావటం లేదు.
1: ది సాధకాస్, దే ఆల్వేస్ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ ఏ బీయింగ్ రీబోర్న్. వెదర్ ది సాధకాస్ ఆర్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బర్త్ అగైన్ బై అండర్స్టాండింగ్ వాట్ ఇట్ మీన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ ది బర్త్ ఆర్ వెదర్ వితౌట్ అండర్స్టాండింగ్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సచ్ ఎ థింగ్, ఐ డో నాట్ నో.
0: అయితే జన్మ రాహిత్యము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: వి షుడ్ అండర్స్టాండ్ టుడే వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ యువర్ డిజైర్ టు గెట్ రిడ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్.
0: దైవాత్మ చేత మానవ జన్మము లభించుతున్నటువంటి విషయము తరువులకు విదితమే. దైవ కారణము చేతనే జన్మములు కలగటం, తద్వారా ఈ యొక్క ప్రపంచమునందు మన యొక్క నిత్యకృత్య కర్మ జీవితంతో కూడాను గడుపుకోవటము, ఈ విధమైనటువంటివన్నీ కూడాను దైవాత్మ సంకల్పం వల్లనే, దైవ కారణం వల్లనే జరుగుతున్నటువంటి సత్యం కూడాను మనకు వ్యక్తమయ్యేటువంటి విషయం.
1: ఇట్ ఈస్ సంథింగ్ విచ్ వి నో దట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది డివైన్ విష్ దట్ వన్ ఈస్ బీయింగ్ బోర్న్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్స్ డిజైర్ అండ్ టేకింగ్ గాడ్ యాజ్ ది ఆరిజిన్ అండ్ కాజ్ దట్ పీపుల్ ఆర్ బీయింగ్ బోర్న్. And when they are born, that we have to fulfill certain obligations and duties in this material world also follows from God's wish. This is all that we know.
0: Paramatma amsame manavatmaga roopundi tadwara ee yokka prapanchamunandu tama yokka divyattamunu telisukune nimittamai ee manavatma aneka rakamulainatvanti sadhanalu salapatam idi mana bharatiyula yokka sampradayam.
1: That the divine takes the shape of Atma in man and he is born as man in this world and he will make an attempt to realize and understand his own self is something which we are aware of.
0: Daiva sankalpamte erpadinatvanti yokka manava janmanu manamu oka vidhamainatvanti yokka rahityanni koratamulo daiva sankalpamunu manamu nirakarinchinatvanti vareme avutunname kani దైవ సంకల్పమును మనం చక్కగా అనుసరించినటువంటి వారం కావటం లేదు.
1: ఇన్ వాంటింగ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎ బర్త్ విచ్ ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ యాజ్ ది విష్ ఆఫ్ ది డివైన్ వీఆర్ రియలీ గోయింగ్ కాంట్రరీ టు ది విష్ ఆఫ్ ది డివైన్ అండ్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ ది విష్ ఆఫ్ ది డివైన్.
0: దైవం యొక్క సృష్టిని నిరాకరించి దైవం యొక్క సంకల్పమైనటువంటి ప్రకృతిని దూరము చేసుకుని జన్మ రాహిత్యము అనేటువంటి దాన్ని కోరుకోవటంలో వీరి అర్థం ఏమిటో కూడాను అది బోధపెట్టడం లేదు.
1: టు గో కాంట్రరీ టు గాడ్స్ విష్, టు గో అవే ఫ్రమ్ గాడ్స్ క్రియేషన్ అండ్ నాట్ టు బి నియర్ నేచర్ విచ్ ఇస్ గాడ్స్ క్రియేషన్, వాట్ ఈస్ ఇట్ దట్ వీఆర్ వాంటింగ్ టు గెట్ ఇన్ గెటింగ్ రీడ్ ఆఫ్ అవర్ బర్త్స్.
0: దైవ సంకల్పంని నిరాకరించి ఇంకా తాను ఈ జగత్తు నుండి చేసే పని ఏమిటో కూడాను అర్థం కావటం లేదు.
1: To go contrary to God's wish, what is it that you are going to do in this world? One doesn't understand.
0: Kanuka manamu rahityamunu korukotamlo manamu sankalpamunu nirakarinchinatvanti varamai potunnam. రాహిత్యమును కోరుకోవటము ఇది అర్థరహితమైనటువంటి విషయము. మనము ఐక్యతను కోరటము సత్యమైన మార్గము.
1: ఇన్ వాంటింగ్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ రీబర్త్ అండ్ గెటింగ్ రిడ్ ఆఫ్ ఎ ఫ్రెష్ బర్త్ యు ఆర్ రియలీ గోయింగ్ కాంట్రరీ టు గాడ్స్ సంకల్ప ఆర్ గాడ్స్ విష్. ఆన్ ది అదర్ హ్యాండ్ ది రైట్ థింగ్ టు డూ ఈస్ టు డిజైర్ టు బికమ్ వన్ విత్ గాడ్ అండ్ బికమ్ ఐడెంటికల్ విత్ గాడ్.
0: సంసారో భేద దర్శనం అన్నారు, జ్ఞానము ఏక దర్శనం అద్వైత దర్శనం అన్నారు. ఈ అద్వైత దర్శనం భేద దర్శనం ఈ రెండింటిలో ఉన్నటువంటి వ్యత్యాసమే ఈ పరమాత్మకు మానవాత్మకు ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం.
1: సంసార ఆర్ దిస్ బీయింగ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ దిస్ ఇస్ వాట్ మేక్స్ యు సీ మల్టిప్లిసిటీ ఆర్ డ్యుయాలిటీ వేరస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ మేక్స్ యు సీ ది వన్నెస్ ఆర్ నాన్ డ్యుయాలిటీ. It is the difference between samsara and jnana. That is the difference between the individual man and the supreme being, the Lord.
0: Advaita darshanam ainatvanti jnanamunaku manam aneka rakamulainatvanti vicharana salipi aneka rakamulainatvanti sadhanalu salipi konni rakamulainatvanti yokka veda shastramulu yokka pramanamulu kudano mana varaku gurtinchi tadwara ee advaita darshanamunu manam pondadaniki veelavutundi. Aithe samanyamainatvanti jnanamu మూడు రకములుగా ఈ లోకమునందు అనుభవిస్తూ వస్తున్నాం.
1: బై మేకింగ్ ఎన్ ఎఫర్ట్ బై మేకింగ్ ది నెసెసరీ ఎంక్వైరీస్ బై పుటింగ్ అవర్ సెల్వ్స్ టు సెవరల్ సాధనాస్ అండ్ బై అక్సెప్టింగ్ ది ప్రమాణాస్ దట్ ఆర్ కంటైన్ ఇన్ అవర్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు యూజ్ అవర్ విజ్డమ్ అండ్ గెట్ ది అద్వైత దర్శన ఆర్ ది ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యుయాలిటీ. దిస్ విజ్డమ్ ఈస్ ఆఫ్ త్రీ కైండ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: నానాత్వంలో ఏకత్వమును దర్శించి అందులో ఉన్నటువంటి దివ్యత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించి భేదరహితమైనటువంటి యొక్క ఆత్మనే జ్ఞానస్వరూపునిగా విశ్వసించి అట్టి భావములతో మనము కొన్ని రకములైనటువంటి జీవితము గడుపుకోవటము ఇది సాత్వికమైనటువంటి జ్ఞానము అని చెప్పబడుతుంది.
1: టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ దిస్ డైవర్సిటీ and to recognize the divine as present in everything, to be free from all feelings of differences and to become one like the Atma, attain the state of wisdom, this will be called the sattvic path of jnana or wisdom.
0: Aite inka rajasikamu aneetvanti dani yandu kevalamu nadi needi atanu itanu vruchamu pachi జంతువు ఇత్యాది రూప భేదములను కల్పించుకొని సుఖము దుఃఖము అనేటువంటి ద్వంద్వములు యందు తన మనస్సును ఇమిడ్చి ఈ ద్వంద్వ భావము చేత తన యొక్క జీవితమును కొంత అర్థము చేసుకోవటానికి ప్రయత్నం చేసుకోవటం రాజసిక జ్ఞానమని కూడాను చెప్పవచ్చు.
1: ది సెకండ్ కైండ్ రాజసిక విజ్డమ్ ఈజ్ టు ఫీల్ దట్ సంథింగ్ ఈజ్ మైన్ something is his, something is yours, and so on, and bind yourself to various kinds of differential feeling, to say that this is a bird, to say that that is a tree, and also see the difference between happiness and suffering, regard happiness as something different from suffering, this kind of feeling, and then to try to fit these differences into one's life, this will be called the path of Rajasa wisdom.
0: రూప నామములు యందు మాత్రమే తన యొక్క దృష్టిని ఇమిడ్చి జ్ఞానమును ఏకత్వమైనటువంటి భావమునందు విశ్వసించక రూప నామములు మారునట్లుగా జ్ఞానము కూడాను మారుచుండననేటువంటి యొక్క అజ్ఞాన స్థితి లోపల తాను ప్రవేశింప చేసుకోవటము దీనిని కూడాను రాజసికమని చెప్పవచ్చు.
1: ఇఫ్ వన్ అటాచెస్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు ఫార్మ్ అండ్ నేమ్ and does not recognize the oneness of knowledge, which is independent of the form and the name which anyone is taking, to be ignorant that way can also be styled as part of Rajasika path of knowledge.
0: Inka tamasikam ante idi poorthi viruddhamainatundi sthitilo untuntadi ekatvamunu nammaka nanatvamunande tana yokka lakshyamu imichi imichatame kaakunda tanu jnana shunyudai poi kevalamu తామసికమైనటువంటి యొక్క భావముతో ఈ ఏకత్వమును ఏమాత్రము కూడాను విచారించినటువంటి యొక్క పరిస్థితి లోపల తన జీవితమును ప్రవేశింప చేసుకుంటాడు ఇది పూర్తి తామసికమనే చెప్పవచ్చును.
1: Now the tamasika path of knowledge is completely contrary to truth. It ignores altogether the truth. One has no belief at all in the oneness of things. One goes on believing in the diversity of what you see, and one is completely ignorant of the truth. This may be called the tamasika path of wisdom.
0: Karacharana avayavamula yokka vishishtatanu puraskarinchukoni shithilamayyetundi dekhamane dhyanani bhavinchukoni tadwara tanu yokka jeevitamunu ఈ ప్రపంచమునందు గడుపుకొనుటకు తగినటువంటి ప్రయత్నము సలపటము ఇది సామాన్యమైనటువంటి మానవుల యొక్క లక్షణం.
1: అటాచింగ్ ఇంపార్టెన్స్ టు యువర్ హ్యాండ్స్ టు యువర్ లెగ్స్ అండ్ టు యువర్ లిమ్స్ అండ్ టు రిగార్డ్ దట్ దిస్ బాడీ ఈస్ ది ప్రైమరీ థింగ్ దట్ యు షుడ్ కేర్ ఫర్ టు స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ దట్ మేనర్ ఈస్ వాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ డస్ ఇన్ దిస్ వరల్డ్.
0: నిజముగా విచారించిన దేహము తాను ఏనాటికి కూడాను కానేరడు.
1: If you make a proper inquiry, the body can never be your true self.
0: తనది కానటువంటి ఈ దేహమును తానే అని భ్రమించి తద్వారా అనేక రకములైనటువంటి సంబంధములు కల్పించుకుని ఆ సంబంధముల ద్వారా కొన్ని రకములైనటువంటి బంధనకు కూడా తాను గురి అయిపోతున్నాడు.
1: In the belief that this body, which is really not yourself, thinking that it is yourself, and then entering into many kinds of relationships and connections, one ties himself up unnecessarily with these bondages.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: It's a small example for this.
0: 20 సంవత్సరముల యువకుడు 60 సంవత్సరముల తల్లితో 20 సంవత్సరములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క ఈ తల్లి ప్రేమను అనుభవించి ఈ 20 సంవత్సరములు కూడాను ఆ దేహమునే తల్లి తల్లి అనేటువంటి ప్రేమతో గౌరవించుచు కాలము గడుపుతూ వచ్చారు.
1: A youth of age 20 years has been living with his mother who is 60 years old, and for all the 20 years of life he has been enjoying the affection of his mother, and he has been regarding the body of his mother as his mother, and that is how he was spending his time of 20 years.
0: నిజముగా ఈ విషయాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ఈ 20 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఈ కుమారుడు 60 సంవత్సరముల వయసు కలిగినటువంటి ఆ తల్లికి ఎట్టి సంబంధం అనగా కేవలము దేహ సంబంధమే కాని ఇంక ఏ విధమైనటువంటి సంబంధం కూడా అందులో మనకు కనిపించదు.
1: If we look into this matter carefully and properly, we will see the connection between this 20-year-old son and the 60-year-old mother is purely a bodily relationship. We will not find any other relationship between these two individuals.
0: Kala karma karana vasattu ee kayamu ee talli veedipoyindi.
1: On account of the passage of time and circumstances, this mother died and passed away.
0: Kani aa degamunu taanu mundu unchukoni ee 20 samvatsamla kumarudu talli nannu ekaagiga chesi velithiva naaku evaru dikku nannu evaru chuchukuntaru ani aneka rakamuluga ఈ పిల్లవాడు బాధపడటం కూడాను ఒక సహజం.
1: ఆన్ ది డెత్ ఆఫ్ ది మదర్ దిస్ 20-year-old బాయ్ కీపింగ్ ది డెడ్ బాడీ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఇట్ ఈస్ కస్టమరీ దట్ హీ వీప్స్ అండ్ హీ ఆస్క్స్ మై మదర్ యూ హ్యావ్ లెఫ్ట్ మీ అండ్ గాన్ అవే యూ హ్యావ్ మేడ్ మీ లోన్లీ హూ ఈస్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ మీ దిస్ ఈస్ హౌ హీ వీప్స్ అండ్ ఎక్స్ప్రెసెస్ హిస్ సారో.
0: నన్ను వీడి వెళ్ళితివా అని ప్రశ్నించేటువంటి ప్రశ్నలో మనం చక్కగా విచారణ సల్పాలి.
1: We have to make a proper inquiry about the question which he is asking. Have you left me and gone away? We should understand that question.
0: Aithe ee pillavani vidichi dehamu poyinada leka pranamu poyinada?
1: Is it the body that has gone away, or is it the life in the body that has gone away?
0: Dehamu munde pettukunnadu. Dehame nija talli aithe nannu vadalipothiva ani cheppatamlo artham ledu.
1: The body
0: ga vadalinnatundi evaro ఆ యొక్క పదార్థమే ఇతని యొక్క నిజమైనటువంటి తల్లి కాని ఉన్నటువంటి పదార్థం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: ది బాడీ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ది బాడీ ఈస్ దేర్ ఇఫ్ ది బాడీ ఈస్ హిస్ మదర్ దర్ ఇస్ నో మీనింగ్ ఇన్ హిస్ సేయింగ్ హ్యావ్ యూ గాన్ అవే అండ్ హ్యావ్ యూ లెఫ్ట్ మీ అలోన్. ఆన్ ది అదర్ హ్యాండ్ దాట్ విచ్ హెస్ ట్రూలీ గాన్ అవే ది లైఫ్ ఇన్ ది బాడీ దాట్ షుడ్ బి హిస్ మదర్ ఇన్ హిస్ సేయింగ్ దట్ షీ హెస్ గాన్ అవే.
0: ఏది తనను వదిలిపోయినదో అది ఉండినంత వరకు ఈ దేహమును తాను తల్లిగా అనుభవిస్తూ వచ్చాడు. ఏది వదిలిపోయినదో అది ఈ దేహమును వదిలిపోయిన తరువాత తల్లి లేదు అని వీడు అనుకుంటున్నాడు. కాని వచ్చినటువంటిది పోయినటువంటిది ఏది అనగా ప్రాణమే. కనుక ఆ ప్రాణమనేటువంటి తల్లి ఈ దేహములో ఉన్నంత వరకును ఈ దేహమనేటువంటి యొక్క ఆకారమును అతి శ్రద్ధగా భక్తిగా గౌరవంగా అనుభవిస్తూ వచ్చాడు. ఏ నిజమైనటువంటి యొక్క ప్రాణము అది ఈ దేహమును వదిలిపోయినో అప్పుడు ఈ దేహమును ఏమాత్రం కూడా లక్ష్యం చేయటం లేదు. కనుక లక్ష్యం పెట్టినటువంటిది ఎవరిపైనా? ప్రాణం పైనే లక్ష్యం పెట్టడం, దేహం పైన కాదు. ఆ ప్రాణం ఉంటే ఈ దేహం నాకు లక్ష్యము, ఆ ప్రాణము లేకపోతే ఇది అలక్ష్యము. కనుక లక్ష్యము అలక్ష్యములకు మూల కారణము ప్రాణమే కాని దేహం కాదని మనకు స్పష్టమవుతుంది.
1: That which has truly left and gone away, as soon as that has gone away, he is saying that the mother has left and gone away. But so long as that life which has left the body and gone has been remaining in the body, he has been treating the body as his mother. Therefore, the truth is that life that is existing in the body is his mother, but so long as that life is in the body, he has been caring for the body and he has been calling that body his mother. The moment the life has left, the body has become dead. So, if he was really caring for the body and his mother, what is it that he was caring for? He was caring for the life inside the body and not the body.
0: కనుకనే మనము ఈ బాహ్యమైనటువంటి దేహములతో సంబంధం కల్పించుకొని తద్వారా అనేక రకములైనటువంటి యొక్క బంధనకు గురి కావటమే కాకుండా దీని యొక్క బంధముల చేత మన యొక్క జీవితం అనేటువంటి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి రీతి కింద వ్యక్తపరచుకుంటూ వస్తున్నాం.
1: Therefore, by establishing these connections, these relationships with what you see externally, this outward body, we are really tying up ourselves to certain things, and by these bondages, we are not able to understand the real significance of our own life.
0: నిన్నటి దినము చెప్పినట్టుగా ఇది నా దేహము, ఇది నా ఇల్లు, ఇది నా ఇల్లాలు, ఇది నా తల్లి అని చెప్పడమంతా కూడాను తాను లోపల నుండి చెప్తున్నాడే కాని దేహము ఇట్టి సంబంధాన్ని కల్పించుకుని చెప్పడం లేదు.
1: As was told to you yesterday, when a person says that this is my house, this is my body, this is my wife, this is my mother, what he is saying is something which is coming from within him. It is not being said by an external connection of one body to the other.
0: కనుక తానెవడో ప్రత్యేకించి ఈ అన్నింటి నుంచి దూరమయ్యి తాను విలక్షణుడై సాక్షిభూతుడుగా కనిపిస్తున్నాడు.
1: So, what he is, who he is something which is quite distinct from his body or from his house and so on, and he is only looking from outside as an external witness.
0: ఇట్టి యొక్క సత్య స్వరూపాన్ని మనము గుర్తించుకోవటము అత్యవసరము. దానిని గుర్తించుకున్న తరువాత ఈ కాయముతో ఈ కాలమును ఈ యొక్క లోకమునందు మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు ఆచరించినప్పటికీ ఎట్టి దోషములు కూడాను మన యొక్క ఆత్మకు అంటుకోవటానికి వీలు కానటువంటి పరిస్థితిని మనం అందుకుంటాం.
1: The first thing which you have to do is to recognize this Atma, which is only a witness, and that is the truth which should be firmly implanted in your mind. Once you do that, it does not matter whatever work you do with this body in this world, but that is not going to affect your Atma.
0: అయితే మన వృత్తులు అన్ని కూడాను కేవలం స్థూల రూపమునకు సంబంధించి ఉంటుంటాయి.
1: However, all our occupations and the type of work which we do in this world, they are only connected with the gross shape of your body.
0: ఈ స్థూల రూపము చేత అనేక రకములైనటువంటి సత్కర్మలు ఆచరించవలసినటువంటి కర్తవ్యం.
1: It is necessary that with your gross body, you have to do many good things and occupy yourself in doing several good things.
0: దీనిని ఒక విధమైనటువంటి జీవ ప్రజ్ఞ అని చెప్పవచ్చు.
1: This may be referred to as some kind of jiva prajna.
0: ఇది స్థూల రూపమైనటువంటి వృత్తి.
1: This jiva prajna is the ordinary outward or gross kind of work.
0: ఇంకా సూక్ష్మ రూపమైనటువంటి గుణముల యొక్క ఈ తత్వము దీనిని ఈశ్వర ప్రజ్ఞ అని కూడా చెప్పవచ్చు.
1: Then there is the other subtle capacity, what is connected with the subtle form of your body, that can be referred to as the ishvara prajna.
0: అనగా ఈ గుణములలో అనేక రకములైనటువంటి వెంటా కూడా మనలో చెలరేగి మన యొక్క హృదయ స్థానం నుంచి ఉద్భవించి కట్టగడప స్థూలమైనటువంటి దేహమును కూడాను బంధించడానికి పూనుకుంటాయి ఈ గుణములు.
1: This means that various qualities that you have, the gunas that you have, they sometimes emanate from your heart, they make you do several things and they try to bind your own gross body.
0: ఈ గుణములను పవిత్రమైనటువంటి గుణములుగా మనము తీర్చిదిద్దుకున్నప్పుడు మనము బంధరహితులమై స్వాతంత్రం అనేటువంటి యొక్క ఆనందాన్ని అందుకుంటాం. ఈ గుణములు కొంత వక్రమైనటువంటి మార్గమును మనం నడిపినప్పుడు ఇవే కొన్ని రకములైనటువంటి యొక్క బంధనకు కారణమై మన జీవితం అనేటువంటిది అయోమయ స్థితి లోపల మనం అవస్థల పాలైపోతాం.
1: ఇఫ్ వీ కెన్ see to it that these qualities of ours are sacred and good, then it will be possible for us to get rid of the various bondages and acquire a certain amount of freedom. On the other hand, if these qualities which we acquire are bad and are not sacred, then that will itself give rise to bondage on your part and loss of freedom.
0: మనకు దుర్గుణములు తాత్కాలికంగా చాలా ఆనందమును సుఖమును అందించినట్టుగా మనకు తోస్తుంది, కానీ భవిష్యత్తులో అవి మహా అపకారి మహా ప్రమాదాల్ని కూడాను అందించడానికి పూనుకుంటాయి.
1: It is possible that our bad qualities, for the time being and in a temporary way, they might look as if they are causing happiness and pleasure to you. But in the long run, they will give you a lot of trouble and cause quite an amount of harm to you.
0: అవి మిత్రులుగా వచ్చి చేరి శత్రువులుగా తయారైపోతాయి.
1: They come like friends, they come and join you, but turn out into being enemies.
0: అవే మనకు దొరలుగా కనిపించి దొంగలుగా మారుతాయి.
1: They look like gentlemen, but they become ultimately thieves.
0: కనుక ఇట్టి దుర్గుణములను మన హృదయ స్థానమునందు చేరకుండా చూచుకోవడానికి మనం ఈ వయసు లోపల తగినటువంటి ప్రయత్నం సలపాలి.
1: Therefore, we must make an attempt, the required attempt in this age, to see that such bad qualities do not enter our hearts.
0: ఈ సద్గుణములకు దుర్గుణములకు సంఘము కూడాను కొంత తోడ్పడుతూ ఉంటారు.
1: For these good qualities as well as bad qualities, very often company also is responsible to some extent.
0: ఎట్టి వారితో చేరినప్పుడు అట్టి యొక్క ప్రవర్తనలే కూడాను మనలో అలవడుతుంటాయి.
1: The type of people whom you join, with whom you keep company, will determine the kind of qualities which will enter you.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: It's a small example.
0: ఏదైనా అడవిలో ఒక కర్రకు నిప్పంటించినప్పుడు ఆ కర్ర తాను కాలిపోవటమే కాకుండా తనకు చుట్టుముట్టు ఉన్నటువంటి యొక్క కర్రలను కాని వృక్షములను కాని భస్మం చేసేంత వరకు అది మానుకోదు.
1: Suppose you set fire to a small piece of wood in a forest. That piece of wood will not rest until this fire spreads to all other trees surrounding it and burn the entire forest.
0: ఇది కేవలము ఒక దుర్గుణములు నిప్పుతో సమానము. కాననమ్మున రేగిన కారు చిచ్చు వేములను కాల్చి మామిళ్ల విడచిచనున అన్నాడు.
1: This bad quality is like a forest fire. If there is a forest fire, can you expect that that forest fire will only burn the useless trees and spare the mango trees? That cannot be.
0: అదే విధముగానే ఈ దుర్మార్గులకు చెంత చేరినప్పుడు తమకు తాము పాడైపోవటమే కాకుండా చుట్టూ మూగినటువంటి వారిని కూడాను తన మిత్రులను తన బంధువులకు కూడాను కొన్ని రకములైనటువంటి అపకీర్తుల పాలు లేక కష్టముల పాలు కొన్ని దుఃఖముల పాలు కూడాను చేయడానికి పూనుకుంటారు.
1: Therefore, bad people, when they are available in a certain place, then they try to spoil everyone around them. They infect their bad qualities to their surroundings. They ruin their friends, they ruin their relatives. This is what they will attempt to do.
0: ఇంకా సత్సంగం అనగా తమకు తాము త్యాగము చేయటమే కాకుండా సర్వులకు కూడాను పవిత్రమైనటువంటి వీటిని అందించడానికి పూనుకుంటారు. అవి ఊదొత్తు వంటి వారు. ఈ ఊదొత్తి తాము కాలుతూ కాలుతూ కాలుతూ తమకు తాము నాశనమైనప్పటికీ తమ యొక్క సుగంధమును చుట్టూ చేరినటువంటి వారికి ఇంకా దూరమునందు ఉన్నటువంటి వారికి కూడాను తమ పవిత్రమైనటువంటి సుగంధమును అందించి హాయిని కల్పిస్తుంది.
1: గుడ్ కంపెనీ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ ఆల్వేస్ indulge in sacrificing their own selfish interests. Not only that, they will hand in good qualities to everyone that comes in contact with them and purify the company in which they work. They are like an incense stick. The incense stick goes on burning and exhausts itself. Even while it exhausts itself, it hands in fragrance to all the surroundings and to everyone who comes close to this incense.
0: Paropakara tattvamanandu పవిత్రమైనటువంటి భావమునందు ఇతరుల యొక్క ఆనందమును కోరి మనము దేశం యొక్క సౌభాగ్యమును లోక కళ్యాణమును ఆశించి సమస్త లోక సుఖినోభవంతు అనేటువంటి యొక్క పవిత్ర భావముతో సాధన సలిపేటువంటి వాడు దినదినము కూడాను అభివృద్ధిని నొందుతుంటాడు.
1: వన్ హూ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్, వన్ హూ హ్యాస్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ ఇన్ వన్స్ మైండ్, వన్ హూ ఆల్వేస్ కన్సిడర్స్ ది ప్లెజర్ ఆఫ్ అదర్స్ and has in his mind the country's prosperity and looks after the world's future, such a person will be improving and will be growing better and better day after day.
0: Itti pavitramainatunte yokka gunamulu kaliginatunte vaadu goda gattu vaadu ani deeniki oka upamanam.
1: A person who has such sacred qualities can be compared to one who builds a wall.
0: అతను దినదినములకు సారము కట్టుకుని పైకి ఎక్కుతుంటాడు కానీ క్రిందికి దిగడు.
1: The one who builds a wall day after day will go on building and climbing up. He is not going to climb down.
0: ఇతరుల యొక్క చెడ్డను కోరువారు, ఇతరుల యొక్క మంచిని చూచి ఓర్వలేనటువంటి వారు, ఇతరును కీడు చెల్పేటువంటి దానికి ప్రయత్నం సల్పువారు, బావిని త్రవ్వేటువంటి వారు.
1: On the other hand, individuals who are always causing harm and hurt to others, who are jealous of the prosperity of others, who want to be bad to others, they can be compared to person who is digging a well.
0: Kanuka ee baavi dinadinamunaku lopaliki pothuntadi gaani paiki raadu. Goda gatteetunte vaadu dinadinamunaku paina pothuntadu gaani krindiki raadu.
1: In digging a well, the person who digs the well day after day goes down and down. In building a wall, the person who builds the wall day after day climbs up and up.
0: Kanuka manam ee naadu గోడను కట్టేటువంటి వారిగా మనం తయారు కావాలి కానీ బావిని త్రవ్వేటువంటి వారిగా మనం తయారు కాకూడదు.
1: టుడే వీ మస్ట్ బిల్డ్ అవర్ సెల్ఫ్స్ ఇంటూ వన్ హూ ఈస్ బిల్డింగ్ ఎ వాల్. వీ షుడ్ నాట్ షేప్ అవర్ సెల్ఫ్స్ ఇంటూ వన్ హూ ఈస్ డిగింగ్ ఎ వెల్.
0: ఇందులో యావత్ ప్రపంచమునకును
1: యాడ్ టు అదర్స్ దే కెన్ బి కంపేర్డ్ టు పర్సన్ హూ ఈస్ డిగింగ్ ఎ వెల్.
0: కనుక ఈ బావి దినదినమునకు లోపలికి పోతుంటది కానీ పైకి రాదు. గోడ కట్టేటువంటి వాడు దినదినమునకు

0: shape ourselves into one who is digging a well.
1: ఇందులో యావత్ ప్రపంచమునకును కళ్యాణమును అందించేటువంటి ఏకాత్మ స్వరూపమును చక్కగా గుర్తించి అట్టి ఆత్మనే నీవు నేను అని స్మరించినటువంటి యొక్క వ్యక్తి మహాజ్ఞాని కాగలడు.
0: Therefore, in this matter, if one can recognize the prosperity of the entire world, that it is due to the Atma Swarupa, and then talk of you and me in the context of Atma Swarupa, he will become a jnani.
1: Inka itti jnani satatam anaga sarva kalamulu yendu kudanu eka dharaga daivamu yokka chintanne taanu salaputuntaru kaani anni chintalu taanu salapadaniki punukodu ye karyamu chesina లేక ప్రపంచం యొక్క సంబంధమైనటువంటి వృత్తులు సరిపినప్పటికీ అది దైవ కార్యముగానే తాను విశ్వసించి ఆ కార్యములు ఎందు తాను కాలుడుతారు కాని అన్య కర్మలుగానే అన్య కార్యములుగా గాని తాను భావించడానికి పూనుకోడు.
0: సచ్ ఎ జ్ఞాని, ఎ వైజ్ పర్సన్ లైక్ దట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ విల్ బి థింకింగ్ ఓన్లీ ఆఫ్ గాడ్. He cannot think of anything else other than God. Although he is involved in doing things in this world, attending to worldly matters, he will only be doing such work in terms of God and with God in his mind. He cannot really think of anything else.
1: దీనికి రాధా భక్తి ఇదికి సరియైనటువంటి ఒక ఆదర్శంగా కనిపిస్తుంది.
0: For this situation, the devotion exhibited by Radha is fitting and is like what we have now described.
1: అయితే ఈ రాధా భక్తిని మనం అనేక రకములైనటువంటి ఆపోహలతో దీనిని భారతీయులు అనుభవించుకోవటానికి ప్రయత్నం సల్పారు. కాని ఇట్టి ఆపోహలకు కాని ఇట్టి అపకీర్తులకు కాని ఈ రాధ తత్వాన్ని వినియోగించుకోవటంలో ఏమాత్రం కూడా అర్థం లేదు.
0: అవర్ కంట్రీమెన్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ రాధ భక్తి ఇన్ మెనీ రాంగ్ వేస్. They have formed wrong impressions. There is no room for such wrong impressions in regard to Radha Bhakti.
1: Radha anaga oka stree ani kaani aame yokka pavitramainatundi yokka tattvamu oka prema margamanandu pravahinchinatundi ga gaani manam bhavinchukotam kudanu oka porapaatu.
0: To regard Radha as the name of a particular woman or that her devotion took the line of human love, these things are not appropriate and correct.
1: భగవద్ దృష్టి యందు స్త్రీ పురుష భేదములకు ఏమాత్రము కూడాను స్థానము లేదు. అందువలననే నారదుడు కూడాను ఎల్లబ్ద పుమాన్ ఇచ్చాభవతి ఆత్మారామో భవతి తప్తో భవతి మత్తో భవతి అని అనేక రకములుగా తాను వర్ణించినాడు. అనగా ఇక్కడ స్త్రీ పురుషుడు అనేటువంటిది కాకుండా కేవలము జీవతత్వాన్ని మాత్రమే తాను వర్ణిస్తూ వచ్చాడు.
0: ఇన్ గాడ్స్ విజన్ దేర్ ఇస్ నో డిస్టింక్షన్ లైక్ మ్యాన్ అండ్ ఉమెన్. Man and woman stand on the same footing so far as God's vision are concerned. That is the reason why Narada in so many ways described only the jiva tattva. He made no reference to whether one is a woman or a man.
1: ఈ యొక్క భేద భావములు దేహమునకు మాత్రమే సంబంధించినటువంటివి కాని ఈ జీవ తత్వమునందు ఆత్మ ప్రజ్ఞయందు ఇట్టి భేదములకు ఏమాత్రము స్థానం ఉండదు.
0: These differences are related only to the body. These differences have no place whatsoever when you talk of the jiva or when you try and understand what atma is.
1: Atma varaku kani jeevam varaku kani manam ponakkaraledu. Nitya jeevitam lopala aakali dappulu kopamu taapamu dukkamu ityadi gunamulu kudanu vaaru anubhavistunnaru veeru anubhavistunnaru. ఈ యొక్క విషయములందు ఇరువురికి ఎట్టి వ్యత్యాసం కూడా మనకు కనిపించటం లేదు. అయితే ఆడవారు భరించుకునలేక తక్షణమే ఒక కంటి నీరు కార్చవచ్చును, కానీ మగవారు కొంచెం భరించుకుని లోపల ఏడ్చవచ్చును, కానీ దుఃఖం లేకుండా మాత్రం పోవలేదు.
0: We don't have to go so far as jiva and atma to recognize that this distinction between man and woman is very superficial. Even in our daily life, everyone feels hungry. Everyone feels thirsty. Everyone feels angry. Everyone feels jealousy. Men and women experience all these things in the same manner. There may be minor differences, like women, when they become angry, they cannot bear it and they may shed tears. But men, when they get any of these excited feelings, they will have it in themselves and they may hide the feeling. That is only difference.
1: Kanukane మన ప్రవర్తనలు కొంచెం ప్రదర్శనంగాను నిదర్శనంగా కనిపించవచ్చునే కాని ఉన్నటువంటి యొక్క తత్వం లోపల యథార్థం ఇరువురికి కూడా ఒక్కటిగానే ఉంటుండాలి.
0: అవర్ ఎక్స్టర్నల్ కాండక్ట్ మే షో సమ్ డిఫరెన్స్ ఇన్ ఎగ్జిబిషన్.

0: or in showing up. But truly, when we take the inner significance, it is the same for both categories.
1: అదే విధముగానే ఈ రాధా భక్తి యందు కూడాను ఒక పవిత్రమైనటువంటి విశిష్టతను మనం గుర్తించడానికి పూనుకోవాలి. కానీ ఆమె యొక్క తత్వమును ఏదో ఒక అపార్థములో మనం వినియోగించుకుని ఆమె మార్గమును మనం కొంతవరకు దూషించడానికి కూడా పూనుకోవటం చాలా పాపం.
0: వీ షుడ్ దేర్ ఫోర్ టేక్ దిస్ డివోషన్ ఆన్ ది పార్ట్ ఆఫ్ రాధా యాజ్ సంథింగ్ సేక్రెడ్ యాజ్ సంథింగ్ డిస్టింక్టివ్ బట్ టు అట్రిబ్యూట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ రాధా భక్తి ఇస్ డూయింగ్ క్వైట్ రాంగ్ థింగ్స్.
1: ఇది సర్వాత్మితమైనటువంటి యొక్క చిత్తముతో తాను కేవలం కృష్ణుని యొక్క హృదయమునందు హత్తుకుని పోయి ఉన్మత్తురాలిగా అయిపోయి తాను పవిత్రమైనటువంటి యొక్క జీవితమును అందులో అంకితం పరుచుకుంది.
0: ఇన్ దిస్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎంటైర్ అండ్ కంప్లీట్ సరెండర్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ దేర్ బై ఇంప్రింటింగ్ హర్ సెల్ఫ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ కృష్ణ. దేర్ బై షీ హాస్ మేడ్ హర్ లైఫ్ సేక్రెడ్ అండ్ షీ హాస్ మేడ్ ఇట్ కంప్లీట్లీ సరెండర్డ్ టు కృష్ణ.
1: ఇట్టి అర్పితమైనటువంటి యొక్క చిత్తములు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఎవరైనప్పటికీ రాధా అనేటువంటి పేరు ధరకు సంబంధించినటువంటిదే కాని ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు.
0: సచ్ సరెండర్డ్ మైండ్ దిస్ ఆస్పెక్ట్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఇస్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమన్. రాధా ఈస్ ది నేమ్ ఫర్ దిస్ యాక్ట్ ఆఫ్ సరెండర్ అండ్ ఇట్ డస్ నాట్ రిఫర్ టు ది సెక్స్.
1: అందులో ఈ ధర యొక్క స్వరూపమే రాధ యొక్క ఆకారం.
0: హియర్ దిస్ ధర ది ఫార్మ్ ఆఫ్ దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ రాధ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం తెలుగులో చెప్పినా కానీ ఇంగ్లీష్ లో చెప్పినా ఎట్టి భాషల ఎందైనప్పటికీ దానికి కొన్ని శబ్దములు కూడి వస్తుంటుంటాయి.
0: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ వెదర్ యూ mention it in Telugu or whether you mention it in English or in any other language, some sounds have to come together in order to make a word.
1: దీనికి రాధ అనేటువంటి దానికి నాలుగు అక్షరాలుగానే మనం తీసుకుందాం.
0: We shall take this word Radha as consisting of four letters.
1: R A D A. ఇది పెట్టినప్పుడు రాధ అనేపోయింది.
0: When we have these four letters R A D A and put them in that order, it becomes Radha.
1: ఇప్పుడు R నుంచి మనం ప్రారంభమైనప్పుడు రాధాగా మనకు అర్థమవుతుంది.
0: When we commence reading this with the letter R, we understand that it signifies Radha.
1: A నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆధార్ అయిపోతుంది.
0: When we start from A and read the letters, it would read as Aadhar.
1: D నుంచి మనం ప్రారంభమైనప్పుడు ధార్ అవుతుంది.
0: If we start with the letter D, it becomes ధార్.
1: ఇంకొక A నుంచి మనం ప్రారంభమైనప్పుడు ఆరాధ్ అయిపోతుంది.
0: If we start from the another A, it becomes ఆరాధ్.
1: కనుక రాధకు ఆధారము ధార ఆరాధనే రాధ అన్నారు.
0: Therefore, the basis for Radha is Dhara and Aradh. Dhara and Aradh constitute the basis for Radha.
1: Kanuka Dhara Aradhane Radha yokka aadharamu annaru.
0: Dhara and Aradha are the basis for Radha.
1: Anaga sarvada sarvakaleshu sarvatra harichintanam. Sarva pradeshamulu yendukudanu sarvakalamulu yendukudanu taanu nirantaramu aaradhana salpukovatame Radha yokka lakshanamu annaru.
0: The meaning of this is, at all times, at all places, and under all circumstances, Radha is simply thinking of Aradhana, or thinking of Hari.
1: Kanuka, itti prayatnaniki evaru poonukuntaro, vaaru andaru kudanu, Radha yokka tattvamunaku chendinatuvanti vare.
0: All persons who make such an attempt, who decide to make such an attempt, they belong to this group which will be termed as Radha.
1: అయితే అట్టి పవిత్రమైనటువంటి స్థితిని మనం పొందడానికి స్థూలమైనటువంటి దేహముతో సూక్ష్మమైనటువంటి మనస్సుతో కారణమైనటువంటి చిత్తముతో మనం అనేక రకములైనటువంటి సత్కర్మలలో సత్ప్రవర్తనలో సదాలోచనలో సచ్చింతనలో సత్సంగములో దీనిని కలిపి కూర్చి తీర్చి పవిత్రమనర్చడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
0: Which, however, means that if you want to enter this sacred thought with your gross body, with your subtle mind, and with your heart, you must make a full attempt joining good company and thinking of good things and always engaging yourself in good ideas.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: A small example for this.
1: ఇప్పుడు అక్కడ ఒక క్లాక్ ఉంది.
0: there is a clock there in front of you.
1: అందులో మూడు పిన్నులు తిరుగుతూ ఉంటున్నాయి.
0: There are three indicators moving in that clock.
1: అందులో ఒకటి సెకండ్లదని, రెండవది నిమిషములని, మూడవది గంటలు అని.
0: One is a second hand, another is a minute hand, and the third one is an hour hand.
1: అయితే సెకండ్ ముళ్ళు చాలా త్వరత్వరగా తిరుగుతూ వస్తుంటుండాలి, వేగంగా.
0: The second hand has to go around very fast.
1: ఈ సెకండ్ ముళ్ళు ఎంత వడిగా తిరిగినప్పటికీ ఈ యొక్క నిమిషముల ముళ్ళు కొంత స్లోగా ఒక్క స్థానానికి మాత్రమే పొందిపోతుండాలి.
0: As the second hand goes round very fast and covers a large area, the minute hand moves comparatively slowly and moves only through one division.
1: అనగా సెకండ్ ముళ్ళు 60 ఇండ్లు తిరిగి వచ్చినప్పుడు ఈ నిమిషముల ముళ్ళు ఒక్క ఇల్లుకు మాత్రమే తిరుగుతా ఉంది.
0: Which means, as the second hand covers 60 divisions, the minute hand will cover only one division.
1: అయితే ఈ నిమిషముల యొక్క ముళ్ళు 60 ఇండ్లు తిరిగినప్పుడు గంటల ముళ్ళు ఒక్క ఇల్లుకు మాత్రమే చేరుతా ఉంది.
0: When the minute hand moves and covers 60 divisions of itself, then the hour hand will move through one division.
1: అయితే సెకండ్ ముళ్ళు నిమిషముల ముళ్ళు తిరగటం మనకు కనిపిస్తుండాలి, కానీ ఈ గంటల ముళ్ళు తిరగటం మనకు ఏమాత్రము కనిపించటం లేదు.
0: We are able to see with our eyes the movement of the second hand, the movement of the minute's hand, but the movement of the hour hand is so that we cannot see it with our eyes.
1: అయితే ఏది కనిపించటం లేదో, ఏది కదలటినట్టుగా మనకు గోచరించటం లేదో, దానిని ఆధారం చేసుకుని ఈ సెకండ్ల ముళ్ళు మినిట్ల ముళ్ళు మనకు ఒక అవసరమైంది. కానీ ఈ గంటల ముళ్ళే లేకపోతే ఈ నిమిషముళ్ళ ముళ్ళు సెకండ్ ముళ్ళు మనకు అనవసరం.
0: బట్ వాట్ యూ కెనాట్ సీ విజిబ్లీ అండ్ వాట్ ఈస్ సో స్లో దట్ యూ డోంట్ పర్సీవ్ ఇట్, దట్ ఈస్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్. It is only in respect of the hour hand that any importance comes to the minute hand or the second hand. If we have no hour hand, what use is it to have a second hand and a minute hand?
1: అదే విధముగా మన యొక్క స్థూలమైనటువంటి యొక్క దేహము అనేక రకములైనటువంటి కర్మలంతా చేస్తుండాలి. ఇది సెకండ్ ముళ్ళు వంటిది.
0: In the same manner, like this analogy, our body, this gross body, is doing all kinds of things and engaging itself in different kinds of work. It's like a second hand.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క పవిత్ర కర్మలు చేసినప్పుడే ఈ యొక్క స్థూల రూపమైనటువంటి యొక్క మనసు ఒక్క పవిత్రతకు చెందిపోతుంది.
0: After doing a considerable amount of sacred task by this gross body, this subtle mind will be able to move a little.
1: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క మనసు అనేక రకములైనటువంటి పవిత్ర చింతనలు చేసినప్పుడే కారణదేహమైనటువంటి యొక్క ఆత్మ స్థితిని పొందిపోతుంది.
0: After this subtle mind has engaged itself in many good tasks, then this causal body, what you call the sacred atma inside you, that will move by a little.
1: అయితే ఈ యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క మనసు, స్థూలమైనటువంటి దేహము కారణదేహం నిమిత్తమే ఏర్పడినటువంటివే, కాని కారణదేహమే లేకపోతే ఈ స్థూల సూక్ష్మములు మనకి ఏమాత్రం కూడా నిరుపయోగమే.
0: We have to recognize here that the gross body and the subtle body have purpose of serving only the causal body. If there is no causal body, there is no use having this gross body and the subtle body. They exist for the causal body.
1: కనుక మనము ఈ యొక్క కారణమును లక్ష్యమునందు ఉంచుకొని ఈ స్థూల సూక్ష్మములను పవిత్రమైనటువంటి మార్గమునందు ప్రవేశింపచేసినప్పుడు మనము కారణ స్థానమనేటువంటి యొక్క ఆత్మ స్థానాన్ని మనం సులభంగా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
0: We have to bear in mind as the most important thing this causal body. This is our objective. Then allow the gross body and the subtle body to take part in various actions and sacred tasks. It is only then that we will be able to render our atma, which is the causal body, a good service.
1: ఇది తన బింబము ప్రతిబింబములో లీనము కావటం అనేటువంటిది ఒక రాహిత్యం అని చెప్పడానికి వీలు కాదు.
0: It's not possible to say that the object and its image will come together.
1: ఎక్కడి నుంచి వచ్చినదో అక్కడికి పోయి చేరటము ఇది కేవలం లీనము అని చెప్పవచ్చును, కాని ఇది ఒక సార్థకమని కాని లేక రాహిత్యమని కాని చెప్పడానికి వీలు కాదు.
0: We cannot justify this by saying that the two things become one. We will have to state and interpret it by saying that it goes back to the original source from which it has come.
1: దీనికి మరొక చిన్న ఉదాహరణము.
0: There is another example for this.
1: ఇప్పుడు సముద్రము చాలా విశాలమైనటువంటిదిగా మనకు తెలుస్తూ ఉంటుంటుంది.
0: We know that the ocean is a very vast one.
1: అయితే మరొక వైపున ఒక చెరువు లోపల చాలా కొన్ని నీరుగా నిండినట్టుగా కనిపిస్తుంటుంది.
0: On another side, we may see a small tank is full of water.
1: ఇంకొక వైపున పెద్ద ప్రవాహంగా కూడాను అయోమయమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తుంటుంది.
0: On another side, we may see that there is an enormous amount of water flowing.
1: ఇంకా మన ఇంటి లోపల కొన్ని ట్యాప్స్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, ట్యాంక్ లో నీళ్లు కనిపిస్తుంటాయి, బావిలో నీళ్లు కనిపిస్తుంటాయి. ఈ అన్ని నీళ్లకు కూడాను ఆధారమైనటువంటిది ఏది అంటే అన్నింటికి ఆ సముద్రమే ఆధారం.
0: In our houses, we may find water in the taps. We may find water in a well. All this is water. But for all this water, the original source is the ocean itself.
1: అయితే ఆ యొక్క సముద్రపు నీరు ఈ ట్యాంకులకు ఈ రివర్లకు ఏ రకంగా వస్తుందాది అని మనం విచారణ చేసినప్పుడు అదే మనకు సరి అయినటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపిస్తుంది.
0: But when we try and find out how this water from the ocean is coming into these various containers, that will give us the proper explanation for the problem we have put ourselves.
1: ఈ సముద్రము పైన సూర్యుని రశ్మి పడి తద్వారా అది ఆవిరిగా మార్చుకొని మేఘములుగా రూపొంది తదుపరి వర్షములుగా కురిచి వంకలుగా బయలుదేరి ప్రవాహంగా వచ్చి చెరువుల్లో చేరిపోతున్నాయి.
0: When the sun's rays shine on the water of the ocean, that is converted into vapor. The vapor rises and clouds are formed. The clouds then give rise to rain. The rain gives rise to various rivers. These rivers go and give us the necessary water.
1: కనుక ఈ ప్రవాహములు కూడాను చాలా గొప్పగా ప్రవహించి తిరిగి సముద్రములోనే లీనమైపోతున్నాయి.
0: These rivers flow and flow in a large measure, but ultimately they will all go and join the source, the ocean.
1: దీనిని మనం పురస్కరించుకొని ఈ సాగరమే ఈ సముద్రమే అనుగ్రహము.
0: In this context, we shall have to understand that this ocean is the grace or anugraha.
1: ఈ అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం పైన మన యొక్క బుద్ధి కిరణములు అనేటువంటి సూర్యకిరణములు చేర్చడం చేత అవి ఒక విధమైనటువంటి యొక్క భావము అనేటువంటి ఒక రూపముతో ఆవిరిగా మారుతుండాలి.
0: When we are able to spread our intelligence which is like the sun's rays on this ocean of anugraha, then this anugraha changes into some kind of ideas and that becomes vapor.
1: ఆ యొక్క ఆవిరియే సత్యము అనేటువంటి యొక్క మేఘములుగా తయారైపోతున్నాయి.
0: This vapor of ideas gets converted into the clouds of truth.
1: ఈ సత్యం అనేటువంటి మేఘముల నుంచి ప్రేమ అనేటువంటి బిందువులుగా వర్షిస్తుంటున్నాయి.
0: Out of these clouds of truth, you get rain in the form of drops of prema.
1: ఈ ప్రేమ బిందువులు అనేటువంటి యొక్క వర్ష బిందువులు ఒకదానికి ఒకటి చేరి ఆనందం అనేటువంటి ప్రవాహంగా ప్రవహిస్తుండాలి.
0: These drops of prema, like the drops of water, they join together and begin to flow. The river of ananda flows.
1: ఈ ఆనందం అనేటువంటి ప్రవాహమునకు ప్రేమ బిందువులే ఆధారము.
0: The origin for this flow of ananda is in the drops of prema.
1: ఈ ప్రేమ బిందువులకు ఆధారము సత్యం అనేటువంటి మేఘములే.
0: The origin for these drops of prema are the clouds which we have represented as the truth.
1: ఈ యొక్క సత్యము అనేటువంటి మేఘములకు మన యొక్క బుద్ధి యొక్క ఆకర్షణ అనేటువంటి భావమే దీనికి ఆవిరి.
0: ఫర్ ది క్లౌడ్స్ ఆఫ్ ట్రూత్ ది ఆరిజిన్ ఈస్ ది ఐడియాస్ ది వేపర్ దట్ హస్ బీన్ ఐడియాస్ ఫార్మ్డ్ బై అవర్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆవిరికి ఆధారము సముద్రమే, అనుగ్రహం అనే సముద్రమే.
0: ది బేసిస్ ఫర్ దిస్ వేపర్ ఈస్ ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ.
1: అనుగ్రహం అనేటువంటి యొక్క సముద్రం నుంచి ఈ రకంగా బయలుదేరి ఆనందం అనేటువంటి రూపము లోపల తిరిగి సముద్రంలోనే లీనమైపోతుండాలి.
0: స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ ఓషన్ ఆఫ్ అనుగ్రహ అండ్ టేకింగ్ సో మెనీ డిఫరెంట్ ఫార్మ్స్ అల్టిమేట్లీ ఆనంద ఫ్లోస్ యాజ్ ఎ రివర్ బ్యాక్ టు ది ఓషన్ ఆఫ్ అనుగ్రహ.
1: అయితే సముద్రపు నీరు ఉప్పుగా ఉన్నది, నది నీరు తీయగా ఉంటుండాలి. ఈ భేదం ఎక్కడ వచ్చినది?
0: బట్ ది వాటర్ ఫ్రమ్ ది ఓషన్ టేస్ట్ సాల్టిష్ whereas the water from a river is sweet. Where from has this difference come?
1: ఈ సముద్రము నీరు మనం డైరెక్ట్ గా తెచ్చుకుని త్రాగినప్పుడు ఇది ఉప్పగా మనకు కనిపిస్తుంటది. దీనినే శాస్త్ర జ్ఞానము అన్నారు.
0: When we get the water from the ocean directly and taste it, it looks saltish. This would be referred to as the knowledge which you have obtained from reading శాస్త్రస్.
1: కానీ ఈ నది రూపకంగా వచ్చి రూపమును రుచిని కూడాను మార్చుకొని జీవులకు ఆనందం అందించేటువంటి ఒక స్థితిని అనుభవ జ్ఞానము అన్నారు.
0: బట్ ది వాటర్ దట్ ఈస్ కమింగ్ త్రూ ది రివర్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ బోత్ ఇట్స్ టేస్ట్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఫార్మ్. దిస్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ వీ గెట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది రివర్ ఈస్ రిఫర్డ్ టు యాజ్ విజ్డమ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
1: కనుక శాస్త్ర జ్ఞానము కంటే అనుభవ జ్ఞానము అత్యవసరం.
0: Therefore, more than the wisdom that you can get by reading శాస్త్రస్, the wisdom that you can get out of your own experience is essential.
1: ఈ యొక్క శాస్త్ర జ్ఞానం అనేటువంటి దానిని మనం అనుభవంలోకి మార్చుకొని మన నిత్య జీవితంలో కొంతవరకు దాన్ని ఆచరించి అనుష్ఠానపరచి తద్వారా మన హృదయ స్థానమునకు చేర్చుకోవటం చేత ఆనందము అనేటువంటి రీతి కింద మనకు రూపొందుతుంటూ ఉంటుంది.
0: Therefore, the knowledge that you acquire from reading శాస్త్రస్, if you can change it by the processes of your experience, by putting things that are told in శాస్త్రస్ into practice, taking it into your heart, you can change that knowledge into the knowledge of ananda.
1: ee book knowledge aneetundi manaku allergy ga maaripothuntadi.
0: This
1: kaani anubhav gnanam aneetundi energy ga maaripothuntadi.
0: This knowledge which you obtain from books, the book knowledge will take the shape of allergy. On the other hand, the knowledge which you have got as a result of your experience will give you energy.
1: ఈనాడు ఆచరణ లేకపోవటం చేతనే యువకులైనటువంటి మీలో ఎక్కువ ఎనర్జీనే ఉంటుండాలి కానీ ఎనర్జీ లేదు.
0: బికాస్ ఇన్ యంగ్ పీపుల్ దిస్ ఐడియా ఆఫ్ పుటింగ్ థింగ్స్ ఇన్ టు ప్రాక్టీస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. వాట్ యు సీ ఇన్ యూ ఈజ్ ఎనర్జీ, దేర్ ఇస్ నో ఎనర్జీ.
1: నిజముగా గుండుకు కొడితే గుండైనా పగిలిపోవాలి కానీ మీకు దెబ్బ తగలకూడదు, అటువంటి కఠినమైనటువంటి ఒక స్థితిని ఈ వయసులో ఉండేటువంటిది. అలాంటి యొక్క స్థితిని ఈనాడు మీరు ఎంత బలహీనులుగా ఉంటున్నారనేది చెప్పడానికి వీలు కాదు.
0: ట్రూలీ ఇఫ్ యు గో అండ్ హిట్ ఎ పీస్ ఆఫ్ స్టోన్, దట్ పీస్ ఆఫ్ స్టోన్ షుడ్ బ్రేక్, యూ షుడ్ నాట్ బి హర్ట్. ఆన్ ది అదర్ హ్యాండ్, టు సీ యూ ఇన్ సచ్ ఎ వీక్ కండిషన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ రియల్లీ టు ఎస్టిమేట్ హౌ వీక్ యు ఆర్ దీస్ డేస్.
1: ఈ బలహీనత కూడా నువ్వు ఒక ఆదర్శాన్ని అందిస్తున్నాను.
0: There is also one small example to explain to you this weakness.
1: Manchi balavantuduga kanipistuntadu manishi kaani atani mukku paina edaina chinna doma okka thuri valina okka thuri atlantadu rendavo thuri tirigi vachi valina rendavo thuri chaala gattiga antadu moodavo thuri anetappudiki daanto inga fight chestadu mukku paina chinna doma valetappudiki taanu barinchukoleyinanta balaheenuduga tayaraipothunnadu ee naati yuvakudu.
0: Man appears very strong outwardly. The young people today are such that even if a mosquito comes and sits on the tip of their nose, for the first time they just try to drive it away. For the second time if it comes again, they hit it hard. For the third time if it comes again, they cannot bear it and they begin to fight with it. This is the strength which young people today are exhibiting.
1: Kani itti mana deha balamulu kani itti mana indriya balamulu kani నిజ బలములు కానేరవు. మనోబలమే ప్రధానమైనటువంటి బలము. ఈ మనోబలమును మనం పెంచుకోవటానికి దైవ బలము అత్యవసరం.
0: బట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బాడీ ఆర్ ది స్ట్రెంగ్త్ ఇన్ యువర్ లిమ్స్, దిస్ ఇస్ నాట్ ది ట్రూ స్ట్రెంగ్త్. ఇట్ ఈస్ ది మెంటల్ స్ట్రెంగ్త్ దట్ ఇట్ ఈస్ ట్రూ స్ట్రెంగ్త్ ఫర్ యూ. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ మైండ్, యూ ఆల్సో హ్యావ్ టు డెవలప్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఓన్ మైండ్.
1: మీకు కింగ్ కాంగ్ విషయం మీకు తెలిసే ఉండేటువంటిది. అతను ఒక్క చేతితో చక్కగా స్పీడ్ గా వస్తున్నటువంటి కారును కూడా తాను నిలబెట్టేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. కానీ కట్టగడపడకు ఆ కింగ్ కాంగ్ యొక్క మరణం ఎక్కడ ఏర్పడిందంటే కారు కిందనే పడి చచ్చిపోయాడు, కార్ యాక్సిడెంట్ లో పోయాడు.
0: యు నో ది స్టోరీ ఆఫ్ కింగ్ కాంగ్. కింగ్ కాంగ్ వాజ్ సో స్ట్రాంగ్ దట్ హీ యూస్డ్ టు స్టాప్ ఎ కార్ విచ్ వాజ్ ఇన్ ఇట్స్ ఫుల్ స్పీడ్. బట్ ది డెత్ ఆఫ్ దట్ కింగ్ కాంగ్ కేమ్ అబౌట్ ఇన్ ఎ కార్ యాక్సిడెంట్ అండర్ ఎ కార్.
1: కానీ కారును నిలబెట్టగలిగినాడు కానీ కారు కింద మాత్రం పడి ప్రాణమును నిలబెట్టుకోలేకపోయాడు.
0: హీ కుడ్ స్టాప్ ఎ కార్ బట్ వన్స్ హీ వాజ్ అండర్ ది కార్ హీ కుడ్ నాట్ సేవ్ హిజ్ ఓన్ లైఫ్.
1: దీనికి కింగ్ కాంగ్ దే ఇంకొక ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ అదర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ కింగ్ కాంగ్.
1: అతను నిత్యము అనేక రకములైనటువంటి పదార్థములు భుజించి దినమునకు 20 or 25 గుడ్లు కూడాను తినేటువంటి వాడట. తెల్లవారి తాను ఒక రోడ్ లోపల ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పరిగెత్తేటువంటి వాడట.
0: కింగ్ కాంగ్ ఎవ్రీ డే ఫర్ అక్వైరింగ్ స్ట్రెంగ్త్ యూస్ టు ఈట్ మెనీ థింగ్స్. హీ యూస్ టు ఈట్ 20 to 25 ఎగ్స్ ఎవ్రీ డే అండ్ హీ యూస్ టు రన్ ఆన్ ది రోడ్ విత్ ఎ వ్యూ టు గివ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ టు హిస్ బాడీ.
1: అతని పేరు ఎరగనేటువంటి భారతీయుడు ఉండడు.
0: There is no Indian who is not aware of the name of King Kong.
1: King Kong maha balavantudu ani andari notlo kuda nu vaagutu poyaru.
0: Everyone says that King Kong is a very strong person.
1: Okanaade emaipoyindi taanu edo oka road lopala taanu kontha running race anaga parivettitu exercise chestunnadu. Aanaade oka paalammeetuvanti oka yuvati aa road lopala tana talapaina paalabutta pettukoni ekkado oka palliki vellutu undinadu.
0: One day, this King Kong was running on the road with a view to give physical exercise to the body. At that time, one woman who was selling milk was having the milk on her head and she was moving on that road.
1: అప్పుడు ఇతని రూపము చూచింది. ఇతనికి బనీని గినీని ఏమి వేసుకోలేదు కనుక ఏదో ఒక పేడ ముద్దలు కల్పించినట్టుగా తన దేహము ముద్దలు ముద్దలు ముద్దలు ముద్దలుగా కనిపించింది.
0: She looked at the body of this person. Since he was not wearing any banyan or clothing, she had a feeling that the body was made up of pieces of lumps of dung and they were in such an awful shape that she thought the body composed of various lumps.
1: ఈ యొక్క రూపమును చూచి ఆమె నవ్వును భరించుకోలేకపోయింది. గట్టిగి నవ్విందట ఆమె.
0: When she saw King Kong's form, she could not control her laughter. She laughed very loudly.
1: ఆమె నవ్వేటప్పటికి కింగ్ కాంగ్ కోపం వచ్చింది.
0: When she laughed, King Kong became very angry.
1: కోపం వచ్చి ఆమెను అనేక రకములుగా కూడా చీవాట్లు పెట్టుతూ వచ్చాడు.
0: King Kong became angry and he was abusing her and telling her various things like that.
1: అప్పుడు ఆమె చెప్పిందట, అయ్యో కింగ్ కాంగ్ ఎంతో బలవంతుడు అనుకున్నాను, ఒక్క ఆడదాని నవ్వును భరించుకోలేనటువంటి బలహీనుడైపోయినావా నువ్వు అనిందట.
0: She then said, I was under the impression that King Kong is a very strong man. What is the use of your strength? Evidently you are so weak that you cannot even stand the laughter of a woman.
1: కనుక మన యొక్క బలములు ఎక్కడ కనిపిస్తుంటాయంటే ఇలాంటి దాంట్లో కనిపిస్తుంటాయి. మనం ఇంద్రియ నిగ్రహము లేనటువంటి యొక్క దేహ బలములు కేవలం ఒక పశుబలములే కాని నిజ బలములు కారు.
0: Our strength or weakness becomes obvious and evident in such matters. What is the strength which one has if one cannot control his own emotions and organs? That kind of strength which is only in one's limbs is like the strength of an animal.
1: కనుక ఈనాడు మనములు దేహమును పెంచుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయకుండా మనసు యొక్క ఏకత్వమును పెంచుకునేటువంటి ప్రయత్నానికి మనం పూనుకోవాలి. అది ఈనాడు అత్యవసరం.
0: Today, our efforts should not be directed merely towards making our body strong. Our efforts should be directed in making our mind strong.
1: ఏ కించిత్ విషయాలకు కూడాను మనం ఉద్రేకపడటమో లేక దానిని కొన్ని రకములైనటువంటి యొక్క అరాచకపరచటమో ఇలాంటి దీనికి మనం ఏమాత్రము కూడాను పూనుకోకూడదు. అలాంటి విషయాలకు పూనుకోవటము మానవునికి అవమానకరమైనటువంటి యొక్క బలహీనతగా గోచరిస్తుంది.
0: We should not undertake to do things which will cause excitement. We should not enter into anarchic behavior by looking at small things. Man, if he indulges in such things, he creates disgrace to himself.
1: నిజముగా మనము విద్య నేర్చుకోవటమని కాని లేక నిగ్రహం చేసుకోవటం అనేటువంటి దాంట్లో కూడాను చాలా కొన్ని సూక్ష్మమైనటువంటి మార్గములో మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది.
0: Truly, either in learning and getting education or in getting the ability to control ourselves, we shall have to adopt very fine methods and fine paths.
1: Kanuka mana yokka nigraha shakti gaani mana yokka bhavam yokka shuddhi gaani ye reethiga manam parichinchukovali ani kudunu manam vicharana salpali.
0: We should also make an inquiry, how are we to assess And how are we to examine the extent of control we have over our own senses, the extent of purity of mind which we have?
1: Dharmaraja katha indulo oka chinna udaharananga cheptunnanu.
0: The story of Dharmaraja will now be mentioned as a small example in this context.
1: Dhritarashtrudu ee oka dronacharyam daggara ee andari pillalu kauravulu pandavulu kudanu vidyalu garipeyinatundi nimittamai akkada cherchadu.
0: Dhritarashtra, with a view to give them proper education in archery, he had the Kauravas and the Pandavas join the Guru Dronacharya.
1: ఈ గురువు అనేక రకములైనటువంటి విద్యలంతా కూడాను నేర్పుతూ వచ్చాడు. కానీ మిగిలినటువంటి యొక్క నలుగురు పాండవులు, ఈ కౌరవులు ఈ గురు చెప్పినటువంటి విద్యలను పొద్దున చెప్పినటువంటి సాయంకాలములకే అప్పచెప్పుతూ వచ్చారు.
0: దిస్ గురు ద్రోణాచార్య వాస్ టీచింగ్ దెమ్ వెరీ మెనీ థింగ్స్ అండ్ దీస్ కౌరవాస్ అండ్ ది పాండవాస్ వర్ లర్నింగ్ త్రూ అవుట్ ది డే అండ్ బై ది టైమ్ ది ఈవినింగ్ కేమ్ దే వర్ ఏబుల్ టు రిసైట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే హావ్ లర్న్డ్.
1: ఒకనాడు శాంతమును గురించి అనేక రకములుగా ఉపమానములతో బోధించుతూ ఈ శాంతము మానవునికి చాలా అవసరము అని కూడాను తాను చెప్పుతూ వచ్చాడు.
0: వన్ డే ది గురు వాస్ టీచింగ్ అబౌట్ పీస్ అండ్ హీ సెడ్ దట్ ఫర్ మ్యాన్ దిస్ ఐడియా ఆఫ్ పీస్ ఈస్ వెరీ ఎసెన్షియల్. హీ వాస్ టీచింగ్ అబౌట్ బీయింగ్ పేషెంట్ అండ్ నాట్ getting excited easily with regard to one's own sensory feelings. And he said, for man, patience is something very important and essential.
1: Aithe ee dharmajudu matramu ee paatamunu 3 dinamulu 4 dinamulu ainappatikini aa yokka guruvunuku appa cheppaledu.
0: However, one dharmaja, even though 3 or 4 days had gone, he would not come back to the guru and tell him what he has understood about the necessity for patience.
1: Okanadu akkada Dhritarashtrudu vachi naa pillalandaru etla untunnaru ani vicharistu vachadu. Andaru chakkaga nerchukuntunnaru, Dharmajudu matramu anta chakkaga churukuga nerchukovatam ledu ani ee yokka guruvu atariki complaint chesadu.
0: At that time Dhritarashtra came and made inquiries of the guru, how are all the children getting on? How are they learning their lessons? The guru replied that all of them are doing very well, but Dharmaja is not catching up and he is not giving his lessons properly.
1: Aithe Dhritarashtra cheppadu, itanu in munmundukanta kudano baadhyatalanta vahinchavalsinatundi vaadu, ilanti pedda vaadainatundi Dharmajude ee vidhamuga vidyalendu yenukubadina చాలా కష్టం ఏర్పడుతుంది, కనుక అతనికి ప్రత్యేకించినటువంటి శిక్షణనిచ్చి అతని ప్రత్యేకించినటువంటి మార్గంలో తరబీదు చేయమని చెప్పని గట్టిగా గురువుకు చెప్పి తాను వెళ్లాడు.
0: Dhritarashtra then told the guru that Dharmaja is the eldest. He will have to take up much responsibility in future. If a person like that who has to undertake lot of responsibility, if he is backward in the class, then this is not going to be suitable. You therefore engage him specially, take some special classes and see that he comes up to the proper level. He told the guru and went away.
1: Aithe ee yokka Dhritarashtrudu cheppatam cheta ee guruvunuku marinta dhairyam kaligi atanni aneka rakamulaga shikshinchadaniki kudanu poonukunnadu.
0: Because Dhritarashtra told him so, the guru got more courage and he wanted to punish Dharmaja for his slackness and backwardness.
1: ఎంత చెప్పినప్పటికీ నీ పాఠం అప్పచెప్పలేదు. ఒకనాడు ఏం చేశాడు, తాను చక్కగా పెద్ద బర్రలు తీసుకుని వచ్చి ఆ యొక్క ధర్మజుని అనేక రకములుగా కూడాను కొట్టినాడు. ఆ కొట్టేటప్పటికి అక్కడ రక్తం కూడాను వచ్చింది. ఆ రక్తం పైనే మరీ కొట్టాడు. కొట్టేటప్పటికి అబ్బా అన్నాడు, అని ఇంకా నేను నేర్చుకోలేదు అన్నాడు.
0: వన్ డే he found that Dharmaja was not learning the lesson in spite of repeated warnings. So he wanted to punish him. He brought a cane and beat him on his hand, and there was blood as a result of beating on the hand. The teacher took the cane and gave him further beating in the place where there was blood. Then Dharmaja said, I am sorry, I am not able to learn. Even now I have not learnt the lesson.
1: Anaga Dharmajudu nerchukuneetvanti yokka shantam elantidante, ఎన్ని దెబ్బలు కొట్టినా ఎన్ని రకములుగా ఉన్నప్పటికీ తాను చలించినటువంటి మనసే శాంతమని తాను గుర్తించుకున్నాడు. కాని చెప్పిన పాఠమును అప్పచెప్పటం శాంతం కాదన్నాడు. అది కేవలము అది ఒక బాహ్యమైనటువంటి చదువు కాని నేను అంతర్ చదువును నేను అభివృద్ధి పరుచుకుంటున్నానని ధర్మజుడు తన యొక్క ప్రాక్టికల్ లోపల తాను నిరూపించాడు.
0: When Dharmaja said, in spite of receiving several beatings, that he has not yet learnt the necessary patience. What he meant was that in practice, he has not acquired the necessary patience as yet, and he has not learnt the lesson in practice. It is not a question of learning the lesson and repeating the lesson to the teacher. But Dharmaja, while receiving these beatings, said he has not yet learnt the lesson because he can be patient for any number of more beatings.
1: మనము విద్యలనగా ఇట్టి హృదయ స్థానమునకు చేర్చేటువంటి విద్యలు విద్యలను చెప్పవచ్చును కాని ఈనాటి పిల్లలంతా కూడాను పరీక్షలు వస్తున్నాయంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్నంతా తలకు చేర్చుకుని ఆ తలనొప్పిగా పెద్దగా పెట్టుకుని కట్టగడపటికి ఆ ఎగ్జామినేషన్ హాల్లోకి పోయేటప్పటికి తలలో ఉన్నదంతా పేపర్లో గుమ్మరించి ఎంప్టీ తలతో ఇంటికి వస్తుంటున్నారు.
0: True lessons are those lessons which we are able to take into our heart in this manner. But today, students, in respect of their examinations, they take a lot of contents from their books into their head to the extent to which they get headache. They go into the examination, they vomit out whatever they have taken into their head and come back with an empty head to the home.
1: Examination అయిపోయిన తర్వాత ఒక్క క్వశ్చన్ కేమైనా ఏ పిల్లవాడైనా ఆన్సర్ చెప్పేటువంటి వాడు ఉన్నాడా? ఎవడు చెప్పలేడు.
0: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ యూ డోంట్ ఫైండ్ ఎనీ స్టూడెంట్, దర్ ఇస్ నాట్ వన్ హూ కెన్ గివ్ ఎన్ ఆన్సర్ ఈవెన్ టు వన్ క్వశ్చన్.
1: ఇలాంటి చదువులు మన భవిష్యత్తులో ఏ కార్యములు చేయగలవు, ఏ యొక్క విషయాన్ని మనం సాధించగలము, సాధించడానికి వీలు లేదు. చదువుకున్నటువంటి చదువు ఆ యొక్క పరీక్షల్లో మనం గుమ్మరించి వచ్చాము, మనం ఖాళీగా కూర్చుంటున్నాము. ఈ ఖాళీ తలతో మనం ఏ ఘనకార్యాలు చేయగలం?
0: This kind of education, what help is it going to give us in future? What task will it enable us to undertake in our future lives? We have simply poured out whatever we have received as education in the examination hall. We have come back quite empty. Such an empty head, how can it help you to face any task in your future life?
1: Mana vidyanu talaku cherchukokoodadu, hrudayaniki cherchukovali. Hrudayam aneetvantidi కేవలం ఒక నెగిటివ్ గా తయారు చేసుకోవాలి. ఎన్ని పర్యాయములు మనం ఫోటో తీసినా నెగిటివ్ నెగిటివ్ గానే నిలిచిపోవాలి.
0: దిస్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు యువర్ హెడ్, ఇట్ షుడ్ బి టేకెన్ ఇన్ టు యువర్ హార్ట్. అవర్ హార్ట్ మస్ట్ బికమ్ లైక్ ఎ నెగటివ్, ఎ ఫోటోగ్రాఫిక్ నెగటివ్. ఫ్రమ్ దట్ నెగటివ్ యూ కెన్ మేక్ ఎనీ నంబర్ ఆఫ్ పాజిటివ్ ప్రింట్స్. వెన్ ఎవర్ యూ వాంట్ ఎ పాజిటివ్ ప్రింట్, యూ మస్ట్ బి ఏబుల్ టు గెట్ ఎ ప్రింట్ ఫ్రమ్ దిస్ నెగటివ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ యువర్ హార్ట్.
1: విద్యార్థులారా, మిగిలినటువంటి మీ యొక్క విద్యల యందు మీ హృదయ స్థానం అనేటువంటి ఒక నెగిటివ్ గా తయారు చేసుకోకపోయినా ఏదో అంత తొందర ఏమి లేదు. కానీ ఈ నెల దినములు కూడాను మీరు అందుకునేటువంటి విషయాలను హృదయ స్థానానికి చేర్చుకోండి. మీ జీవితమునకే ఒక మిత్రత్వంతో పల ఒక పవిత్రమైనటువంటి యొక్క దైవ సహాయంగా మీరు జీవితాన్ని అనుభవించుకొని మీరు మున్ముందు మన భారతదేశమునకు తగినటువంటి భద్రతలను కూడాను మీరు కల్పించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యాలు అవుతారు.
0: Students, even if you do not take other education which you may be receiving at other times into your heart and make it a photographic negative, at least the education that you are receiving during this 1 month, you take it into your heart and make it a photographic negative. And you should regard your future life as sacred. Take what is being taught to you here in a friendly manner. It will be helpful to you and you will then become good citizens who will be able to resuscitate the traditions of our country.
1: Inka ee lokapu vidyalnu gurinchi manam cheppukotaniki ee maatram kudanu avakasam ledu. Kaaranam emaraga meer hrudayaniki kudanu cherchukunna prayojanam ledu, talaku cherchukunna prayojanam ledu. Examination hall lopalle text book pettukoni kudanu chusi rastunnaru. Inka ee chaduvu chaduvulu enduku avutuntayi? కనుక ఇట్టి చదువుల లోపల నేను ఏమాత్రం కూడాను నేను జోక్యం తీసుకోను. మీరు చదవలసినటువంటి చదువు హృదయ చదువు. చదువులన్నీ చదివి చావంగనేటికి చావులేని చదువు చదువవలయు.
0: దేర్ ఇస్ నో యూజ్, దేర్ ఇస్ నో పర్పస్ నౌ ఆన్ ఎక్స్పాషియేటింగ్ ఇన్ రిగార్డ్ టు ది కైండ్ ఆఫ్ వరల్డ్లీ ఎడ్యుకేషన్ యు ఆర్ గెటింగ్ టుడే. దట్ ఎడ్యుకేషన్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ హెడ్ అండ్ యు ఆర్ యూజింగ్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ to learn whatever you learn in your head. You are relieving yourself of it in the examination hall. And in the examination hall, you are also taking textbooks and copying out of that. What is the purpose of spending any time in discussing the merits of such education? The education which you have to receive should be the education of the heart. What is the use of learning so many things if it is only to die? You must learn the secret of your death.

0: ప్రియమైన విద్యార్థులారా, నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాకా డబ్బుకై యుద్ధము చేయచు కాలము వ్యర్థము చేయగనేరా.
1: Right from the time you get up in the morning, you go on struggling for money, money alone. Why should you waste your time like that?
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Yeddi cheyavalino, adi cheyaka, anavasaramainatuvanti vishayamlo palgoni, kalamunu, karmanu, కర్తవ్యంను వ్యర్థం చేయటం మంచిది కాదు.
1: We are not doing today what we are supposed to, but on the other hand we get involved in those activities, thus we waste our time and also get our human activity wasted.
0: కాలము పవిత్రమైనది, స్థిరమైనది, శాశ్వతమైనది.
1: The time is table, it goes on moving, passing on, but yet it stands as the witness.
0: Time waste is life waste. మీరు విద్యార్థులు,
1: you are the students,
0: మీరు నా వారికి నాయకుడు కావాల్సినటువంటి వారు.
1: You are to be the future leaders to the rest of the people.
0: కోరికలు ప్రతి మానవునికి ఉన్నవి.
1: Every man has a desire, no doubt.
0: కానీ వాటిని అదుపులో ఉంచుకోవటం విద్యార్థుల యొక్క కర్తవ్యం.
1: But it is the duty of all students to have ceiling on their desires.
0: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటం విద్యార్థుల యొక్క పద్ధతి.
1: ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ టు హ్యావ్ ఎ సీలింగ్ ఆన్ యువర్ డిజైర్. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ యూ.
0: కోరికలు ఒకదాని తర్వాత మరొకటి అనేకంగా వస్తున్నాయి.
1: డిజైర్స్ గో ఆన్ ఇంక్రీజింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: ఈ వచ్చేటువంటి కోరికలను అదుపులో ఉంచుకోవటము విద్యా యొక్క ప్రధాన లక్ష్యం.
1: ఇట్ షుడ్ బి యువర్ ఎయిమ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్ యాజ్ దే గో ఆన్ ఇంక్రీజ్.

0: And day by day, you should control them.
1: Pit అనేటువంటి పదం నుంచి వచ్చినటువంటిది విద్య.
0: The term vidya is derived out of its original term wit.
1: Pit అనగా వెలుగు.
0: Wit means effulgence, light.
1: అనగా వెలుతురు మనకు అందిస్తుంది.
0: Is the one that sheds light.
1: ఎక్కడ మనకు కొన్ని చిక్కులు ఉంటుంటారో అక్కడంతా కూడా మనకు దారి చూపుతూ వస్తుంది.
0: The light shows you the path, the way. Wherever there is darkness, you'll be able to move ahead with the help of light.
1: కనుక విద్యార్థులారా, మీరు ప్రతి వారికి ఆదర్శప్రాయుడుగా నిలచాలి.
0: Therefore, students, you should be an example. You should be ideals to the rest of the society.
1: ఐడియల్ బాయ్స్ గా తయారవుతారని మిమ్మల్ని ఇంత ప్రేమతో మేము పెంచుతున్నాము.
0: యూ హ్యావ్ బీన్ బ్రాట్ అప్ విత్ ఆల్ ద టెండర్ లవ్ అండ్ కేర్ సో దట్ యుల్ బి ఐడియల్స్.
1: లేకపోతే బయట ప్రదేశంలో విద్యా సంస్థల యందు ప్రతి దానికి ధనము ధనము ధనము.
0: యు నో ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్ హౌ స్టూడెంట్స్ హ్యావ్ టు స్పెండ్ మనీ.
1: కానీ మన విద్యార్థులందు ఒక్క నయా పైసా కూడా మేము పుచ్చుకోవటం లేదు.
0: బట్ ఇన్ శ్రీ సత్య సాయి యూనివర్సిటీ నాట్ ఈవెన్ సింగిల్ పైసా ఈజ్ కలెక్టెడ్ ఫ్రమ్ స్టూడెంట్స్.
1: విద్యారంగం నందు కానీ, నీటి రంగం నందు కానీ, వైద్య రంగం నందు కానీ ఎట్టి ఆదాయము మాకు రావటం లేదు.
0: In fact, we don't expect any profit or money making in the field of education or drinking water supply or the field of medicine.
1: పిల్లలకే మేమే ఇస్తున్నాము.
0: In fact, we are giving to our students.
1: కానీ ఏమీ లేని పిల్లలకు కూడా మేము అన్ని విధములుగా సహాయం చేసి వారికి తోడ్పడుతున్నాము.
0: The poor students are given help in every way.
1: కానీ ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినప్పుడే మీరు నిజమైనటువంటి విద్యార్థులు అవుతారు.
0: యుల్ బి ట్రూ స్టూడెంట్స్ ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ అండ్ ద ట్రూత్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ.
1: విద్యార్థులు నాకు పిల్లల వంటి వారు.
0: స్టూడెంట్స్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ భగవాన్.
1: విద్య మీ యొక్క ప్రాపర్టీ.
0: Vidya, the education, is your property.
1: Education anaga kevalamu prapanchamulo unnatuvanti yokka manavatvamunu poshinchukovatam, manavatvani jeevithaniki help cheyatam anta maatrame vidya yokka sahayam ani meeru bhavinchaladu.
0: Never consider that the aim of education is only to eke out your living or to carry on your life sojourn.
1: Vidya కేవలము భౌతికమైనటువంటి ఒక జీవితం సహాయమే వచ్చినటువంటిది కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లిమిటెడ్ టు ది అకాడమిక్ పర్సూట్స్ ఆర్ ది ఫిజికల్ నీడ్స్ ఓన్లీ.
1: ఈ బయట జీవితము అన్ని విధాల విద్యాహీనుడైనటువంటి వారు కూడా బ్రతుకుతూనే ఉన్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది అవుటర్ వరల్డ్ వీ ఫైండ్ మెనీ పీపుల్ ఇల్లిటరేట్స్ అన్లిటరేట్ పీపుల్ ఆల్సో లివ్.
1: కానీ మీరు విద్యను బోధించి మీరు ఎంఎస్సి ఎంఏ ఎంబీఏ చేసి కూడాను మీరు కూడాను దాని అమార్గంనే ప్రవేశిస్తే ప్రయోజనం ఏమిటి మీరు డిగ్రీ లేకపోవచ్చు.
0: యూ బీయింగ్ ద రెసిపియంట్స్ ఆఫ్ హై వెరీ హై డిగ్రీస్ లైక్ ఎంఎస్సి ఎంఏ ఎంబీఏ ఇఫ్ యూ ఆల్సో లివ్ లైక్ అవుట్ సైడర్స్ ది ఇల్లిటరేట్స్ జస్ట్ ఫార్ ఎ లివింగ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్.
1: కాదు, ఇది భౌతికమైనటువంటి జీవితమునకు కొంత సహాయం చేస్తుంది.
0: దిస్ విల్ ఓన్లీ హెల్ప్ యూ for your normal life.
1: Kani inner jeevithaniki tailatvanti aadharamulu kanipinchatam ledhu.
0: But we do not see any the basis or the foundation of life.
1: Adhe truth.
0: That is the truth.
1: Adhe rendavadi dharmamu.
0: The second is dharma, righteousness.
1: Moodavadi shanti.
0: The third one, peace.
1: Nalugavadi love.
0: The fourth Fourth one is love.
1: Aidavadi ahimsa.
0: The fifth one, non-violence.
1: Satya dharma shanti prema ahimsa. Manaku nijamainatuvanti yokka baddhamainatuvanti yokka shashvatamainatuvanti yokka satya swaroopalu.
0: Therefore, the true form of education lies in acquiring these fundamental basic human values, the truth, righteousness, peace, love and non-violence.
1: Satyame annintikini pradhanamaina moolamu.
0: The truth is the primordial principle.
1: Satyambunandundi sarvambe srushtinche. Satyambunandu anage sarva srushti.
0: In fact, the whole creation has originated out of the principle of truth and will ultimately merge back in truth.
1: Suddha satyame deyo telusukoni kanugunna adi meeku satyamulu.
0: Therefore, if you truly investigate, explore, you will understand that it is the pure, unsullied truth.
1: Ee prapanchamalo chima madrukoni yenugu varaku kuda anni rakamulaitvanti krimikeetikaadulu kuda bhagavantude srushtikarta.
0: In fact, in this creation, right from an ant to an elephant, the insects, all smallest creatures, they are all created by God.
1: Kabatti ee okkati kudanu bhagavantu yokka sankalpam leka jaragudu.
0: Nothing will happen in this universe without God's will.
1: Meer chuchetvanti chinna chinna cheemalu kudanu bhagavantu yokka sankalpam chetane puttutunnadi.
0: The small ants that move around that you notice are also created by God.
1: Kalpane tyagara cheppadu cheemalo brahmalo శివకేశ వాదవులను ప్రేమ మీద వెరిసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు.
0: ద స్వచ్ త్యాగరాజ ప్రే టు రామ, ఓ రామ, యు ఆర్ ద క్రియేటర్ రైట్ ఫ్రమ్ అన్ ఎండ్ టు బ్రహ్మ ద క్రియేటర్ హింసెల్ఫ్. యు ఆర్ ద కాజ్ ఫర్ శివ అండ్ కేశవ. యు ప్రొటెక్ట్ మీ, యు సేఫ్ గార్డ్ మీ.
1: కానీ నిత్యము మనం చదువుతున్నాం.
0: వి రీడ్ ఎవ్రీ డే హౌఎవర్.
1: కానీ చీమగా వచ్చి కుట్టా ఒక్కటూరి దాన్ని కొట్టి చంపేదాం.
0: Though we pray like that, when ant is on your body, you just try to kill it.
1: అదే బ్రహ్మ వచ్చినప్పుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తావు.
0: But on the other hand, when Brahma manifests in front of you, you salute him, joining both of your hands.
1: ఇది ఆకారంలో వేరువేరుగా ఉండినప్పటికీ అన్నిటి యందు కూడాను ఆత్మ ఒక్కటే.
0: Though there is difference in form, it is only the same principle of self that is immanent.
1: Atma okate anetunte bhavani namminatunte variki eppatiki ekkada kudanu etti tundaru kudanu undavu.
0: Those that have firm faith established in this principle of self are atma. They will have no agitation, they will have no worry.
1: Atma vishwasam gala variki ekkadaina kudanu anni tabistayi.
0: In fact, the one gifted with self-confidence will be able to achieve anything, anywhere, at any point of time.
1: Prati manavudu kuda koreyatundi prati korikagalanu self, self, self, self, self kosame korutunnadu.
0: Therefore, everyone desires to have the comprehension of this self.
1: Naku, naku, naku.
0: Everyone wants for me, me, that sense of me.
1: This is my body.
0: We say that this is my body.
1: This is my mind.
0: This is my mind.
1: This is my head.
0: This is my head.
1: Kani, who is that my?
0: But then question yourself, who is this my that you claim?
1: My body.
0: My body.
1: Today, tomorrow, ee body ga untadi.
0: This is your body today and maybe even tomorrow.
1: Day after tomorrow, where is your body?
0: Day after tomorrow, where is your body?
1: దీన్ని ఎంతనో ప్రేమతో ఎంతనో విశ్వాసంతో దీన్ని పెంచి పెద్ద చేస్తున్నావు.
0: In fact, you have been taking care of your body with all the care, love and attachment.
1: కానీ ఈ దేహము నీది కాదు.
0: But this body doesn't belong to you.
1: భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్.
0: This body is God's gift.
1: ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడి యొక్క గిఫ్టే.
0: Everything is God's gift.
1: ఇది ఒక టవల్.
0: This is a towel.
1: ఇది కర్చీఫ్ అనుకోండి.
0: Take it as a kerchief.
1: ఈ కర్చీఫ్ ఎక్కడి నుంచి పుట్టింది?
0: Where from has it come?
1: ఆకాశం నుంచి వచ్చిందా?
0: Has it just fallen from the sky or the space? No.
1: ప్రత్తి నుంచి వచ్చింది.
0: It is out of cotton.
1: ఈ ప్రత్తి నుంచినే దారం కూడా తయారైంది.
0: And the thread is out of this cotton.
1: ఈ కాటన్ నుంచినే కూడా థ్రెడ్ వచ్చి థ్రెడ్డే ఈ త్వరగా మారిపోయింది.
0: Therefore the same threads closely interwoven would make a kerchief.
1: కనుక ఈ ప్రత్తి లేకుండా దారం కాలేదు.
0: Without cotton you cannot get the thread.
1: దారం కాకుండా వస్త్రం కాలేదు.
0: Without threads you cannot have kerchief.
1: కనుక కర్చీఫ్ కావాలంటే దీనికి దారము ప్రత్తి ఉండాలి.
0: Therefore if you want your kerchief the thread is essential above all the cotton.
1: కనుక మనం ప్రతి దానికి కూడా ఒకటి మూలాధారం ఉంటుండాలి.
0: Therefore for everything there is a foundation, fundamental principle.
1: కనుక ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ను మనం మర్చిపోతున్నాం.
0: We are forgetting this fundamental principle.
1: ఇట్టి ఆధారమైనటువంటి యొక్క తత్వమును మనం మర్చటం చేతనే మనం అన్ని విధములా కష్టములకు గురి అవుతున్నాము.
0: As we are forgetting this fundamental principle, we are facing all problems and obstacles.
1: కానీ దేవుడు దేవుడు దేవుడు దేవుడు ఎక్కడున్నాడో అని మీరు అనుకుంటారు.
0: We say God, and you may be wondering where God is.
1: God is with you.
0: God is with you.
1: In you.
0: In you.
1: Around you.
0: Around you.
1: Behind you. Behind you.
0: Behind you.
1: You are God.
0: You are God.
1: ఆ విశ్వాసమును మీరు మనసులో దృఢంగా పెట్టుకోవాలి.
0: You should have firm faith and strengthen it in your heart.
1: God మిమ్మల్ని వదిలి ఎక్కడ పోడు.
0: God is not separate from you. He will never leave you.
1: ఇన్ని కోట్ల జన్మలందు కూడా భగవంతుడు ఆత్మ ఒక్కటే.
0: In fact, the divine principle God is only one in millions of people.
1: వివిధ నామములు వివిధ రూపములు కనిపిస్తున్నాయి.
0: There are different forms and names.
1: కానీ forms and names వేరు వేరు అయినప్పటికీ ఆత్మతత్వం ఒక్కటే.
0: The forms and names may be different. The principle of Atma Self is one and the same.
1: ఏకం సత్తు ప్రభావదావదది.
0: The truth is one. The scholars may refer it in many ways.
1: కనుక
0: therefore
1: బంగారం ఒక్కటే.
0: Gold is one.
1: శృంగారములు వేరు.
0: Jewels are many.
1: వేరు వేరు జ్యువెల్స్ అయినప్పటికీ దానిలో కరిగించినప్పుడు బంగారం ఒకటే వస్తుంది.
0: Jewels are many. When once you melt them all you will find the same gold.
1: కనుక దివ్యాత్మ స్వరూపులారా.
0: So divine forms.
1: మూలాధారమైన వస్తువును గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద ఫండమెంటల్ ప్రిన్సిపల్.
1: నేను వేరు, నా తండ్రి వేరు, నా తల్లి వేరు అని భావిస్తున్నారు.
0: యు థింక్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండ్ మదర్.
1: తల్లి తండ్రి ఇరువురు కూడా చేరి ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వన్.
1: ఇరువురు చేరి నీ ఒక్కడే.
0: అండ్ యు ఆర్ ఆల్సో వన్ విత్ దెమ్.
1: కనుక వేరు వేరు అనేటువంటి ప్రశ్నే వేసుకోకూడదు.
0: దిస్ కైండ్ ఆఫ్ డ్యుయాలిటీ యూ షుడ్ నెవర్ ఎంటర్టైన్.
1: ఎ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ద మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: కనుక మీరు ఈ డ్యుయల్ మైండ్ పెట్టుకోకూడదు.
0: దేర్ఫోర్ నెవర్ హ్యావ్ డ్యుయల్ మైండ్.
1: కనుక ఈనాడు చదువు చదివేదన్ని కూడాను
0: టుడే ఆల్ ది ఎడ్యుకేషన్ యూ అక్వైర్
1: మీకోసం కాదు.
0: ఇస్ నాట్ ఫర్ యూ అలోన్.
1: తోటి మానవులకు.
0: It's for your neighborhood.
1: Toti jantuvulaku.
0: For other animals, creatures.
1: Toti krimikiladulaku.
0: To other insects.
1: Vatiki manam help cheyala.
0: We should help the other organic beings.
1: Appude nijamaina chaduvu manam chadivina varam avutam.
0: There you find the fulfillment of education.
1: Evaraina neeku enemy ga undetundi vaadu vaste hello ani adinappudu nee kuda hello hello anadi.
0: When you come across your enemy, if he says hello, respond by saying hello.
1: కనుక ప్రతి ఒక్కరి కూడా ద్వేషించకూడదు.
0: You should not hate anybody.
1: ఈనాడు స్వామి పైన ఎవరికి ద్వేషం లేదు.
0: Today, no one has any hatred or ill feeling towards Bhagavan.
1: అయితే
0: however,
1: స్వామికి కొంచెం గిట్టని వారు ఉన్నారా?
0: You may put a question, are there anybody who doesn't like him?
1: అందరూ నాకు ప్రేమికులే.
0: In fact, Bhagavan loves all.
1: అందరి యందు నా ప్రేమనే ఉంటున్నది.
0: In fact, Bhagavan loves everybody. He sheds his love on everyone.
1: నేను ఎవరిని ద్వేషించను.
0: Bhagavan has no ill will or hatred towards anybody.
1: ఎవరికి కష్టం పెట్టను.
0: Bhagavan will never give trouble to anybody.
1: ఎవరిని ద్రోహం చేయను.
0: In fact, he will never harm anybody.
1: ఇటువంటి సమయంలో కూడా ఏకాత్మ భావం ఒక్కటిగా ఉండటం చేతనే ఇంతమంది నన్ను ప్రేమిస్తున్నారు.
0: Because of the feeling of oneness, because of total identity, because of the feeling of oneness, Bhagavan is able to attract millions and millions of people from all over the world.
1: కనుక ప్రపంచమంతా కూడాను నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు.
0: The whole world loves Bhagavan.
1: నేను ప్రపంచమంతా ప్రేమిస్తున్నాను.
0: And Swami in turn loves the whole world.
1: కానీ మీరు అనుకోవచ్చును.
0: You may feel.
1: ఒకరిపైన ఒకరికి కొంచెం విశ్వాసం లేనప్పుడు కొంచెం స్వామి ద్వేషించవచ్చునేమో అని అనుకోవచ్చును.
0: బికాస్ ద ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ యూ మే ఫీల్ విత్ ఇన్ దట్ స్వామి మే నాట్ లైక్ యూ.
1: అది మీ భ్రమనే కాని నాకు అది లేదు.
0: ఆల్ దిస్ ఈజ్ యువర్ ఇమాజినేషన్, నథింగ్ టు డూ విత్ భగవాన్.
1: నా మాట, నా ఆట, నా పాట, నా యొక్క జీవితం యొక్క సర్వము కూడాను మీకోసమే అర్పితమైంది.
0: Understand clearly, every word of Bhagavan Mata and all this divine play Ata and then Bhagavan's life is just for you alone.
1: Kanuka, iti tattvanni meeru artham chesukovali.
0: Understand the divine principle of Swami.
1: రాయటం ఎవరు రాసినప్పటికీ,
0: ఎనీవన్ మే రైట్,
1: రాసిన వ్యక్తులు వేరు వేరువి కావచ్చు,
0: ద రైటర్స్ మే బి డిఫరెంట్,
1: కానీ వ్రాతలో ఉన్నటువంటి యొక్క తత్వము ఒక్కటే.
0: బట్ ఇన్ ఆల్ దేర్ రైటింగ్స్ కంపోజిషన్ ది ప్రిన్సిపల్ ఇస్ వన్.
1: మీరు ఆ విశ్వాసాన్ని పెంచుకోండి.
0: హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఆ విశ్వాసం అనేది మీ ఎందు ఉండినప్పుడు ప్రేమ దారి ఎందు ఆవిర్భవిస్తుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ విల్ బి లవ్.
1: ఆ ప్రేమ విశ్వాసము రెండు చేరినప్పుడే,
0: వెన్ ఫెయిత్ అండ్ లవ్ ఆర్ టుగెదర్,
1: మీ అభిష్టం నెరవేరుతుంది.
0: యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కనుక ప్రేమ విశ్వాసము రెండు చాలా ముఖ్యము.
0: దేర్ఫోర్ లవ్ అండ్ ఫెయిత్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: మిగిలినవన్నీ కూడా ఏదో మధ్యలో వచ్చేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
0: ఆల్ ద రెస్ట్ అపియర్ ఇన్ బిట్వీన్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ వాటినంతా మనం లెక్క చేయకూడదు.
0: డోంట్ బాదర్ అబౌట్ దెమ్.
1: మీ ప్రేమ, మీ విశ్వాసము ఈ రెండింటిని భద్రంగా పెట్టుకోవాలి.
0: సీ దట్ యు స్ట్రెంగ్తన్, కీప్ దీస్ టూ ఇన్ సేఫ్ కస్టడీ, ది ఫెయిత్ అండ్ లవ్.
1: ఈ ఫెయిత్ ఈ యొక్క లవ్ యొక్క ప్రతిబింబమే.
0: ద ఫెయిత్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లవ్.
1: ఈ లవ్ అనేటువంటిది దైవం యొక్క స్వరూపమే.
0: లవ్ ఈజ్ గాడ్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: భగవాన్ సేస్ లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ట్రూత్ ఇస్ ట్రూత్,
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ఇది ఎప్పటికీ మారదు.
0: ట్రూత్ ఇస్ చేంజ్లెస్.
1: కనుకనే ట్రూత్ ఇస్ గాడ్.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: మనకు దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం భావించరాదు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ సెపరేట్.
1: గాడ్ ఎప్పుడు కూడా ఏకంగా లేడు.
0: గాడ్ ఇస్ నాట్ alone as an entity.
1: Prapanchamanta tane yokka swarupame.
0: God is actually the cosmic form.
1: Kanuka aa ekatvam ayinatundi oka devatvanni manam nirantaram kuda smaristunnam.
0: Therefore let's understand the principle of oneness in the divinity and live.
1: Pillara meer aneka rakamulainatundi grandhalu chadutunnaru.
0: Students, you read many books.
1: కానీ ఎన్ని బుక్స్ చదివినప్పటికీ ఉన్నది అక్షరాలు ఒక్కటే.
0: యు మే రీడ్ ఎనీ నెంబర్ ఆఫ్ బుక్స్, ఆఫ్టర్ ఆల్ లెటర్స్ ఆర్ ఓన్లీ లిమిటెడ్.
1: ఆ లెటర్స్ అన్నింటి ఎందుకు కూడా ఒక్కటేగానే ఉంటుంది.
0: ద లెటర్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ దట్ యు హావ్.
1: 26 అక్షరాల లోపలే పెద్ద పెద్ద బుక్స్ రాస్తున్నారు.
0: జస్ట్ 26 లెటర్స్ ఆర్ ఎనఫ్ అండ్ యు రైట్ వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ అవుట్ ఆఫ్ దట్.
1: లాయర్స్ ఉంటారు చాలా మంది. ఆ లాయర్స్ ఇంతింత పెద్ద పెద్ద బుక్లు అంత పెట్టుకుని చాలా మోసుకొని పోతుంటారు.
0: యు నో ద లాయర్స్ హావింగ్ వెరీ బిగ్ వాల్యూమ్స్, దే క్యారీ దెమ్ విత్ దెమ్.
1: ఇవన్నీ చూసినా కూడా నువ్వు కట్టగలిపటికి తేలే అక్షరాలు ఒకటి.
0: బట్ దే మే బి బిగ్ వాల్యూమ్స్ ఎనీ నంబర్ బట్ లెటర్స్ ఆర్ సేమ్.
1: ఆరోగ్యం గాని,
0: హెల్త్,
1: ఆనందం గాని,
0: బ్లెస్,
1: సంతోషం గాని,
0: హ్యాపీనెస్,
1: సౌఖ్యం గాని,
0: ఆర్ కంఫర్ట్,
1: అన్నింటికి నీ మూలాధారము దైవమే.
0: ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దీస్ ఈజ్ గాడ్ ఓన్లీ.
1: మంచి చెడ్డలకు మా మూలము భగవంతుడే.
0: గుడ్ ఆర్ బ్యాడ్, గాడ్ ఈజ్ ది కాజ్.
1: బ్యాడ్ అనేది లేక జగత్తులో ఎక్కడ కూడా నువ్వు కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్ లైక్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఎక్కడ చూసినా గానీ గుడ్.
0: ఎవ్రీవేర్ రియల్లీ స్పీకింగ్ ఓన్లీ గుడ్ దట్ ఎగ్జిస్ట్.
1: ఆ గుడ్ అనేటువంటి దాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
0: యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ వాట్ గుడ్ ఈజ్.
1: అది బ్యాడ్ అనేటువంటిదిగా మీరు భావిస్తున్నారు.
0: సమ్ టైమ్స్ యూ కన్సిడర్ ఇట్ బ్యాడ్.
1: ఈ బ్యాడ్ అనేటువంటిది డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ జస్ట్ డ్యూ టు ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
1: ఇప్పుడు సాయంకాలము మనం ఎన్నో మంచి పదార్థాలు భుజిస్తాము.
0: దిస్ ఈవినింగ్ యు ఈట్ సో మెనీ ఫ్రూట్స్.
1: తెల్లవారేటప్పటికే అదే మనంగా మారిపోతుంది.
0: ద నెక్స్ట్ మార్నింగ్ ఇట్ విల్ బి ఎక్స్క్రీటా, ద వేస్ట్ మ్యాటర్.
1: ఇది నాడు ఫ్రూట్, టుమారో మనం.
0: టుడే ఈజ్ ద ఫ్రూట్, టుమారో ఈజ్ ద వేస్ట్ మ్యాటర్.
1: కనుకని ఇవి రెండింటి యొక్క సంబంధము, మంచి చెడ్డ యొక్క ఏకత్వము, అందులో ఉన్నటువంటి ఒక దివ్యత్వము.
0: Therefore we should understand it's only difference of time between good and bad.
1: దైవము అన్నింటి యందు కూడా ఉంటున్నాడు.
0: God is present in all.
1: దైవము లేనటువంటి స్థానమే లేదు.
0: There's no place where there's no God.
1: దైవము ఉన్నది అని చెప్పడానికి కానీ లేదు అని చెప్పడానికి కానీ ఎవరికి అధికారమే లేదు.
0: In fact nobody can establish firmly in the ordinary sense the existence of God, or can you ever deny the presence of God?
1: ఉన్నది ఒక్కటే.
0: Only one that exists.
1: అదే దైవము.
0: That's God.
1: దానికి అనేక రూపనామములు కల్పించి
0: we attribute many names and forms.
1: దానివల్ల జగత్తంతా కూడాను తబ్బిబ్బి చేస్తున్నారు.
0: And that leads to the whole of the confusion in this world.
1: ఈ కన్ఫ్యూజన్ కారణము,
0: the reason for this confusion,
1: వ్యక్తి యొక్క సంబంధములే,
0: is just individual relationship.
1: ఈ ఇండివిజువల్ రిలేషన్ ను కొంతవరకు మనం దూరం చేసుకోవాలి.
0: We should distance ourselves from this individual relationship.
1: ఇండివిజువల్ రిలేషన్స్ మనం దూరం చేసుకోవటం కోసమని ఈ విద్యను మనం నేర్చుకున్నాం.
0: We acquire this education and the knowledge to be away from this individual relationship.
1: ఏనాడు ఈ రిలేషన్షిప్ ఏకత్వం అనిపిస్తుందో అలాగే సర్వం కూడా ఏకమైపోతుంది.
0: This relationship appears to be one entity today. Rest of the life you will experience the same.
1: మతములన్నీ వేరు.
0: Religions are different.
1: మార్గం ఒక్కటే.
0: But the path is one.
1: వస్త్ర భేదం వేరు.
0: Cloth is different.
1: వస్తు ఒకటే.
0: But the main cloth is one.
1: జీవ జంతువు వేరు.
0: The beings are many.
1: జీవుండు ఒక్కడే.
0: But the indweller is one.
1: కనుకని జీవుండు ఒక్కడే.
0: Therefore the jiva, the individual soul is one.
1: ఇంత జీవులంతా వచ్చి ఇక్కడ కూర్చున్నారు.
0: We find so many people assembled here.
1: కాదు కాదు.
0: No, no.
1: అన్ని దేహాలు మాత్రమే కాని.
0: Just their bodies.
1: ఈ బాడీస్ లో ఉండేటువంటి అంతా కూడాను ఒక్కటే ఒక దేవుడు.
0: But there's only one God among all of you. There are so many here.
1: కనుక ఎవరిని చూసినా కూడాను దైవం గానే మనం భావించుకోవాలి.
0: You may meet anyone, consider him as divine.
1: ఎవరిని నీవు ప్రేమించినప్పటికీ వారు దైవ స్వరూపుడిగానే భావించాలి.
0: You may love anybody, consider that he is divine.
1: కనుక ఈ దేహ భ్రాంతులు,
0: body attachment,
1: ఈ మనసు యొక్క భావములు,
0: the feelings,
1: వేరు వేరు చేసుకుంటున్నారు.
0: We just diversify them.
1: దాని వల్లనే ఈ కష్టములకు మార్గాలు సంభవిస్తున్నాయి.
0: That's the reason why we face difficulties.
1: ఈ డిఫికల్టీస్ అంతా కూడా కారణం మనమే.
0: We are responsible for all these difficulties.
1: మంచి చెడ్డ రెండు కూడా మన మనసు నుండే పుట్టుచున్నవి.
0: The good and bad are born in our mind.
1: మనసు ఒకటే.
0: Mind is one.
1: మైండ్ ఒకటే అయినప్పటికీ అనేక రకములైనటువంటి ఒక ఆటలు ఆడిస్తుంది.
0: The mind being one, it is responsible for all the play.
1: కనుక మీరు ఎన్ని చదువులు చదివినప్పటికీ, ఎంత డిగ్రీలు పొందినప్పటికీ, మీరు మొట్టమొదట ఆత్మతత్వం ఒక్కరిగానే తీసుకోండి.
0: With all the education that you acquired and the high degrees that you earned, understand the principle of Atma or the Self.
1: కనుక ఆత్మ ఏకత్వము,
0: the unity of the Self,
1: అద్వితీయం బ్రహ్మ,
0: it is non-dual, one without the second.
1: ఏకం తత్వ ప్రభావదావదంతి,
0: the truth is one, the scholars may speak in different ways.
1: కనుక ఈ సత్యాన్ని మీరు తప్ప హృదయంలో బద్ధం చేసుకోవాలి.
0: Install this principle of truth in your heart.
1: నీకెవరైనా ద్వేషుడు ఉన్నాడని భావించుకోవచ్చు.
0: You may consider that some people whom you hate.
1: కాదు కాదు.
0: No.
1: వాడి పైన ఉన్నటువంటి ప్రేమతత్వం కూట ఆత్మతత్వం ఒక్కరిగానే తీసుకోండి.
0: With all the education that you acquired and the high degrees that you earned, understand the principle of Atma or the Self.

0: కాదు.
1: నో,
0: వాడిని పైన ఉన్నటువంటి ప్రేమతత్వము నీలో మార్పే కానీ అతనిలో ఏమాత్రం మార్పు లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది అదర్ పర్సన్ హూమ్ సో యు మీట్, బట్ దేర్ ఇస్ చేంజ్ ఇన్ యూ బేసికలీ.
0: ప్రపంచంలో ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: Therefore, in this world, all things center around these three: reaction, reflection, resound.
0: కానీ రియాలిటీ ఒకటే.
1: But the reality is one.
0: ఈ విధంగా మనం భావించుకుంటే ఎంతటి ఆనందమైన అనుకుంటాం.
1: If you understand this, you will experience bliss to any extent.
0: మీరు అనుకుంటారు,
1: you may think so,
0: స్వామి ఎప్పుడు ఆనందంగానే నవ్వుతూ ఉంటాడే.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఇన్ ఎ బ్లిస్ఫుల్ స్టేట్, స్మైలింగ్ అండ్ స్మైలింగ్.
0: నాకెప్పుడు కూడా స్మైలింగ్.
1: భగవాన్ ఆల్వేస్ స్మైల్స్, ఆల్వేస్ స్మైల్.
0: కారణం,
1: వై?
0: అందరూ ఒకటి.
1: బికాస్ ఆల్ ఆర్ వన్.
0: మీ అందరి ఆనందమే నా ఆహారం.
1: యువర్ హ్యాపీనెస్, యువర్ బ్లిస్ ఇస్ ద ఫుడ్ ఆఫ్ భగవాన్, ఆహార.
0: కనుక మీరు అట్టి ఆనందాన్ని మీరు సాధించండి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు అటైన్ దట్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: మొన్న పిల్లలు ఏదో డ్రామా రాసి ఆడారు.
1: అదే స్టూడెంట్ స్టేజ్ డ్రామా.
0: కానీ దాన్ని చూసి నాకు ఎంతో ఆనందమైంది.
1: భగవాన్ వాజ్ వెరీ హ్యాపీ వాచింగ్ దట్.
0: అందరి ఎందు వచ్చినటువంటిది ఏకత్వం ఒక్కటే.
1: ద సేమ్ ఫీలింగ్, సేమ్ థాట్ ప్రివైల్డ్ ఆల్ అమంగ్ ఆల్ ఆఫ్ యూ.
0: ఐ, వి అంటున్నాం.
1: వి యూజ్ దీస్ టూ వర్డ్స్, ఐ అండ్ వి.
0: వి ఎక్కడి నుంచి వచ్చింది?
1: We, where from you get this?
0: I nunchine vachindi.
1: It is derived out of I only.
0: I lekapothe we ledu.
1: When there is no I, there is no question of we.
0: Kalukane I anedi okate okati.
1: Therefore this I is the only one.
0: Okate okati stambham.
1: Just one pillar.
0: Danni madhyalo addu kottesetappudike,
1: when you cross it, cut it,
0: ade cross ayindi.
1: That is the cross.
0: కానీ క్రాస్ అనగా ఏమిటి? ఏకత్వాన్ని తుండు చేసినప్పుడే క్రాస్ అవుతా ఉంది.
1: ద క్రాస్ మీనింగ్ యూ డివైడ్ దట్ వన్ ఇంటూ టూ.
0: కాబట్టి ఒక్కటిగానే మనం పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ రిమైన్ యాజ్ వన్ యూనిటీ ఇన్ ఇట్.
0: ఒక కుక్కకు 10 పిల్లలు పుట్టాయి.
1: బట్ ద డాగ్ మే గివ్ బర్త్ టు 4 పప్పీస్.
0: కానీ ఆ 10 పిల్లలు కూడా సమానంగా పెంచుతుంది.
1: బట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద 4, నర్చర్ ఈక్వలీ.
0: ఎందుకంటే అన్ని నా బిడ్డలే.
1: బికాస్ ఇట్ నోస్ దట్ దే ఆర్ హిస్.
0: ఆ విధంగా మీరు భావించుకుని వీరందరూ నా సోదర సోదరి మండలే.
1: విత్ దట్ ఫీలింగ్ కన్సిడర్ ఎవ్రీబడి యాజ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
1: బ్రదర్స్ అండ్ సిస్టర్.
0: కానీ మరొకటి రెండవ రేడి ఎక్కడ లేదు.
1: దేర్స్ నథింగ్ బియాండ్ దిస్.
0: ఈ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడాను రెండు కాదు.
1: బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ నాట్ టూ.
0: రెండు చేరి మరి ఒకటే.
1: బోత్ ఆర్ వన్ ఓన్లీ.
0: కానీ ఒకటే. అన్ని రకములుగా యోచన చేస్తే, విచారం చేస్తే ఉన్నది జగత్తులో ఒక్కటే ఒకటి.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్, ఇన్వెస్టిగేట్, ఎక్స్ప్లోర్ క్లియర్లీ, యూ ఫైండ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ వన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక ప్రపంచంలో అనేకంగా ఉంటున్నాయని మీరు భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ ఇస్ మల్టిప్లిసిటీ, ప్లూరాలిటీ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ అనేకంగా లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డ్యుయాలిటీ.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: ఆ ఏకత్వాన్ని మనం హృదయం లోపల దృఢం చేసుకుంటే,
1: వెన్ వన్స్ వీ ఎస్టాబ్లిష్ ఫర్మ్లీ దట్ యూనిటీ,
0: అన్నింటి అందు కూడా అది ఏకమవుతుంది.
1: వీ ఫైండ్ దిస్ వన్నెస్ ఇన్ ఎవ్రీవన్.
0: నీవు,
1: యూ
0: ఒక అమ్మాయిని ప్రేమించావనుకోండి.
1: యూ లవ్ ఎ గర్ల్ ఫర్ ఇన్స్టెన్స్.
0: కానీ ఆ అమ్మాయి ఎవరు?
1: హూ ఇస్ షీ?
0: నీవే.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ రిప్రజెంట్స్ యువర్ సెల్ఫ్ ఓన్లీ.
0: నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే.
1: ఇట్ అమౌంట్స్ టు లవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: అది అమ్మాయి వేరు కాదు.
1: షీఈ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఆ అమ్మాయి వేరుగా భావించుకున్నంత వరకును భార్యగా అంటావు. కానీ ఏకంగా భావించుకున్నప్పుడు నేనే.
1: వెన్ వన్స్ యూ కన్సిడర్ దట్ హర్ సెపరేట్, యూ మే ఫీల్ దట్ షీఈ్ యువర్ వైఫ్, బట్ యాక్చువల్లీ స్పీకింగ్ షీ అండ్ యూ ఆర్ వన్.
0: ఒకటే,
1: ఓన్లీ వన్.
0: కానీ ఈ ఏకత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోండి.
1: రికగ్నైజ్ దిస్ బేసిక్ యూనిటీ.
0: ఈ ప్రపంచంలో ఇన్ని జీవులు పుట్టడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫార్ సో మెనీ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్?
0: కానీ అన్నింటి అందు కూడా ఏకత్వం ఉంది.
1: దేర్ ఇస్ యూనిటీ, వన్నెస్ ఇన్ ఆల్.
0: అన్ని కూడా అనేకంగా మారిపోతున్నాయి.
1: బట్ వీ ఫైండ్ వెరైటీ, ప్లూరాలిటీ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరందరూ ఆదర్శ ప్రాయుడిగా కావాలి.
1: యు బి ఐడియల్స్.
0: మీరు ఐడియల్ గా ఉండినప్పుడే ఇతరులు కూడా ఐడియల్ గా ఉంటారు.
1: వెన్ వన్స్ యు ఆర్ ఐడియల్, ద రెస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ ఫాలో యువర్ ఎగ్జాంపుల్.
0: కనుక వారు వీరు అనేటువంటి భేదము అనేటువంటిది పెట్టుకోకండి.
1: డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ లైక్ ఐ, మైన్ అండ్ థైన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీవన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీవన్.
0: ఇది మీరు గుర్తు తెచ్చుకోవాలి.
1: దిస్ యూ హ్యావ్ టు రిమైండ్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే మీరు విద్యార్థులు అవుతారు.
1: దెన్ ఓన్లీ విల్ బి ట్రూ స్టూడెంట్స్.
0: లేకపోతే కేవలం ఏదో చదువుకున్నటువంటి వాడు అనుకోవచ్చు.
1: Or else you can call yourself only literates.
0: కానీ ఈ చదువుకున్న వాడు వల్ల వచ్చేకి చదువు అందరూ ఒకటే అనేటువంటి వాడి వచ్చేకి ఎంతో భేదం ఉన్నది.
1: There's lot of divide, gulf of difference between an educated person and a literate.
0: కాబట్టి ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే ఏమి? ఒక్కడే.
1: Who's an educated person? The one who knows this one unity.
0: Education.
1: Education.
0: ఎడ్యుకేషన్ ఏమిటి?
1: వాట్ ఇస్ ఎడ్యుకేషన్?
0: చదువు.
1: ఇస్ ఓన్లీ నాలెడ్జ్ దట్ యు అక్వైర్.
0: కానీ విద్య అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ ఎడ్యుకేషన్? విద్య.
0: విద్య అనగా ఏకత్వాన్ని చూపించేటువంటిది.
1: విద్య ఆర్ ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ దిస్ వన్నెస్.
0: దీన్ని వెలుతురు గావించేటువంటిది.
1: ఇస్ ద వన్ దట్ షెడ్స్ లైట్.
0: ఇదే లైట్.
1: దిస్ ఇస్ ద లైట్.
0: ఆ విద్య అనేటువంటి లైట్ ని మనం పోగొట్టుకుంటే మనం ఏమాత్రం కూడా చీకట్లో ఉండలేము.
1: When once we lose this light of education, you cannot any longer live in darkness.
0: Karaka prema swarupulara,
1: embodiments of love.
0: Mee andunnatundi premanu,
1: the love within you,
0: premanu bhagavantudu paina pinchukondi,
1: direct it towards God.
0: Edo prapanchamlo unnatundi vaari paina marchukunte ee saasariki maarutuntadi.
1: If you allow your love flow towards the worldly possessions and acquisitions, it goes on changing from time to time.
0: Only ఒకటే ఒకటి ప్రేమ.
1: In fact, love is only one.
0: ఏకం సత్వి ప్రాబహుదా వదంతి.
1: That love is one. The truth is one.
0: కనుక అట్టి ఆనందాన్ని మీరు పెట్టుకుని,
1: treasure such love.
0: అసలు మనము ఇంకొకటి ఎవరిని చూసినప్పటికీ వారందరూ నా బ్రదర్సే.
1: You may meet any number of people, consider them all as your brothers.
0: కాబట్టి brothers and sisters.
1: Consider everyone as brothers and sisters.
0: ఒకరు చెప్పారు పబ్లిక్ మీటింగ్ లోపల.
1: Once said in a public meeting,
0: brothers and sisters between one, ఒకరు మాత్రమే కాదు.
1: He said brothers and sisters excepting one.
0: ఎవరంటే వారు నా భార్య.
1: He said who is excepting one? My wife, however.
0: ఆమె మాత్రం పెద్దలు కాదా?
1: Is she not a sister or brother for that matter?
0: ఆమె మాత్రం చెల్లెలు కాదా?
1: Is she not a sister?
0: ఆమె మాత్రం మీ అక్క కాదా?
1: ఇస్ షీ నాట్ యువర్ ఎల్డర్ సిస్టర్?
0: తాళి కట్టడం చేతనే భార్య అయిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది సీక్రెట్ నాట్ దట్ యు టైడ్ ఆన్ హర్ నెక్, షీ హస్ బికమ్ యువర్ వైఫ్.
0: తాడు తీసేస్తే ఎవరు లేదు.
1: దెన్ వన్స్ విదౌట్ ఇట్ నో వన్ బిలాంగ్స్ టు ఎనీ వన్.
0: కాబట్టి అందరూ ఒక్కటే.
1: దేర్ ఫార్ ఆల్ ఆర్ వన్.
0: కనుక మీరు ఏ భావం కూడా భేదములు పెట్టుకోలేకుండా,
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్,
0: ఏకత్వంగా బ్రతకండి.
1: Be one.
0: ఏదో కొంచెం చిక్కింది దాంట్లో ముగ్గురు పంచుకోండి.
1: At all the little you may have, but share it with others.
0: ద్రౌపది విలువిద్య లోపల జయించారు పాండవులు.
1: The Pandavas could have Draupadi having won over that particular archery.
0: కానీ ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మ మేము ఒక ఫలం తెచ్చామన్నారు.
1: By the time they all returned home, they said, Mother, we brought with us a fruit.
0: Kunti Devi evvanni chudaledu.
1: Kunti Devi has not looked at anybody.
0: Naina, aa palamnu 5 mandi samananga panchukondi annindi.
1: Kunti Devi mother said, distribute among yourselves, all the 5 of you, this fruit.
0: Chusara oka palamu.
1: Just one fruit.
0: 5 mandi panchukunnaru.
1: All the 5 got distributed among themselves.
0: Kosamane Krishnudu kudanu public lopala cheppadu.
1: That's what Krishna declared in public.
0: పతుల పలమాటలకు ఏదైనా చెప్పంగా పోవు.
1: షీ నెవర్ డిసోబే, షీ నెవర్ స్పీక్ ఎ వర్డ్ అగెన్స్ట్.
0: వారి ఆజ్ఞలు వేరేగా నీరు తీరదు.
1: అండ్ షీ నెవర్ సే ఐ హావ్ నో టైమ్ టు ఫాలో యూ టు డూ యువర్ వర్క్.
0: కనుక వారిలో తానున్నది, తనలో వారున్నారు.
1: షీ కుడ్ రికగ్నైజ్ హర్ సెల్ఫ్ ఇన్ దెమ్ అండ్ షీ కుడ్ సీ హర్ హస్బెండ్స్ విత్ ఇన్ హర్ సెల్ఫ్.
0: కనుక ఆరుగురు కూడాను పంచుకున్నారు.
1: Therefore, all of them could have equal share.
0: ఒక్కొక్కరు ఒక్కొక్కరు
1: each one of them
0: ఒక్కొక్కరు నియమాన్ని పెట్టుకున్నారు.
1: Followed a particular discipline.
0: ఆ డిసిప్లిన్ పెట్టుకోవడం చేతనే కొత్త వరకు వారి జీవితాలు జరుగుతూ వచ్చింది.
1: Because of this discipline, they could carry on the rest of their life.
0: జీవితము శాశ్వతంగా ఉండాలనుకున్నప్పుడు మనం ఏకత్వాన్ని భావించాలి.
1: If you want the life to be eternal, understand this oneness.
0: ఒక్కడిగానే ఉండినప్పుడు ఏ వేదము రాదు, ఏ క్రోధము రాదు, ఏ తప్పులు జరగవు.
1: When it's all one only, there's no chance or scope for rivalry, enmity, diversity or duality.
0: నాకు అన్ని చక్కగానే ఉన్నాయి.
1: The body of Bhagavan is perfect.
0: నాకు బాడీ కాదు, అన్ని
1: all parts, all the limbs of his body are perfect.
0: నా మైండ్ అటు ఇటు ఎప్పుడు పోదు. నా మైండ్ అటు ఇటు ఎప్పుడు పోదు.
1: ద మైండ్ నెవర్ గెట్స్ డైవర్టెడ్ ఎనీ మూమెంట్.
0: బాడీ అనేక రకములుగా మారుతుంటది.
1: ద బాడీ మే గెట్ చేంజింగ్ టైమ్ టు టైమ్.
0: కానీ నేను ఎప్పుడు ఒకటిగానే ఉంటాను.
1: బట్ భగవాన్ రిమైన్స్ ఆల్ ద సేమ్, ఓన్లీ వన్ యూనిఫామ్.
0: స్వామి, మీరెప్పుడు నవ్వుతూనే ఉంటారే, మీకు దుఃఖం లేదా అంటారు.
1: They say, Swami, you always smile. Don't you feel any sadness at any point?
0: Sadness anitvedi naake puru daggare raledu.
1: Sadness will never be anywhere near Bhagavan any time.
0: Eppudu edi jaragavanno adi jarugey jarugutundi.
1: What is destined to happen will happen.
0: Nee ooriki sadness pettunte vachinda?
1: Near sadness won't prevent anything happening.
0: ఇది మరింత sadness ఇస్తుంది.
1: That will make you much more sad.
0: Because sadness తగ్గలే చేరుకుంటుంది.
1: Therefore, don't allow sadness to be anywhere near you.
0: కనుక sadness మాత్రము మనసులో ప్రవేశిస్తే అది బయటపోదు.
1: When one sadness gets into your mind, it will never get out.
0: కనుక మీరు ఏమాత్రం కూడాను sadness కు చోటు ఇవ్వకూడదు.
1: Therefore, never give any scope for sadness to get in.
0: Examination vastunayi, ayyo etta rastano emo, etta rastano emo ani meeru kontha varaku baadhapadutuntaru.
1: With the approach of examination, many of you start worrying how I am going to write, how I am going to face the examinations.
0: Ivante emti ivanta telisinave raaseki bhayam enduku?
1: After all, what is an examination? To write what you know, why should you worry yourself?
0: తప్పుగా రాస్తాము.
1: యు ఆర్ షూర్ టు రైట్ వెల్.
0: భయమే పడకూడదు.
1: యు డోంట్ నీడ్ టు ఫియర్.
0: తుపాకి పట్టుకుని ఎవరైనా వచ్చారా నిన్ను కాల్చడానికి? కాల్చని.
1: ఎన్ ఎనీవన్ కమ్స్ విత్ ఎ గన్ అండ్ ఫైర్ యు, కమ్ అండ్ డూ ఇట్.
0: కానీ బాడీని కాల్చగలరా? అని మైండ్ ని కాల్చగలరా?
1: దే మే ఫైర్ యువర్ బాడీ బట్ నాట్ యువర్ మైండ్.
0: కాబట్టి మైండ్ ని కాల్చగలరా కానీ బుద్ధిని కాల్చగలరా?
1: దే మే బి సక్సెస్ఫుల్ ఇన్ కిల్లింగ్ యువర్ మైండ్ బట్ హౌ అబౌట్ ది ఇంటెలెక్ట్, బుద్ధి?
0: కానీ బుద్ధిని కాల్చగలరు కానీ ఆత్మను దగ్గరికి కూడా పోవడానికి వీలు లేదు.
1: దే మే కిల్ ద బుద్ధి ఇస్ ఇంటెలెక్ట్ బట్ దే కెన్ నాట్ అప్రోచ్ ద సెల్ఫ్ ఆత్మ ఎనీవే.
0: ఆత్మ ఎంత దూరం ఉంది?
1: ఆత్మ హౌ ఫార్ ఇట్ ఈస్?
0: ఆకాశం అత్యంత దూరంగా ఉంటుంది చేత.
1: బికాస్ ఆఫ్ ద స్పేస్ విచ్ ఇస్ ఎట్ ఎ డిస్టెన్స్.
0: దానికి ఇంత దూరము అని ఎవరు చెప్పలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ద డిస్టెన్స్.
0: కనుకని దాన్ని స్కై ఈజ్ బ్లూ అన్నారు.
1: Therefore we say sky is blue.
0: సముద్రం ఎంత లోతుగా ఉంది?
1: The ocean is of fathomless depth.
0: కనుకని దాన్ని ఎవరు చెప్పలేరు కనుకని అది కూడా ఓషన్ ఈజ్ బ్లూ అన్నారు.
1: No one can say estimates the depth of the ocean, they say it is blue.
0: ఎత్తు పొడవు లోతు చెప్పలేరు కనుకని ఎవరు అందరూ సమానంగా ఏకత్వంగా తీస్తూ వచ్చారు.
1: Therefore the width, the length and the height and the depth cannot be said. Therefore they say blue.
0: కనుకనే భగవంతుని కూడాను అతని హైట్ అతని లోను ఎవరు చూడగలరు?
1: The depth of the feeling of the divine, the heights of the divinity, no one can estimate.
0: కనుకనే భగవంతుని బ్లూ అని పిలిపించారు.
1: So we say God is blue.
0: కనుక అతనికి బ్లూ కలర్ కాదు.
1: ఇన్ఫాక్ట్ ఈస్ నాట్ బ్లూ ఇన్ హిస్ కాంప్లెక్షన్.
0: కలర్గానే పుట్టినారంటే అతని కొండపోయే ఎగ్జిబిషన్ పెట్టింది.
1: In fact, if God has blue complexion, we'll keep him in an exhibition.
0: Kanuka adi vichitram.
1: It is very mysterious.
0: Kanuka atvanti daivatvanni evvaru kudano etti maarpudu kudano teyaledu.
1: We can never bring any change in the divinity.
0: Meer change kavachu.
1: You may change.
0: Kani mee yokka atma eppatikeni change kaadu.
1: But the self within you, the Atma, will never change.
0: Nirgunam, Niranjanam, Sanatanam, Niketanam, Nitya Suddha Buddha Mukti Nirmala Swarupinam.
1: It is pure, unsullied, unpolluted. It is stable, immortal, eternal.
0: Kanukane, Buddhigrahya Matindriyam.
1: And it transcends the intellect.
0: Ituvantidani, Miru. మార్చడానికి ప్రయత్నం చేయకండి.
1: యు కెన్ నెవర్ అటెంప్ట్ టు చేంజ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మా.
0: గుడ్ బాయ్స్ అనేటువంటి పేరు తెచ్చుకోండి.
1: గెట్ ఎ నేమ్ దట్ యు ఆర్ గుడ్ బాయ్స్.
0: తల్లిదండ్రులకు కీర్తిందేవండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
0: మీ సమాజములకు మంచి పేరు తేవండి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ సొసైటీ.
0: సొసైటీ బాగుపడాలంటే పిల్లల నుంచినే బాగుపడాలి.
1: ద సొసైటీ కెన్ ప్రాస్పర్ ప్రోగ్రెస్ ఓన్లీ బై ద వర్క్ ఆఫ్ స్టూడెంట్స్.
0: ఈనాడు మన స్టూడెంట్స్,
1: టుడే అవర్ స్టూడెంట్స్
0: ఎక్కడ పోయినప్పటికీ ఎంతో మంచివారు మంచివారు మంచివారు అని వింటున్నాను.
1: భగవాన్ హ్యాస్ కమ్ టు నో దట్ అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే ఆర్ all over the world, they get a good name. All people say they work well, perfectly.
0: Aa perni ee vintukoli.
1: See that you maintain the good name you have.
0: Adu okkati tetchukunte naaku antagante aasame ledu.
1: Bhagavan doesn't expect anything more other than this.
0: Meeku edi kavalsane nenu isthanu.
1: Bhagavan is prepared to give you whatever you want.
0: Nannu nene ichukunnanu.
1: Bhagavan has given himself to you.
0: Meerandaru aanandanga undandi.
1: Let all of you be happy.
0: Evariki evaru kudanu puttadakandi.
1: Never fight with each other any time.
0: Okariki okaru tittukokandi.
1: Never accuse or criticize each other.
0: అందరు కూడా తమ్ముడు అన్నారు తమ్ముడు అన్నారు.
1: ఆల్ ఆఫ్ యూ బిహేవ్ మింగిల్ యాజ్ బ్రదర్స్.
0: అది చదువు యొక్క సమత్వం.
1: దేర్ లైస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఆ యొక్క సమత్వం ఉండినప్పుడే అది నిజమైన చదువు.
1: దట్ ఈక్వానిమిటీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి.
1: ఆఫ్టర్ ఆల్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ దట్ ఎట్ ఆల్ హైయర్ లెవెల్స్ we are going to die, what for is that?
0: Enta chaduvu chaduvi eniti unnanu eenuni gudamma maaradu.
1: A mean person with all the acquisition of the very high knowledge has never changed his meanness.
0: Kanuka meerandaru kodanu good boys gane undala.
1: Therefore all of you should continue to be good boys.
0: Mee talidandruku motta motta santosha pettandi.
1: Make your parents happy to begin with.
0: మొట్టమొదటి మీ తల్లిదండ్రులకు కని పెంచి ఇన్ని విధాలా పోషించినటువంటి తల్లిదండ్రులకే మీరు ఆనందం పెట్టేసినటువంటి వారు. నాకేం ఆనందం ఇవ్వగలరు?
1: If you cannot make your parents happy, those who are responsible for your life, those who have taken care of you this far, so long, if you cannot make them happy, how do you think that you will make Bhagavan happy?
0: కనుక మీరందరూ ఇంట్లో తల్లిదండ్రులతో చేరి ఆనందంగా ఉండినప్పుడు నాకు ఆనందమే.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఇఫ్ యూ ప్లీజ్ దెమ్ అండ్ ఇఫ్ యూ సర్వ్ దెమ్.
0: కానీ పలానా స్కూల్లో చదివినటువంటి పిల్లలు అనేటువంటి పేరు వచ్చినప్పుడు ఆ స్కూల్కు మంచి పేరు మీకు మంచి పేరు.
1: దెన్ పీపుల్ బిగిన్ టు సే ద స్టూడెంట్స్ ఆఫ్ సచ్చసా యూనివర్సిటీ దే ఆర్ లైక్ దిస్. Naturally, the university will have all the prestige, will have a good name. Thereby, you will also get a good name.
0: Delhi lo poi meer vicharinchandi.
1: You go and inquire there in Delhi.
0: Delhi government anta kudanu ikkada chusina gadi motta motta satsai school satsai college.
1: There the government there in Delhi thinks of satsai university students in every field, in every part of administration.
0: Yeku school college kudanu ivvaledanta pirudu par college ku vachindi.
1: Our university has earned highest title, the highest name, and no other university in this country enjoys such a prestige.
0: College start chesi inno samasyalu ainappudiki vaariki ye maatram kudanu jawabu ivvaledu.
1: Though the university started long back, it continued its standard. It continued its pristine glory.
0: Maa college rendava samvatsarame.
1: Our university on the very second year of its inception.
0: Naaku prakana untundi translation chestunnadu bhagavantam.
1: Bhagavan was giving the discourse. And his discourse was translated by Dr. Bhagavantam in those days.
0: I was a scientist.
1: Bhagavantam is a renowned scientist.
0: Appudu ayana lopa cheptunnadu, this is impossible.
1: And Bhagavantam silently said, this is impossible.
0: Nenu gatti cheppanu, it is possible.
1: Bhagavan said loudly, emphatically, possible.
0: Rendo samacharamu.
1: The second year.
0: Committee vachindi.
1: The expert committee visited.
0: Andar chusaru.
1: All have gone through.
0: This is the first college.
1: And declared it as the best and the first institution.
0: Kabatti, deeniki university ni peru pettindi.
1: And then it is given the status of a university.
2: You are listening to excerpts from the Divine Discourse delivered by the Divine Chancellor on the 22nd of November 2007 in Prashanthi Nilayam. Bhagwan Baba explained that the society can be transformed only through the steady efforts of students who are the future leaders. Thank you and Sai Ram.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

0: Anna, this act of Lord Shiva consuming poison makes me remember a similar episode where Swami himself consumed poison, a story we once heard directly in one of his discourses.
1: Let us now listen to this sacred episode as revealed in his divine voice.
2: Ini ప్రశాంతిని అయిన తర్వాత ఇటువైపున రూమ్ లో వచ్చి నేను భుజించాను. నేను భుజించే సమయంలో అంతా కూడాను గృహం అక్కడికి వచ్చేటువంటిది కూర్చునేది. స్వామి ఇంకా కొంచెం తినండి తినండి, బక్కబడిపోతున్నారు మీరు అని చాలా వర్ణించేది. నేను ఎవరితోనైనా యుద్ధం చేయాలన్నా, నేను ఫ్యాట్ కావాలన్నా చీచి అది నాకు వద్దు, ఇష్టం లేదు అనేది. ఒక దినము ఒక ఇంటికి నన్ను ఆహ్వానం చేశారు. ఆ ఇన్వైట్ చేసినటువంటి వాళ్ళు దేనికోసం చేశారు, నాకు విషం పెట్టి చంపాలా అని. దినదినానికి పెరిగిపోతుండేది మహత్తరం. ఈ ప్రశాంతి నిలయం లోపల, ఈ యొక్క చిన్న గ్రామం లోపల ఇంత పెద్ద మందిరాలు ఎక్కడ కడతారు? ఎన్నెన్నో లౌకికమైనటువంటి వ్యూహాలంతా వేసుకుంటూ వచ్చారు. అప్పుడు నాకు వడలంటే చాలా ఇష్టం, అల్చంద వడలు చాలా ఇష్టం. అల్చంద వడలు చేసి ఆ వడ లోపల పాయసం కలిపి నాకు పెట్టారు. నేను పోయే సమయంలోనే చెప్పాను, గృహమమ్మాయితో చెప్పాను, ఈశ్వరమ్మతో చెప్పాను. చెప్పి నువ్వేమి భయపడవద్దు, నేను సుబ్బమ్మ కూడా చెప్పాను, చూసుకుంటారు, నువ్వేమి భయపడవద్దు అన్నాను. సరే అక్కడి నుంచి వచ్చేటప్పటికి నురుగు రావటము, బాడీ అంతా బ్లూ కావటము ఇదంతా జరిగింది. నేను చెప్పాను ఈశ్వరమ్మకు, నువ్వు చేయి త్రిప్పు అన్నాను. ఆమె ఏదో చేయి త్రిప్పమనింది అన్నాడు, ఇట్లా తిప్పింది ఆయమ. తిప్పేటప్పటికి విభూతి వచ్చేసేసింది ఆయన. చాలా భయపడిపోయింది, ఏమిటిది, స్వామి తిప్పితే వస్తున్నది కానీ నేను తిప్పితే రావటం ఏమిటి. కొద్దిసేపు ఆమెకు ఆ పవర్ ఇచ్చాము, దాన్ని నీళ్లలో వేసి నాకు త్రాపింది.
3: తక్షణమే When God Himself walks among men, even venom turns into vehicle for miracles. Bhagwan revealed once again that he is the very source of life and healing.
1: I can't even imagine what would have happened. His whole body turned blue. Did Swami not know the food was poisoned?
0: Swami knows everything. Nothing escapes his vision. This too was his divine leela, a lesson for the world. Swami knows you, me, and every devotee. Even before we stand before Him, Swami knows our past, present, and even future and protects us.
3: The Lord knows everything. Vedaham samatitani vartamanani cha Arjuna, bhavishyani cha bhutani mamtu vedana kaschana. At the same time, He does as His devotee prays, blindly. This brings to mind a remarkable incident in the life of Tirumanisai Alvar. This story tells us how unwavering devotion and righteousness can move even the Lord to act, and how humility and respect must guide all rulers and people. Let us now journey to Kanchipuram, where miracles unfolded through the devotion of Kanikannan and the wisdom of Tirumanisai Alvar.

0: ఆళ్వారే, కనికన్నా, ఐ హావ్ రాంగ్డ్ యూ బోత్. మై అరగన్స్ బ్లైండెడ్ మీ అండ్ మై ప్రైడ్ హ్యాస్ లెడ్ ఆర్ సిటీ టు డిజాస్టర్. ప్లీజ్ ప్లీజ్ ఫర్ గివ్ మై ఫూలిష్నెస్ అండ్ రిటర్న్ టు కాంచీపురం. వితౌట్ యూ అండ్ ద లార్డ్ ఆర్ ల్యాండ్ ఇస్ లైఫ్లెస్.
1: ఓ కింగ్, యూ డిడ్ నాట్ రాంగ్ జస్ట్ మీ. You insulted the devotion of my disciple. If you truly seek forgiveness, seek it from him first.
0: Kanikanna, forgive me. Your devotion is pure. I failed to see your loyalty and devotion for your guru. Please return to our city and save our people.
2: Your Majesty, humility is a greater crown than the one that rests on your head. Since you have come with a repentant heart, I forgive you. Let us return together.
1: O Yathotkari Perumal, straighten your serpent couch of Adisesha and come with us. With your divine grace, let us return to the city. Only your return can restore its joy and fortune. Come, my Lord, let us go back.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings. Tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the Erode district, state of Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, Ms. Satyapriya Darshini, district bhajan coordinator for Erode, will be addressing the August gathering, followed by a devotional music program titled Anantarupam Ekatattvam by the Mahilas and Balvikas girls. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, Sri R. Vijay Balaji, the district cultural coordinator for Erode, will be addressing the August gathering, followed by a dance drama presentation titled End of Aruppadai Veedu, Love All, Serve All by the Balvikas children. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశీస్సులతో తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా నుండి వచ్చిన భక్తుల రెండు రోజుల పర్తియాత్రలో రేపటి రెండవ రోజున సాయి కుల్వంత్ సభామండపంలో ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 ఈరోడ్ జిల్లా భజన్ కోఆర్డినేటర్ సత్యప్రియదర్శన్ గారు ప్రసంగిస్తారు. తదుపరి మహిళా భక్తులు మరియు బాల వికాస్ విద్యార్థినులు అనంతరూపం ఏకతత్వం పేరిట భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:20 ఈరోడ్ జిల్లా కల్చరల్ కోఆర్డినేటర్ శ్రీ ఆర్ విజయ్ బాలాజీ గారు ప్రసంగిస్తారు. తదుపరి బాలవికాస్ చిన్నారులు ఎండ్ ఆఫ్ ఆరు పడే వీడు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ పేరిట నృత్య రూపకాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
2: And you put a question mark on your face and he says that all the years that I lived before coming to Swami, I was only existing. From the time I knew Swami, that is when I started truly living. That is my birth. So from that day, I am only 24 years old. So that way, I feel just like Brahmins traditionally used to be called Dvija. They are twice born because once they are born at the time of their physical birth and the second birth is when they are invested with the sacred thread. And the sacred thread connotes the journey of their individual self towards the divine. It connotes the binding of their soul with the divine. I feel this is also so true for every Sai devotee, for every person for that matter. When the love for the divine originates in your heart, when you start living that life of feeling for the divine, longing to connect with the divine, I think that is when another birth happens. And in that way, I think all of us are twice born. I think birthdays and these auspicious occasions are moments in life which propel you towards making those changes in your life. And I think that's what the devotee is saying. I seek your blessings for the birth of bhakti and jnana in my heart. And Swami is saying, yes, it's a noble idea. Good.
3: Yeah, just taking your thought forward. When we talk about Swami, his beautiful form, this form is something which he says it's a crystallization of the whole divine energy. The whole divine energy of the universe, the one which was there, is crystallized in his form. It's called the Nada Swarupa. Swami says that Vedas are the breath of God, and the basic essence of all Veda is Omkaram, and Omkaram is something which actually creates, sustains and dissolves the whole universe. And then when we say Swami is God for us, His breath is

0: Village. మరి నిద్ర పోయడుదాకా పొట్టకై హద్దును పద్దులే ప్రేమందగా చేయుచు జీవితం మీరిద్దర ధరబోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖం పొందితురు ప్రీతిగా యోచన చేయు మానవ.
1: Oh man, right from that moment you get up from bed until you go back to your bed and rest, you spend all your lifetime to eke out your living and to acquire all forms of knowledge, forgetting God. Just think for yourself, what kind of happiness, what kind of joy you have enjoyed all through.
0: ఇది భౌతికమైన జీవితమునకు ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు ప్రజలు.
1: People consider it as main objective, the acquisition of secular knowledge for this world.
0: కానీ ఆధ్యాత్మిక రంగమునందు ప్రవేశించిన ఇది పరమ విరుద్ధంగా కూడా కనిపిస్తుంది.
1: But from the spiritual parlance, it seems to be quite contradictory.
0: కృష్ణుడు ప్రతి మానవుని మానవునిగా భావించలేదు.
1: Krishna has not considered every human being as a simple human being.
0: మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః. మీరు సనాతనులైనటువంటి యొక్క జీవుడు, నా అంశము మీరు, ప్రత్యేకం కాదు, నా అంశమే మీరు. కనుక మీరు మానవుడిగా బ్రతకవలసినటువంటి యొక్క ప్రవర్తన మీలో లేదు, లేక పశువులుగా ప్రవర్తించవలసినటువంటి అవసరము మీది కాదు. మీరు మమై వాంసో, నా అంశం నందు పుట్టినటువంటి మీరు. మీరు అనుభవించవలసింది, కోరవలసింది వేరు.
1: What Krishna said was, do not consider yourself as simple human beings. You don't have to conduct yourself as a human being or be bestial in your attitude and behavior. Know fully well that you are the sparks of the divine. You are ancient, you are eternal, and you are basically divine.
0: నా అంశములు సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు.
1: Being the sparks of the divine, you are supposed to have these sacred qualities like truth, righteousness, peace, love and non-violence.
0: ఈ గుణములతో ప్రవర్తించవలసినటువంటి మానవుడు ఈనాడు కామక్రోధ లోభము మాత్సల్యములతో మీరు మెరుగుతున్నారు. ఇది మానవత్వానికి అగౌరవము.
1: Instead of behaving with these qualities, noble virtues, man has submitted himself to evil qualities like anger, jealousy, hatred, avarice, and it is not befitting the life of a human being.
0: ఈ ఆహార విహారము చేతనే మానవుని యొక్క గుణములు మార్పు చెందుతున్నవి.
1: These changes are due to the food habits and other behavioral tendencies.
0: Kanuka manam ee food nu tineetundi tindini time prakaram vela velaku sakramainatundi bhojanam chesi sakramaina paaniyam teesukoni sariyainatundi margamlo jeevisthu manavunu vane bratkali.
1: Therefore we should lead the life of a true human being, observing all regulations so far as the food is concerned. The food has got to be pure and the water that we drink has got to be pure and we have to take our food in time regularly.
0: Kani inati manavudu vidyanu kudunu abhyasinchatam adi avasaramee.
1: It is essential that one should be educated, one should learn.
0: చదివినంత మాత్రమే నా అది ఒక చదువు కాదు.
1: By learning, you cannot call yourself educated in the true sense of the term.
0: Education అనేటువంటిది కేవలము బాహ్యమైన లౌకికమైన ప్రకృతికి సంబంధించినటువంటివి.
1: The education that you acquire is related to the external, outer world.
0: కానీ ఇది ఎడ్యుకేషన్ అని అనిపించుకోదు.
1: This cannot be called education in the true sense.
0: ఇది బాహ్యమైన లౌకికమైన భాషల చేత అర్థముల చేత ఇది ప్రవర్తిస్తూ వస్తున్నది.
1: In fact, we go by the worldly sense, the physical way, the secular knowledge that we receive.
0: చదివితేనంటూ గర్వం మీద మీ చదువులలో ఉన్నటువంటి మనోభావమేమి అని ప్రశ్నించింది.
1: In fact, the question is this: what is the secret, what is the essence of education that you have acquired?
0: Kanuka prati manavudu kodanu bahyamaina laukikamaina education telusukovalsindi.
1: Of course, it is necessary to acquire secular knowledge which is related to the world.
0: Meer bhautikanga aadhyatmikanga rendinti yandu
1: In fact, you represent the combination of the physical and spiritual aspects.
0: ఈ లౌకికమైన విద్యలు కూడాను కొంతవరకు జీవితానికి ఆదర్శంగా ఉంటాయి.
1: Today, the secular knowledge, the worldly knowledge, is ideal.
0: కానీ spiritual knowledge చాలా అవసరం.
1: But spiritual knowledge is most essential.
0: అవి ఏ అంతర్భావములు?
1: ఇట్ ఈస్ ద ఇన్నర్ కరెంట్, అండర్ కరెంట్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు.
1: దట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ రిప్రజెంట్స్ దీస్ సేక్రెడ్ వాల్యూస్, ద నోబుల్ వాల్యూస్ లైక్ ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వైలెన్స్.
0: కనుక ఈ ప్రేమ అనేటువంటి దాన్ని మనం పొందాలనుకుంటే ప్రేమిస్తున్నారు అందరూ కూడా.
1: In order to acquire love, we should start loving. No doubt we love.
0: Kani adi nijamaina prema kadu.
1: It's not true love.
0: Kevalam deha sambandhamaina prakrutamaina meppulu nimittamai preminchutunnattuga manam natistunnam.
1: We pretend as if we love. It's not true love at all. Our love is based on the physical, the external point only. For all this, the truth is the basis. Dharma, righteousness originated out of truth, satya.
0: Satya nasti paro dharma.
1: There is no greater code, dharma, beyond the truth, satya.
0: సత్య ధర్మములు రెండును చేసినప్పుడు శాంతి సహజంగా మనకు ప్రాప్తిస్తుంది.
1: With these two existing together, satya and dharma, there will be peace, the shanti.
0: ఎప్పుడు పీస్ లభించునో అప్పుడు మనలో ప్రేమ ఉట్టి పడుతుంది.
1: When once there is peace, naturally you find the fountain of love there.
0: ప్రేమ వచ్చినప్పుడు ద్వేషం అనేది సమీపం నందే ఉండదు.
1: Where there is love, there is no scope for any hatred.
0: కనుక ప్రేమించినటువంటి వాడికి అది అహింస.
1: Therefore, the true love represents ahimsa or non-violence.
0: ఎవరిని హింసించేటువంటిది కాదు.
1: In fact, true love will not harm or hurt anybody.
0: కనుక ఈ అంతర్భావములైనటువంటి అంతర్ప్రవాహములైనటువంటి ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఒక తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, everyone must make a sincere attempt to begin with what it is, the undercurrent, the underflow that represents the four essential basic values of human life: the truth, righteousness, peace and love.
0: సత్యము అంటే కేవలము చూచింది చూచినట్టు, చెప్పింది చెప్పినట్టు, విన్నది విన్నట్టు చేయటం మాత్రమే కాదు సత్యం.
1: Truth does not merely mean telling what you have seen, telling what you heard, representing what you have experienced. No, it is something beyond. It should come from within, from the inner feeling. In fact, it would not care, it would not bother about anything else. In fact, you do not find in this world who does not respect the truth. Truth is not matter, has to be visualized, has to be seen by everybody in this world. Just as we find the breathing process, respiration going on, we find truth finding its place within ourselves.
0: అప్పుడే మనకు ఆ సత్యం పరిజ్ఞానము అనేటువంటి తృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ద సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యావింగ్ స్పెల్ట్ అవుట్, ఆఫ్ హ్యావింగ్ అటర్డ్ ద ట్రూత్.
0: అది మార్పు చెందినటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ద ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ఇది మధ్య మధ్య మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్ ఇన్ బిట్వీన్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్.
0: కనుకని మొట్టమొదట గీతలో సత్యమే ప్రధానము అని చెప్పాడు.
1: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ దిస్ ట్రూత్ ఈజ్ ద ఫౌండేషన్.
0: అదే ఫండమెంటల్. అదే ఫండమెంటల్.
1: అండ్ దిస్ ట్రూత్ ఈజ్ ఫండమెంటల్.
0: ఆ సత్యాన్ని మనం ఆధారంగా తీసుకున్నప్పుడే దాని నుంచి ఒక విధమైనటువంటి యొక్క ధర్మము ఏర్పడుతుంది.
1: When we base or rely on this truth, you will find the dharma, righteousness arising out of it.
0: మానవుడు చేయవలసినటువంటి యొక్క కర్తవ్యం ఏమిటి, మానవు యొక్క ప్రవర్తన ఏమిటి అనేటువంటిది ఆ సత్యమే మనకు ప్రబోధిస్తుంది.
1: What is to be done? What is the duty of every man? What is dharma of every man? It is the truth that teaches how to conduct ourselves.
0: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
1: ద రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ధర్మ, రైచియస్నెస్.
0: కనుక ఈ రైచియస్నెస్ సత్యంతో చేరినప్పుడు రెండు విధాల ఒక విధమైన శాంతి ఏర్పడుతుంది.
1: When this dharma righteousness is in combination with the truth satya, then there you find the shanti or peace.
0: సత్యం వేరు ధర్మం వేరు అయినప్పుడే మనలో శాంతి ఉండదు.
1: If satya and dharma are apart, driven apart from each other, then there will be no peace or shanti.
0: Satyamto dharmam cherinappude idi nijamaina shanti.
1: True peace can be experienced when satya and dharma exist together.
0: Kaluka idiye nijamaina shanti.
1: This is indeed the true peace.
0: Shanti ekkadano unnadi, ekkadano sampadinchali aneetundi bhranti kevalam oka pichi bhrantiye.
1: It is only foolish imagination, your own illusion, to think that peace exists somewhere else, that peace is separate from you.
0: Peace anitvanti separate ga ledu ee lekka jagatlo.
1: Peace is not a mere expression, verbal or vocal.
0: Satya dharmamu cheyinappude ikka peace vastundi.
1: Peace is the result of the blending or the combination of satya and dharma.
0: Ee satya dharmamu rendu veru veru ainappudu అక్కడ పీస్ ఉండదు, పీసెస్ అవుతుంది.
1: When satya and dharma are apart from each other in different opposite poles, you don't find peace, you find only pieces.
0: కనుక ఈ పీస్ ఏర్పడినప్పుడే తనలో ఒక విధమైన ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: When one's peace is clearly established, you'll find the love arising out of it.
0: పీస్ కు ప్రేమకు సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంది.
1: Peace and love are intimately related and associated.
0: మనము ప్రేమించినట్టుగా మనం నటిస్తున్నాం కానీ అన్ని విధములుగా కూడా మనం యాక్షన్ చేస్తున్నాం కానీ అది నిజమైన ప్రేమ కాదు.
1: We pretend as if we love. All our actions excellently represent how dramatic we are in this field of love. It is not true love.
0: ఇది కేవలము ఒక విధమైన శాంతితో చేసినప్పుడే ఈ ప్రేమకు నిజమైనటువంటి ప్రారంభం లభిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ విల్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ if it is in combination with the peace established earlier.
0: ఈ ప్రేమ లభించినా మనకు అహింస ఎవరిని హింస చేయరు.
1: Thereafter comes the next basic human value, the non-violence. You should not harm or hurt anybody.
0: Love is everywhere. ప్రేమ ఎన్ని వైపులా ఉంటున్నది, అందరి యందు ఉంటున్నది.
1: Love is everywhere. Love is clearly established in everyone.
0: ప్రేమకు ఒక విధమైనటువంటి ప్రధాన స్థానము, ప్రధాన రూపము, ప్రధాన క్రియలు లేవు.
1: Love is beyond specific name, specific form, and specific action.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: కనుక ఆ ప్రేమని ఎవరుంది మనము నిజమైనటువంటిగా దైవంగా భావించాలి.
1: Therefore, we have to consider this love as the basic, fundamental thing for this dharma or righteousness.
0: దీనిని ఎజుకేర్ అన్నారు.
1: This is educare.
0: Satyamu, dharmamu, shanti, prema, ahimsa. Vitini educare annaru.
1: Educare comprises these human values: truth, righteousness, peace, love, and non-violence.
0: Kama krodha lobha moha mamatsyanimulu ivi education to chedinivi.
1: Education includes desire, hatred, jealousy, avarice.
0: Ivanni vidhamainatundi ప్రాకృతమైనటువంటి రచనములు.
1: దే ఆర్ ఆల్ వరల్డ్లీ ట్రేట్స్ ఆర్ బిహేవియరల్ టెండెన్సీస్.
0: కానీ ప్రపంచములకు ఎట్టి సంబంధము లేనటువంటి ఒక నిజమైనటువంటిది ఎజుకేర్.
1: బట్ ఎజుకేర్ ఇస్ బియాండ్ దట్ విచ్ ఇస్ విదిన్, దట్ విచ్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిస్ ఎక్స్టర్నల్ ట్రేట్స్.
0: ఇవి సత్యం అనేటువంటిది ఎక్కడి నుంచి చదివావు?
1: ట్రూత్, వేర్ ఫ్రమ్ యు గాట్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ అబౌట్ ఇట్?
0: ఇది ఒక అక్షరంతో నేర్చుకున్నటువంటిది కాదు.
1: సత్య ఇస్ నాట్ బి లెర్న్డ్ అవుట్ ఆఫ్ లెటర్స్ ఓన్లీ.
0: ఆత్మ నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ షుడ్ ఫైండ్ ఇట్స్ ప్లేస్ ఫ్రమ్ విదిన్. ఇట్ ఇస్ విదిన్ యూ.
0: సత్యం అనేటువంటిది మనలో ఎప్పుడు స్వరూపంగా ఉంటుందో అది అన్ని విధాలా శాంతిని చేకూరుస్తుంది.
1: వెన్ వన్స్ ది ట్రూత్ ఇస్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్, ఇట్ విల్ కన్ఫర్ పీస్ టు యూ అల్టిమేట్లీ.
0: ధర్మం కూడా అందులోనే ఆవిర్భవిస్తుంది.
1: And dharma also will arise out of this.
0: Vidyarthulara,
1: students,
0: chala mandi satyamu dharmamu shanti prema ahimsa anetundi antarbhavamuga bhavinchukovatam ledu.
1: Students, many people do not consider the truth, righteousness, peace and love are the sacred values that are present within ourselves.
0: Ive aadharam anetundi oka punadulu.
1: In fact, they form the basic foundation for the human life.
0: Avi lekapothe ee bayata chaduvulanni kudanu vyarthamulainatundi.
1: Without this basic foundation of human values, all that you acquire will be futile.
0: Chaduvulanni chadivi chaala viveki ayi magili thanneri kuda vandamadudu.
1: With all the knowledge acquired, a great scholar yet continues to be a fool because he doesn't understand his true self.
0: Satya dharma prema shantulu lekunna manavuni yokka hrudayame kaadu.
1: In fact, you cannot consider yourself one endowed with heart, a human heart, if you do not have these basic foundational human values.
0: Kanuka mana motta motta ee satyam anetundi mandi kaadu. భగవంతుడి ఇచ్చినటువంటి గిఫ్ట్.
1: Therefore, truth is not of your making. It is the precious gift of God.
0: అది అందరి యందు ఉంటున్నది.
1: Truth is present, latent in everyone.
0: అందరికీ ఇచ్చాడు. అందరికీ ఇచ్చాడు.
1: God has gifted truth to everybody.
0: కానీ కొందరు గుర్తించారు, కొంత గుర్తించలేరు.
1: Some recognize this beautiful gift given to us. Some do not recognize.
0: కానీ మరికొందరు ఈ సత్యం అనేటువంటిది ప్రాకృతమైనది కానీ ఆధ్యాత్మికం కాదు అనేటువంటిదిగా భావిస్తున్నారు.
1: మెనీ కన్సిడర్ ద ట్రూత్ ఈజ్ వరల్డ్లీ. దట్ ట్రూత్ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ స్పిరిచువాలిటీ.
0: కనుక ట్రూత్ అనేటువంటిది ఇది ఒకరి నుంచి నేర్చుకునేది కాదు, ఇక ఒకరు చెప్తే వినేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ టు బి సింప్లీ హర్డ్ ఆర్ టాట్.
0: కనుక సత్యం మొట్టమొదట మనము హృదయం నందు ప్రతిష్ఠించుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్స్టాల్ ట్రూత్ టు బిగిన్ విత్ ఇన్ అవర్ హార్ట్స్.
0: సత్యమును మనం డెవలప్ చేస్తేనే దీని ఫలితమే ప్రేమ.
1: వెన్ వన్స్ వి ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ట్రూత్, ద రిజల్ట్ ఆఫ్ ఇట్ వుడ్ బి లవ్.
0: ఆ ప్రేమనే సత్యం యొక్క ఫలము.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ ద ఫ్రూట్ అవుట్ ఆఫ్ దిస్ సత్య, ద ట్రూత్.
0: ఈ సత్యమైనటువంటి నుంచి ప్రేమ వచ్చి ప్రేమ రూపంలో అహింస అభివృద్ధి అవుతుంది.
1: అండ్ నాన్ వైలెన్స్ అహింస డెవలప్స్ గ్రోస్ అవుట్ ఆఫ్ లవ్ ప్రేమ ఓన్లీ.
0: బుద్ధుడు కేవలము అహింసను సాధించాలని పోయాడు.
1: బుద్ధ వాంటెడ్ టు విన్ ఓవర్ అక్వైర్ ద నోబ్లెస్ క్వాలిటీ ఆఫ్ అహింస.
0: ఎక్కడ ఉంది ఈ అసత్యం?
1: Where is this? Where can it be noticed?
0: Vetiki vetiki vetiki vetiki katta ganapatiki chi chi chi nenu na daggara unnatundi danni nenu vadali kotti ikkada danno vetukutunnanu.
1: He searched and searched, went on searching, ultimately felt so sad to realize that it is within him only already.
0: I am truth.
1: Then he declared, I am truth.
0: ఈ ట్రూత్ అహింస అంతా కూడా పోషిస్తూ వచ్చింది.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ ట్రూత్ దట్ సస్టైన్స్ అహింస ఆర్ నాన్ వయలెన్స్.
0: కనుక నాన్ వయలెన్స్ అనేటువంటిది ఈ ప్రేమనేటువంటి వారికి ఇదంతా ఆవిర్భవిస్తుంది.
1: అండ్ వీ డు నాట్ ఫైండ్ దిస్ వాల్యూ ఆఫ్ నాన్ వయలెన్స్ ఇన్ ఎ పర్సన్ హూ హ్యాస్ నో లవ్ ఎట్ ఆల్.
0: కనుక చదివినంత మాత్రమే మనం అన్ని నేర్చుకున్నామని భావించరాదు.
1: By studies or education, do not consider yourself that you know everything.
0: Chaduvulu anni chadivi chaala viveki ayi magiri tannirigadu bandavantudu.
1: Though highly knowledgeable with all the textual information, a fool does not know his true self.
0: Yen chadivithinanchunu karvameda.
1: Why are you egoistic for all the knowledge that you have acquired?
0: Deenin chadivabu.
1: What is that you have studied?
0: ప్రపంచంలో ఎవరో వర్ణించినటువంటి యొక్క వర్ణనంతా కూడా నీవు చదివావు.
1: What you have learned is just the borrowed knowledge, second hand information.
0: దీనికి ఒక గురువు ఉంటున్నాడు.
1: You have a guru, a preceptor.
0: అంటే ఒక టీచర్.
1: You have a teacher.
0: ఆ టీచర్ వల్ల వచ్చినటువంటిది అది ఎడ్యుకేర్ కాదు.
1: What all that a teacher teaches you is not educare.
0: కానీ ఎవరు నీ టీచరు? నీ ఆత్మనే నీ టీచర్.
1: Who is your teacher? Your Atma, the Self, is the teacher. Everything is the product of this Self. It is out of this truth. God has created everything. The entire universe ultimately merges back in truth. To be truthful, you will certainly understand it is unsullied truth which is the fundamental basis of all that you see in this cosmos. Andre
0: maatalu vintunnamu, andre maatalu vintunnamu, andre padamulu vintunnamu, anni rakamulainatuvanti sadhu chestunnamu.
1: You study and acquire various forms of knowledge. You listen to many people, you speak so many words, you hear from everybody.
0: Kaani enni chaduvulu chadivinappudiki nijamainatuvanti chaduvu aa educare.
1: But the true education is educare only.
0: Educare kaligaratu vaadu education paina em maatram kuda abhiruchi raadu.
1: The one who concentrates on educare will not be considering education as very important.
0: Kaani manam education chadunaamani aneka rakamulainatuvanti oka garvamulato manam tirutunnamu.
1: Because of the education that we have, we move about highly egoistic, full of pomp.
0: Vidyarthulara,
1: students,
0: adhyapakulara,
1: teachers,
0: adhyapakulu kuda deenni chakkaga gurtinchali.
1: The teachers also have to recognize this basic factor clearly.
0: In physics lo, in chemistry lo, in botany lo, in zoology lo, anitlo kuda nu prasiddhi gaanchina vaanni ani meer bhavistuntaru.
1: You consider people so great and exemplary if they are specialists in basic sciences like physics, chemistry, botany and zoology.
0: Avanta oka subjects kaani objects kaadu.
1: They are only subjects but not objects.
0: కానీ ఎజుకేర్ అనేటువంటిది ఆబ్జెక్ట్స్ వచ్చేటటువంటిది.
1: బట్ ఎడ్యుకేర్ ఈజ్ కన్సర్న్ విత్ ది ఆబ్జెక్ట్ అండ్ నాట్ ది సబ్జెక్ట్.
0: దీనికి సాటి మరొకటి లేదు.
1: అండ్ ఇట్స్ ఇన్కంపేరబుల్ సెకండ్ టు నన్.
0: లోపల నుంచి లాగేటువంటిది, లోపల నుంచి నెట్టేటువంటిది ఆ ఎడ్యుకేర్.
1: The one which is latent, immanent, hidden within you is this educare that prompts you and guides you.
0: నీలో ఒక ఆనందం ముట్టిపడింది.
1: You find that bliss, you are full of bliss.
0: కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got it?
0: ఇక్కడ పైపు నుంచి తెచ్చి పెట్టారా?
1: Do you mean to say that you got out of books?
0: పైపు నుంచి ఏమైనా తెచ్చి పెట్టారా?
1: Or as gift, as anybody gifted you that bliss?
0: కాదు కాదు.
1: నో,
0: ఆనందం సహజంగా లభించేటువంటిది.
1: అండ్ దిస్ బ్లిస్ ఈజ్ యువర్ ఫామ్, ఇట్ ఈస్ విద్ ఇన్ యూ.
0: కనుక లౌకిక చదువుకును ఆధ్యాత్మిక చదువుకును చాలా వ్యత్యాసం ఉన్నది.
1: దేర్ఫోర్ దిస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వరల్డ్లీ ఎడ్యుకేషన్ అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అయితే ఆధ్యాత్మిక చదువు అత్యవసరమని చెప్పి అనుకున్నప్పుడు ఈ లౌకిక చదువును వదలకూడదు.
1: When you consider the spiritual knowledge most important, that does not mean that you have to give up the secular knowledge or worldly knowledge.
0: కానీ ఇది కూడా ఇది నెగటివ్ అది పాజిటివ్.
1: Both are essential. One is positive, the other is negative.
0: జగత్తులో జీవించేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడాను జగత్ చదివే చదవాలి.
1: Therefore, whosoever that lives in this world needs this worldly knowledge.
0: ఇది లేకుండా పోయినా ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక అంతర్భావము మనకు అర్థం కాదు.
1: Without this, you cannot understand the educare, the spirit of educare.
0: కానీ ఒకటి మాత్రం గుర్తించాలి.
1: But one has to understand the spirit behind it.
0: అన్నింటినీ భగవంతుడే అందిస్తున్నాడు.
1: Everything is gifted to us by God Himself.
0: అయితే ఎవరిని పతివ్రత అంటారు? ఎవరిని పతివ్రత అంటారు?
1: Who is Pativrata? The one of chastity.
0: అనగా పతిని అనుసరించినటువంటి ఆమె పతివ్రత.
1: పతివ్రత, ద వన్ ఆఫ్ చెస్ట్ ఈస్ ద వన్ హూ ఫాలోస్ పతి ఆర్ హస్బెండ్.
0: పరులను అనుసరించినటువంటిది కాదు.
1: నాట్ ద వన్ హూ ఫాలోస్ అదర్స్.
0: అది సతివ్రత అనేటువంటిది కూడాను ఈ సతిని మాత్రమే అనుసరించినటువంటి వాడు సత్యవ్రతుడు.
1: ద వన్ హూ ఫాలోస్ సత్య ద ట్రూత్ ఈ సత్యవ్రత, ద వన్ హూ అడిహర్స్ టు ట్రూత్.
0: అతనే సత్యవంతుడు.
1: And he is such a vrata who follows the path of truth.
0: అతను ఒకరి నుంచి వచ్చినటువంటిది కాదు.
1: In fact, he has not got it from any other agency.
0: కనుక ఏక సత్యని ఏక పతిని అనుసరించినటువంటి వారి పతివ్రతడు సత్యవ్రతడు.
1: Therefore, the one who follows the master, the truth is such a vrata, is pativrata and not anybody else.
0: కనుక ఈ చిన్న చిన్న విషయాలు కూడా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we must make an attempt to understand the depth of significance of these things.
0: లౌకికమైనటువంటి పక్కకు తోచి ఉండడానికి వీలు కాదు.
1: Therefore, in this world, you cannot find the worldly knowledge separately existing.
0: Worldly knowledge కూడా ఉండాలి.
1: Worldly knowledge is also necessary.
0: ప్రక్కడ ఉంటున్నాడు గిరి అని పిలిచాను.
1: We have Giri here, the former vice chancellor.
0: అది ప్రాపంచికంగా పెట్టినటువంటి పేరు.
1: And it is a name given to him. He is christened so.
0: Amma nanulu ichinatundi peru.
1: It is a name given to him by his parents.
0: Kaani taanu techukunnatundi kaadu.
1: He is not the one that he got for himself.
0: Idi puttinadi kaadu.
1: He is not born with that name.
0: Puttinadi tali tandruku deham maatrame.
1: And in fact, the body is gifted by his parents. That's all.
0: Kaani giri anetundi peru pettinadi kaani puttinadi kaadu.
1: The name Giri is the one given. He is not born with that name.
0: కాబట్టి దేహము ఒక నెగటివ్.
1: Body is a negative.
0: ఆ నెగటివ్ ని ఉపయోగించుకోవటానికి ఈ పాజిటివ్ అనేటువంటిది ఒకటి పేరు గుర్తుపెట్టారు.
1: To make use of this negative, the body, we are given a name, the positive, to make use of that.
0: ఇప్పుడు గిరి అనేటువంటి పేరు పెట్టినప్పుడే గిరి లేచి వస్తాడు.
1: Because of this name Giri, when you say Giri, he will get up.
0: అంతేకాని లేకపోతే అందరికీ పేర్లు ఎవరు పెట్టారని చెప్పి అందరినీ గిరి అని చెప్పడానికి వీలు కాదు.
1: అండ్ యూ కెనాట్ సే ద సేమ్ నేమ్ గిరి ఇస్ గివెన్ టు ఎవ్రీబడి అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్ టు గెట్ అప్ when once we say giri.
0: కాని దేహములు వేరు వేరైనప్పుడు, దేహి వేరు వేరుగా ఉన్నప్పుడు, అన్ని రకములైనటువంటి యొక్క సమత్వము ఆత్మతత్వం ఒక్కటి.
1: Bodies are different, names are different, but the indweller, the spirit of the self that dwells in everyone is one and the same.
0: కనుక ఎవరిని పిలిచినప్పటికీ నేను పలాని వాడిని, నేను పలాని వాడిని, పలాని వాడిని అని ఒక పేరు పెట్టి అడ్రస్ ఇచ్చేసిస్తారు.
1: Therefore, when you want to contact anybody, you say so-and-so, so-and-so, and you call him by name.
0: కాదు. నేను ఎవరైనా పిలిచినప్పుడు నీ పేరేం పేరే ఉంటే, I am I.
1: If anyone asks you, what is your name? Your reply should be, I am I.
0: ఎందుకంటే నాకు దేహానికి పెట్టిన పేరు కాదు, నేను.
1: And in fact, you do not represent, stand by the name given to you.
0: ఎవరు ఏ విధంగా పిలిచినప్పటికీ అందరి ఎందు తానే ఉండేది.
1: We may find multiplicity or plurality in this world, but it's only one self-present.
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఈశావాస్యమిదం సర్వం. God dwells everywhere.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: ఈశ్వర సర్వభూతానాం. God dwells in all beings.
0: అన్ని భూతములయందున్నటువంటి ఒక ఈశ్వర తత్వానికి ఏ పేరు పెట్టగలరు?
1: God who is present in all beings, what name can you give him?
0: కనుక మీకు ఏదో ఒకటి గుర్తు, ఈ ప్రపంచ గుర్తు కోసం అని లౌకికమైన పేర్లు పెడుతున్నారు.
1: ఇన్ ద వరల్డ్ వి గివ్ నేమ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్.
0: ఈ దీనికోసమని మనము ఇది ప్రత్యేకంగా మనం ఒక వ్యక్తిగతంగా భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ నేమ్ వెరీ ఇంపార్టెంట్, కన్సిడర్ అవర్ సెల్ఫ్ సపరేట్ అండ్ సిగ్నిఫికెంట్.
0: ఇది చదువు కూడాను,
1: ఆల్ ద నాలెడ్జ్ ఎడ్యుకేషన్ దట్ వీ హ్యావ్,
0: అవి కూడాను మనము చదివినటువంటివే కానీ వచ్చినటువంటివి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దోస్ ఆర్ థింగ్స్ దట్ యు హావ్ అక్వైర్డ్, యు హావ్ లెర్న్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: మనం నేర్చుకున్నటువంటి విద్యనే మనం సరిగా రాయలేము.
1: ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్, సమ్ టైమ్స్ యు ఫెయిల్ టు రైట్ ఇట్ ఆన్ పేపర్ క్లియర్లీ.
0: కనుక ఇవన్నీ నేర్చుకున్నటువంటివన్నీ కూడాను కొన్ని ఆర్టిఫిషియల్లీ.
1: దేర్ఫోర్ ఆల్ దట్ హాస్ బీన్ లెర్న్డ్ ఇస్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: కొంతమంది ఇంగ్లీష్ చాలా మంచి ప్రొనౌన్సియేషన్ గా మాట్లాడాలంట.
1: Some speak English in an excellent way, you make use of correct pronunciation.
0: Correct pronunciation ఎవరు చెప్పగలరు?
1: Who can decide that is correct pronunciation?
0: ఇదో కొన్ని నేర్చుకునే వాటిని బట్టి వారు చెప్పగలరే కానీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది కేవలం దైవం నుంచి వచ్చేటువంటిది.
1: All the pronunciation is the one that you have learnt. But the true pronunciation in its spirit and letter is divine from God only.
0: అదొక్కటే ఆత్మ.
1: And that is ఆత్మ, or the spirit.
0: కనుక నీవెవరు అంటే ఆత్మ అంటారు, నేను అంటాము.
1: Therefore you say the self, ఆత్మ is separate and you call yourself I, నేను.
0: కనుక విద్యార్థులారా,
1: students,
0: భౌతికమైనటువంటి విద్యను మీరు ఏమి నేర్చినప్పటికీ,
1: in spite of all the worldly knowledge that you receive,
0: enta PhD chesinappudiki
1: you may get good name and reputation,
0: kaani nee nija peru maatramu marvakoddu.
1: You should never forget the educare, the basic fundamental thing within.
0: Adi aadharanga chesukoni ee oka PhD idantha vastunnayi.
1: Basing on this educare only you can acquire PhD and higher degrees.
0: Ee lopara unnatundi oka educare aadharam lekunda వేదాన్ని కూడా పొందలేవు.
1: Without this educare within as the basis, you cannot achieve or attain anything in this world.
0: ఇది ఫండమెంటల్.
1: Educare is fundamental.
0: ఫండమెంటల్ అనేటువంటి దాన్ని వదిలి ఈ లౌకికమైనటువంటి దాన్ని ఆధారం ఏమాత్రం తీసుకోకూడదు.
1: You cannot leave your grip or hold on the educare. And
0: కూడదు.
1: You should never forget the educare, the basic fundamental thing within.
0: అది ఆధారంగా చేసుకుని ఈ యొక్క PhD ఇదంతా వస్తున్నాయి.

0: ಕೊಡಿಸು.
1: ಯು ಕೆನಾಟ್ ಲೀವ್ ಯುವರ್ ಗ್ರಿಪ್ ಆರ್ ಹೋಲ್ಡ್ ಆನ್ ಎಜುಕೇರ್ ಅಂಡ್ ಕ್ಯಾಚ್ ಹೋಲ್ಡ್ ಆಫ್ ದಿ ವರ್ಲ್ಡ್ಲಿ ಥಿಂಗ್ಸ್.
0: మీకేమైనా దీన్ని ఎందు కొన్ని సందేహాలు కలిగినప్పుడు మీరు ప్రత్యేకంగా దీనికి కొన్ని అర్థములు కూడా బోధిస్తాను.
1: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద మీనింగ్ ఆఫ్ సర్టన్ ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్.
0: దీనికి అనేక విధమైనటువంటి ఒక అర్థములు ఉంటున్నవి.
1: అండ్ ఈచ్ వర్డ్ హాస్ గాట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్.
0: ముఖ్యంగా ఈనాడు లౌకికమైనటువంటి ఎడ్యుకేషన్ ని ఉపయోగపెడుతున్నారు, కానీ అలౌకికమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఎవరు కూడా ప్రకటించడం లేదు.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది వరల్డ్ నాలెడ్జ్ అండ్ ది వరల్డ్ ఎడ్యుకేషన్, బట్ వీ డు నాట్ థింక్ ఆఫ్ ద ఇన్నర్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఇన్నర్ నాలెడ్జ్ అనేటువంటిది వేరే ప్రత్యేకంగా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇన్నర్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అపార్ట్, ఈజ్ నాట్ సెపరేట్.
0: అది లాంగ్వేజే కాదు, అది లాంగ్వేజే కాదు.
1: ఈజ్ నాట్ ద లాంగ్వేజ్ అట్ ఆల్.
0: Inner vision.
1: This knowledge of the self is the inner vision.
0: ఈ విజన్ అనేటువంటిది అన్ని విషయాల్లో కూడా ఏకమైపోతుంది.
1: ఇట్ ఈస్ ది విజన్ దట్ యూనిఫైస్ ఆల్ ఆస్పెక్ట్స్.
0: కానీ దీనికి ఒక భాష కాని, దీనికి ఒక అక్షరం కాని ఏమాత్రంలో లేవు.
1: Inner vision is beyond all norms of language and letters.
0: రామా అనిపించిన ఓ అంటాడు, కృష్ణ అనిపించిన ఓ అంటాడు, అన్నిటికీ తాను సిద్ధంగానే ఉంటాడు.
1: దిస్ ఇన్నర్ సెల్ఫ్ ఇస్ రెడీ టు రెస్పాండ్, యు మే కాల్ హిమ్ రామా, హిల్ సే ఓ హియర్ ఐ యామ్, యు మే సే కృష్ణ, ఓ హియర్ ఐ యామ్, యు ఫైండ్ రెస్పాండ్స్.
0: పిచ్చివాడా అనిపించిన కూడా అది ఒక నారాజీని.
1: యు మే సే మ్యాడ్ క్యాప్, బట్ స్టిల్ యు గెట్ ద రెస్పాన్స్,
0: yes, యు ఆర్ మ్యాడ్ బాయ్,
1: మ్యాడ్ బాయ్,
0: yes, I am mad.
1: Yes, you get the answer, yes, I am mad.
0: ఎందుకంటే నా నిజ తత్వాన్ని నేను మర్చిపోతున్నాను కాబట్టి మ్యాడ్.
1: I am mad because I have forgotten my basic essential nature.
0: కనుకని ప్రతి దాని ఎందుకు ఒక సత్యములు ఇమిడి ఉంటున్నవి.
1: Therefore, in everything there we find this truth as an basic ingredient.
0: అది మనుషులకు వారి వారి ఇష్టములు పెట్టి ఆయా పేర్లు స్థాపించుకున్నారు, కానీ లేకపోతే మనుషులకు సరైనటువంటిది కాదు.
1: ఆల్ దిస్ నామెన్క్లేచర్ ఇస్ బేస్డ్ ఆన్ ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఇండివిజువల్స్, బట్ దాట్స్ నాట్ రియాలిటీ.
0: ఈ హాల్ లో ఇంత మంది ఉంటున్నారు.
1: ఇన్ దిస్ హాల్ దేర్ ఆర్ సో మెనీ.
0: అందరి అందు ఉన్నటువంటిది ఒక్కటే ఒకటి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవ్రీవన్.
0: కనుక అందరి అందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: Therefore, the principle of the self, Atma Tattva, is present in everybody.
0: దాన్ని వదలి ఎవరు కూడా పోవడానికి వీలు కాదు.
1: Nobody can live without that.
0: కనుక అట్టి ఆత్మతత్వాన్ని బోధించడానికి తగినటువంటి అవకాశం కూడా వస్తూ ఉండాలి.
1: Therefore, you will have ample scope in future to acquire the knowledge of the self, Atma Tattva.
0: కానీ దానిని పురస్కరించుకుని మీరు ఈ లౌకిక విద్యలను ఏమాత్రం దూరం చేసుకోకండి.
1: It does not mean that you should neglect the worldly education.
0: ప్రపంచము ఈ లౌకికమైనటువంటి విద్యని ఆశిస్తుంది, గాని అలౌకికమైనటువంటి యొక్క విద్యను ఏమాత్రము ఆశించదు.
1: World expects from you excellence in the secular knowledge, worldly knowledge. It doesn't bother about the knowledge of the self.
0: కాని secular knowledge అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకుండా తీయంలో ఉంచుకోవాలి.
1: Therefore, you should always remind yourself, keep in mind the knowledge of the self, while at the same time acquire worldly knowledge.
0: Kanuka vidyarthulara,
1: students,
0: vidyarthulu aneka mandi aneka rakamulaga kudanu maatladutuntaru.
1: We find students speaking in different ways.
0: Swami vishayamulandu kudanu aneka rakamulaga kudanu sambhashistuntaru.
1: You also converse, you have got your own expressions about Bhagavan.
0: కానీ ఇవన్నీ కూడా ఈ భ్రాంతులే కాని చెము కాదు.
1: ఆల్ దట్ యు స్పీక్ అబౌట్ భగవాన్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్, బట్ దట్స్ నాట్ రియాలిటీ.
0: మీరందరూ కూడా భగవంతుడే, మీరందరూ భగవంతుడే.
1: యుర్ ఆల్ డివైన్, యుర్ డివైన్,
0: డివైన్ ఫార్మ్స్,
1: యుర్ ఆల్ డివైన్ ఫార్మ్స్.
0: దీనిని అమై వాంశం జీవలోకి జీవభూత సనాతన,
1: దాట్స్ వాట్ ఈ సెడ్, దట్ యు ఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, the individual and the super

0: him or eternal.
1: కనుక మీరందరూ కూడా దైవం కావచ్చు.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ గాడ్.
1: మీరు మానవుడిగా మీరు భావించుకోకండి.
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ మియర్లీ హ్యూమన్ బీయింగ్.
1: మీరు మానవుడిగా భావించుకొని
0: కన్సిడరింగ్ యువర్ సెల్ఫ్ ఏ హ్యూమన్ బీయింగ్
1: మానవతా విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద హ్యూమన్ వాల్యూస్.
1: తిండి తీట్టాదులు నిద్రాదులు అంటే మానవత్వం వ్యక్తం చేయకూడదు.
0: డూ నాట్ వేస్ట్ ది హ్యూమన్ లైఫ్ being totally neglecting the human values.
1: Karuka idha idi kevalam oka vidhamaina animal life.
0: If you neglect human life, human values, you are leading an animal life.
1: Manishi life empty.
0: What is human life?
1: Oka vela samayamu sandarbhamu dinni gurtinchi vartinchetvanti manavattam.
0: Human life is the one that tells you how to behave yourself, where, when, why, and how.
1: కాని రెండింటిని కూడా గుర్తించుకోకుండా ఇష్టం వచ్చినట్టు పొట నింపుకోవటము కేవలం ఇది అనిమల్ లైఫ్.
0: If you act in a wayward way, unmindful of the appropriate situation, the time, it is not a human life, it is animal life.
1: కనుక మానవత్వము దివ్యత్వము అనిమల్ తత్వము అనే మూడింటిని మీరు విభజించాలి.
0: Therefore we should classify, understand clearly humanity, animality and the divinity.
1: కనుక అనిమాలిటీని ఏమాత్రం కూడా అనుసరించకూడదు.
0: Therefore no one should be bestial or follow animals.
1: దీనివల్ల టైం ఎంతో వేస్ట్ చేస్తున్నాం.
0: You will be wasting life by following the pattern of an animal.
1: అనిమల్ కూడాను ఎంతో టైం వేస్ట్ చేస్తున్నది.
0: And you will be wasting lot of time like animal.
1: అప్పుడు తనకు ఆకలి అధికమైనప్పుడు అన్యాయానికి పోతుంది.
0: అండ్ వెన్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ హంగర్ అండ్ అపిటైట్ ఇట్ రిజార్ట్స్ టు అన్జస్టిఫైబుల్ మీన్స్.
1: కనుక మనకు ఈ అభ్యాసములు హంగర్ కొంచెం కంట్రోల్ చేస్తే అనిమల్ లైఫ్ అయిపోతుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ వి డు నాట్ కంట్రోల్ అవర్ లైఫ్ వుడ్ కమ్ డౌన్ టు ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్.
1: కనుక విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: నిజమైన సత్యాన్ని గుర్తించండి.
0: అండర్స్టాండ్ ది ఎగ్జాక్ట్ ట్రూత్.
1: ఈ ట్రూత్ ను గుర్తించినప్పుడు మీరు ఏమాత్రం కూడా అంట్రూత్ ప్రయాణం చేయరు.
0: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ ద ట్రూత్, యూ విల్ నెవర్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ అంట్రూత్.

فبتوا وإن من